శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 MHz పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 27వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 37 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

హెడ్లైన్స్తో కనపర్తి రాణి. అక్రమ వలసలు ఇతర కారణాల వల్ల దేశంలో చోటు చేసుకుంటున్న అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనిపై దర్యాప్తు జరిపేందుకు ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. రాష్టంలోని 90 నియోజకవర్గాల్లో కొత్తగా రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్యకారులకు 240 కోట్లతో 200 మనపడవల్ని అందించాలని నిర్ణయించింది. వ్యవసాయ అనుబంధ శాఖలపై ముఖ్యమంత్రి నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సైనిక ప్రాబల్యం పెంచుకుంటున్న చైనాకు అడ్డుకట్ట వేసేందుకు క్వాడ్ సిద్దమైంది. ఇందులో భాగంగా ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతంపై నిఘాను మరింత పెంచాలని, పోర్టులను ఆధునీకరించాలని నిర్ణయించింది. పీఎం వాణి ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తేవటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్ల అధికారులతో పీఎం వాణి అమలు గురించి ఆయన నిన్న ఢిల్లీలో సమీక్షించారు. రాష్టంలో విద్యుత్ కోతలు లేవని, సాంకేతిక కారణాలతోనే సరఫరాలో అంతరాలు తలెత్తుతున్నాయని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రానికి సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని, అధిక వినియోగంతో ట్రాన్స్ఫార్మర్లు వేడిక్కి దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. బక్రీద్ సెలవు ఈ నెల 27కు బదులు 28కి మారినందున పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ సేవా కేంద్రాలు, ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాల్లో 28వ తేదీకి బుక్ చేసుకున్న అపాయింట్మెంట్స్ ని 27కు రీషెడ్యూల్ చేసినట్లు విజయవాడ పాస్పోర్ట్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఆఫ్రికాలో ఎబోలో వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పక్కాగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉండాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం 6:03 దాటి 50 సెకండ్లు కావస్తుంది. వందన భక్తి గీతల కార్యక్రమం వింటారు.

0: స్టూడియోల సమయం 6:44 దాటి 59 సెకండ్లుగా వస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రైతులు పండించే కూరగాయలు పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయం అనుబంధ రంగాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో కొత్త వ్యూహాలు

0: పథకాలు అమలు చేయాలని సూచించారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసార పరీక్షల వివరాలను రైతులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, వ్యవసాయ యాంత్రీకరణను విస్తరించాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల కోసం ప్రతి నెలా ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చట్ట సవరణలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం రాజోలు గ్రామ పంచాయతీలో పన్నుల ఆన్లైన్ వసూలు విధానాన్ని ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పాలనలో సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయిని పారదర్శకంగా వినియోగిస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ నగరాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఎనికేపాడు వద్ద భూగర్భ సొరంగం సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు వద్ద బుడమేరు డ్రైన్పై జరుగుతున్న భూగర్భ సొరంగం నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు. బుడమేరు డైవర్షన్ కాలువ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్లకు పెంచేలా 120 కోట్ల రూపాయలతో లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని పేర్కొంటూ,
1: ఈ ఓల్డ్ ఛానల్ తో పాటు బుడమేరుకు సంబంధించినటువంటి డైవర్షన్ ఛానల్ అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి 11 కిలోమీటర్లు కూడా అందులో ఇప్పుడే 120 కోట్ల రూపాయలు పెట్టి 8.8 కిలోమీటర్ల వరకు కూడా లైనింగ్ పనులు కూడా మొన్ననే ప్రారంభించుకుని పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ యొక్క బుడమేరు డైవర్షన్ ఛానల్ కు సంబంధించి ఇప్పుడు 17,800 క్యూసెక్ల సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో ఆ లైనింగ్ పనులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతే అక్కడ కూడా మనం మరి 35,000 క్యూసెక్ల నీరుని కృష్ణానదికి
0: కొత్త సాంకేతికతలపై యువత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ లబ్బీపేటలో నిర్వహించిన కనెక్ట్ ఏపీ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ, కేబుల్ ఆపరేటర్లు, ఓటీటీ, ఇంటర్నెట్, డ్రోన్, హార్డ్వేర్ రంగాలకు చెందిన సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇటువంటి ఎక్స్పోల ద్వారా ప్రజల్లో సాంకేతిక అవగాహన పెరగడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు, ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థలు, వ్యూహాత్మక వాటాదారుల భాగస్వామ్య కార్యశాల, మెడిటెక్ ఛాలెంజ్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మెడ్టెక్ రంగంలో ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ పరిష్కారాల అభివృద్దికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేసిందని తిరుపతికి చెందిన అమర్నాథ్ పేర్కొంటూ,
2: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా నేను లబ్ధి పొందాను. సుమారు అందులో నేను 120,000 రూపాయలు తీసుకుని నేను రైతుని కాబట్టి అందులో దాని ద్వారా నేను సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో అయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఏదైతే అప్పు తీసుకుని భారీ వడ్డీ చెల్లిస్తూ వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకి ఇవ్వడం సరిపోతుంది. పిఎం కిసాన్ క్రెడిట్ ద్వారా నేను నేరుగా ప్రభుత్వం ద్వారా నేను అప్పు తీసుకుని ఈరోజు ఆ ప్రైవేట్ వ్యక్తుల

0: వాళ్ళ వద్ద నుంచి నేను సురక్షితంగా ఉండడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: అలాగే ముద్రా లోన్ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయని లబ్ధి పొందిన ఇందిరా తెలిపారు.
2: నేను సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లో ముద్రా లోన్ 100,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా షాప్ పెట్టుకున్నాము. తద్వారా నేను ఉపాధి పొందుతూ అలాగే ఇద్దరు ముగ్గురికి ఉపాధి కూడా కలుపుతున్నాను. మహిళా సాధికారత ద్వారా నేను ఉపాధి పొందడం జరిగినది. మహిళలను అభివృద్ధి పరిచే పథకం ద్వారా మేము కూడా అందులో భాగంగా పాల్గొన్నాము. కాబట్టి మాకు ముద్రా లోన్ తీసుకొని షాప్ ను డెవలప్ చేసుకున్నాము. దీనికి కేంద్ర ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
1: రైతులు పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పంట వ్యర్థాలను దగ్ధం చేయడం వల్ల భూసారం దెబ్బతిని నేలలోని పోషకాలు తగ్గిపోతాయని మంత్రి నిన్న ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఉపగ్రహ సాంకేతికత ద్వారా పంట అవశేషాల దహనాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు. పంట అవశేషాలను కాల్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీతో పాటు ప్రముఖ పాత్ర వహించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి ఈరోజు. తొలి ప్రధానమంత్రిగా దేశ పురోగతికి ఆయన పటిష్టమైన పునాది వేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నిన్న గుంటూరు జిల్లా ములుకుదురులో 47.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. 14 జిల్లాల్లోని 125 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఈరోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో 42 నుంచి 45 కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.

0: ఒంటి గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
0: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
0: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా, సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
6: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
0: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
6: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
0: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
6: ట్యూన్ చేసావా?
0: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
6: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
0: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
7: స్టూడియోల సమయం 7:04 దాటి 59 సెకన్లుగా వస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
8: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్, కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ నిన్న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత పునరుద్దరణ వంటి రంగాల్లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య అభివృద్ది చెందుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం

0: స్వామ్యం గురించి చర్చించినట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. స్వేచ్ఛ, బహిరంగ, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగ్గితో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడంలో భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ పునరుద్ఘాటించారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతోందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న రాత్రి కెనడాలోని టొరంటోలో జరిగిన మంత్రుల ప్లీనరీ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ ఆయన, రెండు దేశాల మధ్య కొత్త వాణిజ్య పెట్టుబడి అవకాశాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, ఇరుపక్షాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
1: But more significantly will be the messaging that will go out with the free trade agreement or the comprehensive economic partnership. We will achieve a very good, fair, equitable and balanced agreement which will define the roadmap as the two economies power on.
0: Kendra Videshanga Mantri Dr. S. Jaishankar Nina Newthililo ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్తో కలిసి 17వ విదేశాంగ మంత్రుల సదస్సుకు సహాధ్యక్షత వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియా పరిస్థితి, ఇతర ప్రాంతీయ, ప్రపంచ బహుపక్ష అంశాలపై తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, స్థిరమైన పురోగతిని కూడా వారు సమీక్షించారు. అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన యురేనియం సరఫరాలతో సహా ఇంధన రంగంలో సహకారం విస్తరిస్తోందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అలాగే ఇరు దేశాలు కీలకమైన ఖనిజాల రంగంలో భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
2: Trusted and transparent partnerships. Over the past several months, our officials have advanced collaboration across key Quad priorities, including maritime security, critical technologies, economic resilience, and HADR. We have seen encouraging progress on many initiatives, as maritime democracies, pluralistic societies, and market economies. We share a responsibility towards a free and open Indo-Pacific. The region must remain a driver of global growth.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

ముందడుగని అభివర్ణించారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే

0: ఉండగానే 162 పరుగులకు ఆలౌటైంది. 33 బంతుల్లోనే నాటౌట్గా 93 పరుగులు చేసిన రజత్ పటీదార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది. ఈరోజు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని కూడా ఐఎండీ పేర్కొంది. మరోవైపు ఆదివారం వరకు బీహార్, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 3 రోజుల్లో కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్య మహారాష్ట, మరఠ్వాడా, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్, కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది 2 దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: స్టూడియోల సమయం 7:15 దాటి 20 సెకండ్లుగా వస్తుంది. భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 23వ శ్లోకం.

అఫల ప్రేప్సునా, ఫలాభిలాషలేనట్టి కర్తచేత అరాగద్వేషత, రాగద్వేషాల ప్రేరణ వల్ల కాకుండా సంగరహితం, నేనే గొప్ప కర్తననే భావం లేకుండా కృతం, ఆచరించబడినదియు నియతం, అవశ్య కర్తవ్యంగా శాస్త్రంలో చెప్పబడినదియు అయినటువంటి యత్ కర్మ, ఏ పని కలదో తత్ అట్టి కర్మ సాత్వికం సత్వగుణజన్యమని ఉచ్యతే.

అర్జున, ఒక పని చేసేటప్పుడు దాని వెనకాల పుత్రమిత్రాదుల మీద అనురాగం కాని, గిట్టని వారి మీద వ్యతిరేకత కాని ప్రేరకంగా ఉండకూడదు. ఈ పని చేయడంలో నేనే సమర్థుడననే అహంకారం కూడా ఉండరాదు. చేసే పని శాస్త్రవిహితమైన కర్తవ్యంగా ఉండాలి. దాని ఆధ్యాత్మిక ఫలితం మీద కూడా ఆశ ఉండకూడదు. అలాంటి కర్మ సత్వగుణజన్యం. అది కనుక నీలో ఉంటే దాన్ని పెంచుకో. నేనే గొప్ప కర్తననే అహంకారం లేకపోయినా కొందరు తమ పుత్రమిత్రాదుల క్షేమం కోసం పూజాదులు చేస్తూ ఉంటారు. ఇది పూర్తిగా నిషిద్ధం కాకపోయినా ఫలత్యాగరూపమైన గౌణ సన్యాసంలోకి ప్రవేశించాలి అనుకునేవాడికి తగిన పని కాదు. అనురాగం అనేది రజోగుణంలో భాగం కనుక ఇది సాత్విక కర్మ కాజాలదు. ఇక ద్వేషపూర్వకంగా చేసే కర్మ రజోగుణపూరితమని వేరే చెప్పనక్కర్లేదు. పాపాత్ముల మీది ద్వేషం కూడా రజోగుణజన్యమే. బాల్యంలో ఉన్న పుత్రాదుల పోషణ, వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రుల రక్షణ, ధర్మపత్నికి సహకరించడం, అవశ్య కర్తవ్యాలుగా శాస్త్రాలలో నిర్దేశింపబడిన దేవపూజలు మొదలైనవి ఈ కోవలోకే వస్తాయి. రాగద్వేషాలు ప్రేరకాలుగా ఉండరాదు అని చెప్పిన తర్వాత ఫలాభిలాష కూడా ఉండరాదని వేరుగా చెప్పాల్సిన పనిలేదు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవనధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరైతే మన యుద్ధ భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మీ సౌజన్య కూడా బోలెడని విషయాలు షేర్ చేసుకోవడానికి, మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి, అలాగే మంచి మంచి స్టోరీస్ కూడా చెప్పడానికి రెడీగా ఉంది అప్ టు 11:00 వరకు. మరి ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 7:26 దాటి 13 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్పోయాం కాఫీ టైంలోకి. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఇప్పుడు స్టోరీ షేర్ చేస్తాను కదా. మరి ఇవాళ స్టోరీ ఏంటి అంటే, రాము రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి ఒక కూతురు ఉంది. తన సంపాదన తన కుటుంబ భవిష్యత్ ఖర్చులకు సరిపోదు అనుకున్నాడు. తన ఆర్థిక స్తోమత తన కూతురు భవిష్యత్తును పరిమితం చేయకూడదు అని అనుకున్నాడు. ఇంకా డబుల్ షిఫ్ట్లో పనిచేయడం స్టార్ట్ చేశాడు. రోజుకి 400 నుంచి 500 సంపాదించేవాడు. కానీ కఠినంగా అనిపించేవి. అయితే తన పరిస్థితి మార్చుకోవాలని అనుకున్నాడు. సివిల్ సర్వీస్ పరీక్షకు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. కానీ తను అనుకున్న లిమిటెడ్ సోర్స్తో రాము ట్యూషన్ ఫీజులు భరించలేకపోయాడు. భారీ కోచింగ్ ఫీజులు, కాస్ట్లీ స్టడీ మెటీరియల్స్కి ఖర్చు పెట్టకుండా తన దగ్గరున్న స్మార్ట్ ఫోన్ని యూజ్ చేసుకున్నాడు. తన కృషి అంకిత భావంతో రాము ఏబిపిఎస్సి పాస్ అయ్యాడు. అతనికి జాబ్ వచ్చింది. కానీ అతడి కోరిక నెరవేరలేదు. సివిల్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. యూపీఎస్సీ కోసం రెడీ అయ్యాడు. ఎట్టకేలకి 4th time యూపీఎస్సీలో పాస్ అయ్యి తన కళ నెరవేర్చుకున్నాడు. రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేసి సివిల్ సర్వీస్ జాబ్ సాధించాడు. అతని అద్భుతమైన ప్రయాణం లక్షలాది మందికి ఇన్స్పిరేషన్ అయ్యింది. విన్నారుగా, సౌకర్యాలు లేకున్నా రాము ఐఏఎస్ సాధించారు. కావాల్సింది సంకల్పం అండ్ సాధించాలనే తపన. ఒక్కసారి విజయం సాధిస్తే మనకు కావలసిన సౌకర్యాలు వద్దు అని చెప్పినా మన దగ్గరికి వస్తాయి. అందుకే పోరాడాలి, సాధించాలి. చాలామంది ఏమంటారంటే, డబ్బులతో ఏమైనా కొనుక్కోవచ్చు కదా అనుకుంటాం. మనిషిని కొనగలరు కానీ ఆశయాన్ని కొనలేరు. కొన్ని సాధించాలంటే మన మనసులో లక్ష్యం పుట్టాలి. అప్పుడు ఎలాంటి సౌకర్యాలు ఉన్నా లేకపోయినా విజయం సాధించగలుగుతాం. అదనమాట. ఇంకా బోలెడని విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. జనత అయితే గనక మూవీ నుంచి కార్తీక్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:33 దాటి 30 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి స్టోరీ అయితే షేర్ చేసేసాను, మరి నెక్స్ట్ డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఈరోజు May 27. డేట్ మారగానే క్యాలెండర్ మనకు కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఈరోజు మన దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు, ఎందుకంటే ఇదే రోజున అంటే 1964 May 27 మన భారతదేశం తన గమ్యానికి మార్చిన ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందనమాట. ఆయనే మనందరి ప్రియతమ చాచా నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఈరోజు ఆయన వర్ధంతి. సో ఇవాళ మన కాఫీ టైంలో ఆయన జర్నీని ఒకసారి రివైండ్ చేసుకుందాం. నెహ్రూ అనగానే మన మైండ్లోకి ఫస్ట్ వచ్చే ఇమేజ్ ఏంటి చెప్పండి? నాకైతే ఆ తెల్లటి నెహ్రూ జాకెట్, దానిపై ఎప్పుడు నవ్వుతూ పలకరించే ఒక ఎర్రటి గులాబీ పువ్వు. అబ్బా ఎంత స్టైలిష్గా ఉండేవారో కదా. అప్పట్లోనే ఆయన ఒక గ్లోబల్ ఐకాన్. కానీ ఆ గులాబీ వెనుక ఒక బ్యూటిఫుల్ రీజన్ ఉందండో. నెహ్రూ గారికి పిల్లలన్నా ప్రకృతి అన్నా ప్రాణం. ఆ గులాబీ పువ్వు ఆయనకి జీవితం పట్ల ఉన్న ప్రేమను, ఎల్లప్పుడూ తాజాగా ఉత్సాహంగా ఉండాలనే పాజిటివిటీని గుర్తు చేస్తుందట. గొప్ప కుటుంబంలో పుట్టి లండన్లో లా చదివి లగ్జరీ లైఫ్ని వదిలేసి మహాత్మాగాంధీ పిలుపుతో స్వాతంత్ర పోరాటంలోకి దూకేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9 సార్లు జైలుకు వెళ్లారు. దాదాపు 3254 రోజులు జైలు గోడల మధ్య గడిపేశారు. ఆలోచించండి, ఈరోజు మనకు ఒక గంట పవర్ కట్ అయితేనే తట్టుకోలేం. అలాంటిది దేశం కోసం అన్ని రోజులు జైల్లో ఉండటం అంటే మామూలు విషయం కాదు కదా. మరి ఇంకా ఈయన గురించి బోలని విషయాలు మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారత్ FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్యం. స్టూడియోలో సమయం చూస్తే 7:39 దాటి 35 సెకండ్లు కావస్తుంది. మనం వినం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఈ చాచా నెహ్రూ గారి గురించి అయితే మాట్లాడుతున్నా కదా. ఇంకా ఆయన గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, లాంగ్ స్ట్రగుల్ తర్వాత 15 ఆగస్టు 1947 అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చింది. అప్పుడు నెహ్రూ గారు పార్లమెంట్లో ఇచ్చిన స్పీచ్ ట్రస్ట్ విత్ డెస్టినీ, ఇప్పటికే ఆ వాయిస్ వింటే ఒళ్ళు పులకరిస్తుంది. ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ భారతదేశం సరికొత్త జీవనంలోకి, స్వేచ్ఛలోకి అడుగు పెడుతుంది అని ఆయన అంటుంటే దేశం మొత్తం ఒక కొత్త ఆశతో ఊగిపోయింది. బ్రిటిషర్లు వెళ్లిపోతూ దేశాన్ని ముక్కలు చేసి పేదరికంలో వదిలేశారు. అలాంటి ఇండియాను పట్టుకుని ప్రధాని పీఠం ఎక్కారు నెహ్రూ గారు. అక్కడి నుంచి మొదలైంది నవభారత నిర్మాణం. మరి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సపనో కో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయు సేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే AFCAT 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:47 దాటి 22 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. ఈ కాఫీ టైంలో చాచా నెహ్రూ గారి వర్ధంతి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. మరి ఆయన గురించి ఇంకా ఏంటి అంటే, ఇప్పుడున్న యువతికి ఒక డౌట్ రావచ్చు, నెహ్రూ గారు దేశానికి ఏం చేశారు అని. ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. ఈరోజు మనం వాడుతున్న ఇంటర్నెట్, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవన్నీ రావడానికి కారణమైన ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, ఇస్రో అంటే అప్పట్లో ఇన్కోస్పర్, వీటన్నిటికీ పునాది వేసింది నెహ్రూ గారే అనమాట. ఆయన సైంటిఫిక్ టెంపర్ని నమ్మారు. మూఢనమ్మకాలతో కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీతోనే దేశం ముందుకు వెళ్తుందని నమ్మారనమాట. నాగార్జున సాగర్, బాక్రా నంగల్ వంటి భారీ డ్యామ్లను నిర్మించినప్పుడు ఆయన వాటిని ఏమన్నారు తెలుసా? ఆధునిక భారతదేశ దేవాలయాలు అన్నారు. అంటే గుడికి వెళ్తే పుణ్యం వస్తుందేమో కానీ ఈ డ్యాంల వల్ల కోట్లాది మంది రైతుల కడుపు నిండుతుంది అని ఆయన భావన. ఎంత గొప్ప ఆలోచన కదా. సో ఫ్రెండ్స్, ఇది పండిట్ నెహ్రూ గారి కథ అనమాట. విమర్శలు, రాజకీయాలు ఎలా ఉన్నా ఒక దేశాన్ని ప్రపంచంలోనే ఒక అతిపెద్ద డెమోక్రసీగా నిలబెట్టడంలో ఆయన కృషిని ఎవరూ మర్చిపోలేరు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నిర్మించిన సంస్థల రూపంలో, ఆయన కలలు గన్న స్వేచ్ఛా భారత రూపంలో మనతోనే ఉన్నారు. ఈ మే 27 ఆ నవభారత్ నిర్మాతకు మన వివిధ భారతి తరపున ఒక గట్టిగా ఒక సెల్యూట్ అయితే చేసేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యభారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:53 దాటి 48 సెకండ్లు గా వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి డే స్పెషల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకో డే స్పెషల్ కూడా ఉందండి ఇవాళ. అదేంటంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే అనమాట, అంటే అంతర్జాతీయ అత్యవసర వైద్య దినోత్సవం అనమాట. అసలు ఈ రోజు ఎందుకు జరుపుకుంటాము అంటే గనక, యూరప్ లో సరిగ్గా ఇదే రోజున ఎమర్జెన్సీ మెడిసిన్ అనేదాన్ని ఒక ప్రత్యేక వైద్య విభాగంగా గుర్తించారనమాట. ప్రపంచంలో ఎక్కడ ఏ ఎమర్జెన్సీ వచ్చినా రోగికి తక్షణమే క్వాలిటీ గల వైద్యం అందించాలనే అవేర్నెస్ ప్రజల్లో అలాగే ప్రభుత్వాల్లో పెంచడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం అనమాట. ఎందుకు అంటే టైమ్ ఈజ్ లైఫ్, గోల్డెన్ అవర్ లోపు సరైన ట్రీట్మెంట్ అందితే ఎంతో మంది ప్రాణాలు నిలబడతాయి. అందుకే ఈ రోజున మన ఒక సిటిజన్ గా ఒక చిన్న ప్రామిస్ చేసుకుందాం. రోడ్డు మీద అంబులెన్స్ వస్తే ప్లీజ్ దానికి ఫస్ట్ దారి ఇవ్వండి, ఎందుకంటే ఆ అంబులెన్స్ లోపల ఉన్నది ఒక ప్రాణం, ఆ ప్రాణం కోసం ఒక కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, రేయింబాళ్ళు తేడా లేకుండా పండగలు పబ్బాలు వదిలేసి మన ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎమర్జెన్సీ డాక్టర్, నర్స్, అంబులెన్స్ డ్రైవర్ అలాగే మెడికల్ స్టాఫ్ మన రేడియో స్టేషన్ తరపున, మన లిజనర్స్ అందరి తరపున గట్టిగా ఒక సెల్యూట్ అండ్ థ్యాంక్స్ చెప్పిద్దాం. ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 7:55 దాటి 12 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి కాఫీ టైంకి బాయ్ బాయ్ చెప్పేస్తాం. మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రైతులు పండించే కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం రాజోలు గ్రామ పంచాయతీలో పన్నుల ఆన్లైన్ వసూలు విధానాన్ని ఆయన నిన్న పరిశీలించారు. కొత్త సాంకేతికతలపై యువత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ లబ్బీపేటలో నిర్వహించిన కనెక్ట్ ఏపీ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థలు మెడ్టెక్ ఛాలెంజ్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ నగరాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఎనికేపాడు వద్ద భూగర్భ సొరంగం సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు వద్ద బుడమేరు డ్రైన్పై జరుగుతున్న భూగర్భ సొరంగం నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు. పార్వతీపురం మండలంలో జనగణన ప్రక్రియ అమలుపై కేంద్ర గణన ఉన్నతాధికారుల బృందం నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారం, జనాభా అంచనాలు, మౌలిక సదుపాయాల నమోదును అధికారులు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలపై 10% పైగా జీతాలు పెంచుతున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీతో పాటు ప్రముఖ పాత్ర వహించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి ఈరోజు. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈ రోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
4: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
3: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణి.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే మన మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు ఎవరు పాడారంటే గనక మాస్టర్ భరత్ అండ్ కోరస్ పాడగా అనురుబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేయగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:09 దాటి 30 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్ అయిపోయాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ రోజు మీకోసం ఒక అద్దరిపోయే మైండ్ ఓపెనింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. అవును, ఈ రోజులో మనం దేనికోసం ఎక్కువ పరిగెడుతున్నాం చెప్పండి? సుఖం కోసమా, లగ్జరీ కోసమా? కాదు, వాటన్నిటికంటే ముఖ్యమైన ప్రశాంతత కోసం. మరి ఆ ప్రశాంతత ఎక్కడుంది? కొత్త కారులో ఉందా, ఏసీ రూమ్లో ఉందా, లేక బ్యాంక్ బ్యాలెన్స్లో ఉందా? ఈరోజు ఒక అద్భుతమైన జీవిత సత్యం ఏంటంటే, నిజమైన ప్రశాంతత అనేది బాహ్య ప్రపంచంలో లేదు, అది నీ అంతరంగంలో ఉంది, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడంలోనే ఉంది. వావ్, ఎంత గంభీరమైన మాట కదా. ఇది నేను చెప్పింది కాదండి, మన శ్రీశ్రీ గారు చెప్పిన ఒక కొటేషన్ అన్నమాట. మరి దీని గురించి కాస్త డీప్గా అంతే జోష్గా మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

విత్ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మో నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే గనక కార్తీక్ అండ్ చిన్మయ శ్రీపద పాడగా, గోపిసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, సాహితి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:16 దాటి 25 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మనమైతే శ్రీశ్రీ గారు చెప్పిన ఒక కొటేషన్ గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. మరి మనం ఏం చేస్తాం జనరల్గా లైఫ్లో కాస్త డిస్టర్బ్ అవ్వగానే, అబ్బా ఈ ఊరు నచ్చలేదు, ఆఫీస్ బాగాలేదు, జనాలంతా ఇంతే, నా చుట్టూ ఉన్న వాళ్ళు మారాలి అని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. కానీ మనం ప్రపంచాన్ని మార్చక్కర్లేదు, మన చూపును మార్చుకుంటే చాలు, అప్పుడు లోకమంతా మంచి కనిపిస్తూ ఉంటుంది. అదే మనం డిస్టర్బ్డ్గా ఉంటే అలానే లోపలంతా మంచిగా లేనట్టు అనిపిస్తూ ఉంటుంది. సో మన చూపు ఎప్పుడు మంచిగా ఉంటే బయట ప్రపంచం కూడా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇంకా బోలెడన్ విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మరి మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను లోకల్ నుంచి విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక నరేష్ అయ్యర్ అండ్ మనీషా పాడగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, శ్రీమన్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:22 దాటి 40 సెకండ్లు కావస్తుంది. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో నేనైతే శ్రీశ్రీ గారు చెప్పిన కొటేషన్ గురించి అయితే మాట్లాడుతున్నాను.

కదా. మరి బాహ్య ప్రపంచం అనేది ఒక అద్దం లాంటిదండి. మన లోపల అలజడి, కోపం, అసూయ ఉంటే బయట ఎంత అందమైన రిసార్ట్లో కూర్చున్నా, ఎంతటి ప్రశాంతమైన బీచ్లో ఉన్నా మనకు మనశ్శాంతి దొరకదు. అదే మన మనసు లోపల ప్రశాంతత ఉంటే ఎంతటి ట్రాఫిక్ జామ్లో ఉన్నా, ఎంతటి గందరగోళంలో ఉన్నా మన గుండెల్లో ప్రశాంతమైన వీణగానం వినిపిస్తుంది. బాహ్య ప్రపంచం అనేది కేవలం ఒక ఇల్యూజన్ మాత్రమే, అంతా మన లోపలే ఉంటుంది. సో మన లోపల ప్రశాంతంగా ఉంటే ఖచ్చితంగా మనం కూడా ప్రశాంతంగా ఉంటాం అన్నమాట. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ఇతని ఆనంద్ మోహన్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే గనక కేఎం రాధాకృష్ణన్ అండ్ శ్రేయ ఘోషల్ పాడగా, కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా వేటూరి సుందరమూర్తి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:30 దాటి 15 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే కొటేషన్ గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. సో దాని గురించి అయితే ఇంకా ఏంటి అంటే కనుక మన ఆలోచనలే మన జీవితాన్ని డిజైన్ చేస్తాయండి. ఏమంటారు, అవునంటారా కాదంటారా, మనం ఎప్పుడైతే మన థాట్ ప్రాసెస్ని మార్చుకుంటామో అప్పుడు మన చుట్టూ ఉన్న నెగిటివిటీ కూడా అంత మాయమైపోతుంది. మనకి సమస్యలు ఎదురైనప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా లైఫ్ ఇంతేనా అని బాధపడుతూ ఉంటారు. దీనివల్ల స్ట్రెస్ పెరుగుతుంది తప్ప ప్రశాంతత రాదు. అదే ప్లేస్లో ఈ సమస్య నన్ను ఇంకా స్ట్రాంగ్గా మార్చడానికి వచ్చింది. ఇందులోంచి నేను ఏం నేర్చుకోవాలి అని పాజిటివ్గా ఆలోచించడం వల్ల పాజిటివిటీ అనేది పెరుగుతుంది. సో ఇంకా బోలెడైన విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే నేను శైలజ మోహనించి ఏం చెప్పను టైటిల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ పాడగా, దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, సిరివెన్నెల సీతారాం చర్చ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:36 దాటి 57 సెకండ్లు అయింది. మరి మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో శ్రీశ్రీ గారి కొటేషన్ అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. పరిస్థితులు మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ వాటిని ఎలా రిసీవ్ చేసుకోవాలనే ఆలోచన మాత్రం 100% మన చేతుల్లోనే ఉంటుంది. నిజమైన పీస్ ఆఫ్ మైండ్ అంటే ఏంటో చెప్పండి. ఏ గొడవలు లేని చోట ప్రశాంతంగా కూర్చోవడం కాదు, 100 గొడవల మధ్య, 1000 టెన్షన్స్ మధ్య ఉన్నా మన మనసుని ఒక సముద్రం అంత స్థిరంగా ఉంచుకోవడం అన్నమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం చాలా విషయాలు బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా ఆ మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక అభయ్ జోధ్పుర్కర్ అండ్ అన్న సౌమ్య అండ్ సాయి పాడగా, మిక్కీ జమేయర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, రామ్ జోగేశ్ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:43 దాటి 24 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో శ్రీశ్రీ గారు చెప్పిన ఒక కొటేషన్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. మనం నిజమైన ప్రశాంతత అనేది బాహ్య ప్రపంచంలో లేదు, అది మన అంతరంగంలో ఉంటుంది అనే దాని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అందరితో మాట్లాడుతున్నాం, చాట్ చేస్తున్నాం, రీల్స్ చూస్తున్నాం, కానీ మనతో మనం మాట్లాడుకోవడం పూర్తిగా మర్చిపోతున్నాం. అందుకే మనసుకి ఇంత అలజడి. రోజుకి 1-5 నిమిషాలు మన అంతరంగంలోకి మనం తొంగి చూడాలి. మన ఆలోచనలో పేరుకుపోయిన చెత్తను, కోపాన్ని, ఈగోని క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం లోపల ప్యూర్గా ప్రశాంతంగా ఉంటామో అప్పుడు మనం చూసే ప్రతీది కూడా అందంగా కనిపిస్తుంది. ఎదుటివారి తప్పులు కూడా క్షమించేంత పెద్ద మనసు మనకు సొంతమవుతుంది. అప్పుడే రియల్ పీస్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇలా ఉండడానికి ట్రై చేద్దాం, ఏమంటారు? ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: City FM 101.3.
1: పది లక్షల లాటరీ నాకా? వావ్,
2: చిక్కుకుంది. ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్.

0: షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ, విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా మిస్టర్ నోకే నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిచరణ్ పాడగా రామ్ జోగేశాచి గారు లిరిక్స్ అందించారు అనమాట. ఈ సాంగ్ అయితే మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:53 దాటి 37 గా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మనమైతే శ్రీశ్రీ గారు చెప్పిన ప్రశాంతత గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. మరి ప్రశాంతత అనేది ఆర్డర్ పెట్టుకునే వస్తువు కాదు, లేదా ఎవరో మనకు గిఫ్ట్గా ఇచ్చేది అసలే కాదు. అది మనలోనే దాగున్న ఒక అద్భుతమైన నిధి. ఏమంటారు, మన ఆలోచన అనే తాళం చెవితో ఆ నిధిని అన్లాక్ చేయండి. అప్పుడు మనకు జీవితం ఒక అద్భుతమైన కావ్యంగా మారుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ క్షణం నుంచే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చాలనే తాపత్రయాన్ని పక్కన పెట్టేసి మన లోపల ఆలోచనల్ని పాజిటివ్గా మార్చుకుందాం. లైఫ్ని హ్యాపీగా పీస్ఫుల్గా రాక్ చేద్దాం. ఓకేనా? మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:54 దాటి 22 గా వస్తుంది. ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడకి బాయ్ బాయ్ చెప్పేస్తాం. మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను ఒకడు మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారు అంటే కనుక ఉదిత్ నారాయణ్ అండ్ సుజాత పాడగా, మణి శర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా, శ్రీవెన్నెల సీతారాం జాజ్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. స్టే ట్యూన్ టు విద్యుభారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
2: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
1: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మయమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
1: మానవులను సృష్టించేది బ్రహ్మ,
2: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీతా పారాయణం,
4: శ్రీమద్ భగవద్

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. దేశ సరిహద్దుల పరిరక్షణకు బీఎస్ఎఫ్, ఆర్మీ దళాలు, స్థానిక పరిపాలన యంత్రాంగం చతుర్భుజ భద్రతా చట్టంగా వ్యవహరించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. రాజస్థాన్లోని బీకానేర్ జిల్లా శాంచు వద్ద బీఎస్ఎఫ్ ఔట్పోస్టులో పర్యటించి భద్రతా దళాలను ఉద్దేశించి ఆయన నిన్న ప్రసంగించారు. రాష్టంలోని 90 నియోజకవర్గాల్లో కొత్తగా రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్యకారులకు 240 కోట్ల రూపాయలతో 200 మరపడవల్ని అందించాలని నిర్ణయించింది. వ్యవసాయ, దాని అనుబంధ శాఖలపై ముఖ్యమంత్రి నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సైనిక ప్రాబల్యం పెంచుకుంటున్న చైనాకు అడ్డుకట్ట వేసేందుకు క్వాడ్ సిద్దమైంది. ఇందులో భాగంగా ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతంపై నిఘాను మరింత పెంచాలని, పోర్టులను ఆధునీకరించాలని నిర్ణయించింది. పీఎం వాణి ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తేవటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్ల అధికారులతో పీఎం వాణి అమలు గురించి ఆయన నిన్న ఢిల్లీలో సమీక్షించారు. రాష్టంలో విద్యుత్ కోతలు లేవని, సాంకేతిక కారణాలతోనే సరఫరాలో అంతరాయాలు తలెత్తుతున్నాయని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. రాష్టానికి సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని, అధిక వినియోగంతో ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కి దెబ్బతింటున్నాయని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా మెడ్టెక్ ఛాలెంజ్ విధానంలో వైద్య సేవల్లో కృత్రిమ మేద వినియోగంతో ఆంధ్రప్రదేశ్ లైట్ హౌస్ స్టేట్గా నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీతో పాటు ప్రముఖ పాత్ర వహించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి ఈరోజు. ఆఫ్రికాలో ఎబోలో వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి మన జ్ఞాపకం మన గర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతీయ 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 9:11 దాటి 3 సెకండ్లుగా వస్తుంది. మనం ఎంటర్పేం జోరుగా హుషారుగాలోకి. మరి ఈ జోరుగా హుషారుగాలో చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో తెలుసా? మనందరిలోనూ ఉండే ఒక మహా అద్భుతమైన, అతి పవిత్రమైన, అస్సలు వదులుకోలేని ఒక అందమైన కళ, అదేనండి బద్ధకం. అబ్బా, ఆ పేరు వింటేనే కాసేపు అలా బెడ్ మీద వాలిపోవాలనిపిస్తుంది కదా. మరి దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్, ఇది భారతీయ FM 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: అది లక్షల లాటరీ నాకా? వావ్,
2: చిక్కుకుంది.
3: కూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే 10th క్లాస్ మోర్నింగ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిహరన్ అండ్ శ్రావణి పాడగా కులశేఖర్ లిరిక్స్ అందించారు ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:17 దాటి 31 సెకండ్లు అయిపోయింది. మనం ఉన్నాం జోరుగా షర్గలం. నేనైతే బద్ధకం గురించి మాట్లాడుతున్నా కదా. మరి చాలామంది అంటూ ఉంటారు నువ్వు మహా బద్ధకస్తుడివిరా బాబు అని. నేనేమంటానంటే అది బద్ధకం కాదు ఫ్రెండ్స్, అదొక ఎనర్జీ సేవింగ్ మోడ్. మన ఫోన్స్కి బ్యాటరీ సేవర్ ఉన్నప్పుడు మన బాడీకి మాత్రం బద్ధకం ఉండకూడదా చెప్పండి. నిజానికి బద్ధకం ఉన్నవాళ్లే ప్రపంచంలో అత్యంత తెలివైన వాళ్ళని పెద్ద పెద్ద వాళ్లే చెప్పారు. ఎందుకంటే ఒక కష్టమైన పనిని ఎంత ఈజీగా షార్ట్కట్లో చేయాలో ఒక బద్ధకస్తుడికి తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదు. కష్టపడి పనిచేసేవాడు చరిత్ర సృష్టిస్తేనే ప్రశాంతంగా పడుకునే బద్ధకస్తుడు ఆ చరిత్రను హ్యాపీగా చదువుతుంటాడు, లేదా చదవకుండా ఎగ్జామ్స్లో పాస్ అయిపోతూ

ఉండరు. ఈరోజు మనం వాడుతున్న రిమోట్ కంట్రోల్స్, ఆటోమేటిక్ కార్లు, ఆన్లైన్ డెలివరీ యాప్స్ ఇవన్నీ ఎవరికోసం వచ్చాయో తెలుసా? మనలాంటి బద్ధకస్తుల కోసమే. అంటే ప్రపంచంలోని బెస్ట్ ఇన్నోవేషన్స్ వెనుక ఉన్నది మన బద్ధకమే అనమాట. ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

దీనజ్ఞం చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి స్టూడియోలో సమయం చూస్తే 9:24 దాటి 32 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగోషర్గాలో. మరి నేనైతే బద్ధకం గురించి మాట్లాడుతూ ఉన్నా కదా, సో మన బద్ధకంలో రకాలు ఉన్నాయన్నమాట. మరి మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఆలోచించుకోండి. ద అల్టిమేట్ ఏంటంటారు, రేపు చూద్దాం బ్యాచ్. వీళ్ళకి ఏ పని చెప్పినా ఒకటే డైలాగ్, రేపు చేద్దాంలే, అసలే ఈ రోజు తిథి నక్షత్రాలు బాగలేదు, వీళ్ళు రేపు అనేది క్యాలెండర్లో ఎప్పటికీ రాదనమాట. మరి సెకండ్ వాళ్ళు ఎవరంటారు, ద రిమోట్ వారియర్స్. టీవీ రిమోట్ సరిగ్గా 2 అడుగుల దూరంలో ఉంటుంది, కానీ దాన్ని అందుకోవడానికి చేతులు చాచకుండా కాళ్ళతో లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ అందకపోతే, ఆ ఛానల్ నచ్చకపోయినా సరే దాన్ని చూస్తూ గడిపేస్తూ ఉంటారనమాట. మరి ఇంకా లాస్ట్ ది అలారం ఎనిమిస్. పొద్దున్న 6 గంటలకు అలారం పెడతారు, అది మోగగానే శత్రువుని చంపినట్టు స్నూజ్ అనే బటన్ నొక్కి ఇంకొక 5 మినిట్స్ అని పడుకుని తీరా చూస్తే 9 గంటలకు లెగుస్తారు. సో ఇలా ఉంటారనమాట. మరి మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే 100% లవ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక అద్నన్ సామి అండ్ చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా, అద్నన్ సామి పాడగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:31 దాటి 43 సెకండ్లు అయింది. మనం ఉన్నాం జోరుగా హుషారుగాలో. నేనైతే బతుకం గురించి మాట్లాడుతూ ఉన్నా కదా. ఇంకా రాత్రి పగలు తేడా లేకుండా, వీకెండ్స్ కూడా లేకుండా పరిగెత్తే వాళ్ళకి ఈ రోజులో బర్న్అవుట్ వచ్చేస్తుంది. కానీ మన బద్ధకస్తుల డిక్షనరీలో ఆ పదమే లేదు. మనం ఏం చేస్తాం చెప్పండి? కాసేపు పని చేయగానే బాడీకి మైండ్కి హ్యాపీగా రెస్ట్ ఇచ్చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది? విపరీతమైన స్ట్రెస్ తగ్గుతుంది, మన హార్ట్ రేట్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో శరీరం రీఛార్జ్ అవ్వడానికి కావలసినంత టైం దొరుకుతుంది. చుట్టూ ఎంత గోల ఉన్నా సైలెంట్గా కొనుగు తీసే సైకాలజీ మనది. సో ఇదనమాట, బెనిఫిట్స్ కూడా ఇలా ఉంటాయన్నమాట. ఇంకా చాలా బద్ధకం వల్ల చాలా లాభాలే ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక సాగర్ అండ్ మేఘా పాడగా మణి శర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:38 దాటి 47 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగో షర్గాలో. మరి నేనైతే బద్ధకం గురించి మాట్లాడుతున్నాం కదా, బద్ధకం వల్ల లాభాలు కూడా ఉన్నాయి కదా. వినడానికి విచిత్రంగా ఉన్నా కూడా ఇది నిజం అండి, బద్ధకం వల్ల సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి అంటే, ఎప్పుడు టెన్షన్ పడుతూ పరుగులు పెడుతూ వెళ్లే వాళ్ళకి బీపీలు షుగర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. అదే బద్ధకస్తులకైతే ఏ టెన్షన్ ఉండదు, ప్రశాంతతకి కేర్ ఆఫ్ అడ్రస్ కదా, అందుకని బీపీ షుగర్లు వచ్చే అవకాశాలు తక్కువ అనమాట. ఇంకా ఇంట్లోనే బెడ్ మీదే పడుకుంటే యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి చెప్పండి. సో సేఫ్టీ కూడా ఫస్ట్ అనమాట మన బద్ధకస్తులకి. ఇంకా మైండ్ ఎప్పుడు బిజీగా ఉంటే కొత్త ఐడియాలు రావు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం సోఫాలో అలా వాలిపోయి సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఏ పని చేయకుండా ఉంటామో దాన్నే సైన్స్లో డౌన్ టైం అంటారు. అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ సూపర్ యాక్టివ్ అవుతుంది అనమాట. పెద్ద పెద్ద ఐజాక్ న్యూటన్ లాంటి వాళ్ళు కూడా ఖాళీగా చెట్టు కింద కూర్చున్నప్పుడే గ్రావిటీ ఐడియా వచ్చింది, గుర్తుంచుకోండి. సో క్రియేటివిటీ పిక్స్లో మన బద్ధకస్తులు ఫస్ట్ ఉంటారనమాట. ఎన్ని లాభాలు ఉన్నాయో చూసారా, ఇంకా చాలా లాభాలు ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్, ఇది భారతీయ ఎఫ్ఎం 101.3.

0: శాంతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

నైరుత్యం చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి స్టూడియోలో సమయం చూస్తే 9:45 దాటి 56 సెకండ్లు కావస్తుంది. మనన్నం జోరుగా హుషారు గలం. నేనైతే బద్ధకం గురించి మాట్లాడుతూ ఉన్నా కదా. మరి ఇంకా ఏంటి లాభాలంటే, బయటకు వెళ్తే కదా పెట్రోల్ ఖర్చయ్యేది, షాపింగ్ మాల్కి వెళ్తే కదా అనవసరమైన వస్తువులు కొనేది. మనలాంటి వాళ్ళు హ్యాపీగా ఇంట్లోనే బెడ్కి అతుక్కుపోతాం కాబట్టి మనీ సేవింగ్స్ కూడా పక్కా అనమాట. ఇది కూడా ఒక బెనిఫిటే. సో ఇలా మాట్లాడుకుంటే బద్ధకం అనేది ఒక లిమిట్లో ఉంటే ఇట్స్ ఓకే, సరదాగా ఉంటుంది. కానీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ బద్ధకాన్ని కాసేపు పక్కన పెట్టక తప్పదు. మీ కలలను నిజం చేసుకోవాలంటే బెడ్ దిగాల్సిందే. అందుకే ఈ టాక్ విన్నాకైనా మెల్లగా అలా లేచి ఒక గ్లాస్ వాటర్ తాగి మీ పనుల్లో బిజీ అవ్వండి. ఇంకా మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే అవరమో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే గనక వెనీ డయల్ పాడగా యువన్ శంకరరాజు మ్యూజిక్ కంపోజ్ చేయగా భువన్ చంద్ర గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:53 దాటి 20 సెకండ్లు కావస్తుంది. మనమైతే ఉన్నాం జొరగవ షర్గాలో. నేనైతే బద్ధకం గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. ఇంకా లాస్ట్ ఏంటి అంటే, బద్ధకం అనేది చెడ్డది కాదు, దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అనేది ముఖ్యం అన్నమాట. రోజంతా పరిగెత్తే లైఫ్లో అప్పుడప్పుడు కొంచెం బద్ధకంగా మారి లైఫ్ని స్లో మోషన్లో ఎంజాయ్ చేయడం తప్పులేదండి. కానీ అలా ఎంజాయ్ చేయడం ఒక ఆర్ట్, అది దాన్ని గిల్ట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంజాయ్ చేయండి కానీ గుర్తుపెట్టుకోండి, మనం చేయాల్సినప్పుడు స్మార్ట్గా పని ముగించేసి ఆ తర్వాతే బద్ధకాన్ని ఎంజాయ్ చేయాలి, సరేనా? అదనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:54 దాటి 8 సెకండ్లు కావస్తుంది. ఈనాటి జోర్గా హుషారుగాకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. RX100 మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. ఇది ఎవరు పాడారు అంటే గనక హరిచరణ్ అండ్ ఉమానేహ పాడగా చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి గారు లిరిక్స్ అందించిన ఈ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రైతులు పండించే కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం రాజోలు గ్రామ పంచాయతీలో పన్నుల ఆన్లైన్ వసూలు విధానాన్ని ఆయన నిన్న పరిశీలించారు. కొత్త సాంకేతికతలపై యువత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ లబ్బీపేటలో నిర్వహించిన కనెక్ట్ ఏపీ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థలు మెడ్టెక్ ఛాలెంజ్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ నగరాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఎనికేపాడు వద్ద భూగర్భ సొరంగం సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు వద్ద బుడమేరు డ్రైన్పై జరుగుతున్న భూగర్భ సొరంగం నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు. పార్వతీపురం మండలంలో జనగణన ప్రక్రియ అమలుపై కేంద్ర గణన ఉన్నతాధికారుల బృందం నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారం, జనాభా అంచనాలు, మౌలిక సదుపాయాల నమోదును అధికారులు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలపై 10% పైగా జీతాలు పెంచుతున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈ రోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: Amravati FM 101.3. వింటున్నారు వివిధ భారతి FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే గోదావరి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడగా వేటూరు సుందరరామూర్తి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:14 దాటి 57 సెకండ్లుగా వస్తుంది. మనం ఎంటర్పోయాం హరివిల్లోకి. మరి మీరెంతగానో వెయిట్ చేస్తున్న ఎస్ఎంఎస్ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే, రోడ్డు మీద స్ట్రీట్ లైట్స్ అస్సలు లేవు, కనీసం చంద్రుడు వెలుతురు కూడా లేదు. ఒక నల్లటి కార్ హెడ్ లైట్స్ కూడా ఆన్ చేయకుండా ఆ రోడ్డు మీద స్పీడ్గా వెళ్తుంది. కరెక్ట్గా అదే టైంలో ఒక నల్లటి పిల్లి రోడ్డు దాటుతుంది, కానీ ఆ కార్ డ్రైవర్ బ్రేక్ వేసి ఆ పిల్లిని హ్యాపీగా బ్రతికించేశాడు. లైట్ లేవు, పిల్లి నలుపు, కార్ నలుపు, మరి డ్రైవర్ ఆ పిల్లిని ఎలా చూశాడు? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0662438144 కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
5: అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
6: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:23 దాటి 39 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హర్వెల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, లైట్ లేవు, పిల్లి నలుపు, కారు నలుపు, మరి డ్రైవర్ ఆ పిల్లిని ఎలా చూశాడు, ఎలా కాపాడాడు అని అడిగాను. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు. చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారు. గుడ్ మార్నింగ్, హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ లేమలపాడి నుంచి భానుగారు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అజయ్ గారు అంటూ విరేష్ ఊర్మిళ గారు మెసేజ్ చేశారు. వెల్కమ్ టు హర్విల్లు అంటూ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి మెసేజ్ చేశారు. నేను ఇంతలో మూవీ సాంగ్ ప్లే చేయండి అంటూ దినేష్ మెసేజ్ చేశారు, కానీ ప్లే చేయడం కుదరదు. ఇంకా రేడియో మిత్రులకి శుభదినం అంటూ జవాబు పిల్లి కూత ద్వారా అంటూ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి. ఇంకా పిల్లి కళ్ళు నైట్ మెరుస్తాయి అంటూ మోహన్ రెడ్డి పడపటి నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్. నమస్తే అమ్మ, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రాంగ్ ఆన్సర్ అండి. ఓకే ఓకే, సెకండ్ ఆన్సర్ పంపించారు, అదైతే కరెక్ట్ ఆన్సర్ అండి. కాకినాడ జిల్లా పాతకోట నుంచి పలక సత్యనారాయణ కృష్ణకుమారి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనందర్ కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేణుకా గోపరాజు కడప జిల్లా కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒరవకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజు వేలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హలో మేడం, ఐఎమ్ సమీర్ షేక్ ఫ్రమ్ తాడికొండ గుంటూరు డిస్ట్రిక్ట్. ఆన్సర్ ఈస్ అతని కళ్ళు కనిపించవు అంటూ పంపించారు. కాదండి, ఓయ్ రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా శ్రీనివాస్ గారు గన్నవరం నుంచి, శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అక్కర్పాక నుండి రమా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజన్య, శుభోదయం, జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు నుంచి గుంటూరు నుంచి నమస్తే సౌజన్య మేడం అంటూ పిల్లి కళ్ళు చీకట్లో మెరుస్తాయి కనుక డ్రైవర్ చూడ. రాంగ్ ఆన్సర్ అండి. ఇమరేని వెంకటేశ్వరరావు వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కమతం వెంకట లక్ష్మీ రెడ్డి భీమినిపాడు నుంచి జవాబు కాదు రాంగ్ ఆన్సర్ పంపించారు. వెంకటలక్ష్మి గారు వెంకటలక్ష్మి రెడ్డి భీమినిపాడు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు హర్విల్లు అంటూ గణేష్ రాజు శ్రీనివాస్ కొనపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకు శుభదినం జవాబు అంటూ మియావ్ అని పంపించారు. కాదు రాంగ్ ఆన్సర్. ఎవరు అంటే పరేపల్లి బెనర్జీ మురళి సువర్ణలేఖ్య రాజ్విక వేద్విక నందిగామ్ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. మల్లికార్జున్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కార్ లైట్స్ రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి మచిలీపట్నం నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపల్లం రామ్నగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రాంగ్ ఆన్సర్ అండి. బందర్ అరుణ కృష్ణ అమలు బాలాజీ బుజ్జి గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్. ఆన్సర్ పంపించారు కానీ మీ పేరైతే పంపించలేదు, అందుకే చెప్పలేకపోయాను. ఆన్సర్తో పాటు నేమ్ కూడా పంపిస్తే మంచిదన్నమాట. ఇంకా మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేయాలి కదా. ఆన్సర్ ఏంటి అంటే గనక అది పగలుపూట. నేను రాత్రి అని చెప్పలేదు కదా, జస్ట్ అది చెప్పాను అంతే. అది పగటిపూట జరిగిందనమాట, అందుకే కనిపించి డ్రైవర్ సేవ్ చేశాడు. ఇంకా మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎండలో ఎంతసేపు నిలబడినా ఎంత గట్టిగా ఎండ కాస్తున్నా అస్సలు ఆరనేది ఒకటి మీ దగ్గరే ఉంటుంది, అది ఏంటిది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎండలో ఎంతసేపు నిలబడినా ఎంత గట్టిగా ఎండ కాస్తున్నా అస్సలు ఆరనేది ఒకటి మీ దగ్గరే ఉంటుంది, అది ఏంటిది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మా నెంబర్ 0866-2488-14 అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: స్టూడియోలో సమయం 10:44 దాటి 55 సెకండ్లు కావస్తుంది. షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, ఎండి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండి. గత 14 సంవత్సరాల నుంచి నేను విజయవాడలో ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. సో ముఖ్యంగా మనం ఈ మధ్య సమాజంలో ఎక్కువగా వింటున్న పేరు వచ్చేసి డయాబెటీస్ అండి. ఆ డయాబెటీస్తో పాటు వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ మీరు ఎప్పుడూ ఏదో ఒక చోట వింటూ ఉండుంటారు. సో ఒక ఫిజిషియన్గా నా బాధ్యతగా నేను డయాబెటీస్ గురించి పబ్లిక్కి ఒక కామన్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని, క్లుప్తంగా డయాబెటీస్ గురించి, అసలు డయాబెటీస్ వచ్చిన దానికంటే ముందు అసలు ఎలా ఏం జరుగుతుంది బాడీలో, దాని గురించి మన అందరికీ కామన్గా అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డయాబెటీస్ అంటే ఏంటి. అసలు డయాబెటీస్ అనగా ఏం లేదండి. డయాబెటీస్ అంటే రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండే స్థితిని డయాబెటీస్ అంటాము. సో ఒక నార్మల్ పర్సన్తో కంపేర్ చేసినప్పుడు ఒక డయాబెటిక్ పర్సన్కి ఆహారం చేసిన తర్వాత ఉండాల్సిన స్థాయిలో కంటే అధికంగా షుగర్ ఉన్నప్పుడు డయాబెటీస్ పేషెంట్గా మనం కన్ఫర్మ్ చేస్తాము. అది చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే చాలామంది డయాబెటీస్ అంటారు, తర్వాత దానికి ఏదో కొన్ని తాత్కాలిక థెరపీస్ అంటారు, తర్వాత రివర్సల్ అంటారు. అవన్నిటికంటే నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి డయాబెటీస్ అనేది ఒకసారి కన్ఫర్మ్ అయ్యే ముందు బాడీలో ఏం జరుగుతుంది, అసలు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ని రాకుండా వీలైనంత వరకు ఆపచ్చు, నివారించవచ్చు అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో డయాబెటీస్ లక్షణాల గురించి నేను మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. సో డయాబెటీస్ కంటే వచ్చే ముందు దశ పేరు ప్రీ డయాబెటీస్. సో ఇది కూడా అందరికీ తెలుసు, ప్రీ డయాబెటీస్ గురించి కూడా మీరు అందరూ వినుంటారు. సో ప్రీ డయాబెటీస్ ఏంటంటే ఆ ప్రారంభ దశ డయాబెటీస్, దాంట్లో మందులు లేకుండా ఆహారం కంట్రోల్ చేసుకుంటూ కొద్దిగా వెయిట్ తగ్గి ఆహార నియమాలు పాటిస్తే మళ్ళీ నార్మల్ పర్సన్గా నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉండే దశని ప్రీ డయాబెటీస్ అంటారు. అంటే ఒక మనిషి నార్మల్ కంటే షుగర్ ఎక్కువగా ఉంది కానీ షుగర్ పేషెంట్కి నిర్ధారించిన కావాల్సినంత షుగర్ లేనప్పుడు అతన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. సో మా భాషలో చెప్పాలంటే HbA1c టెస్ట్ చేసినప్పుడు, నార్మల్ HbA1c మనం చేసినప్పుడు HPLC మెథడ్లో 5.6 కంటే తక్కువ ఉంటే నార్మల్ పర్సన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అదే ఎవరన్నా వ్యక్తి యొక్క HbA1c 5.7 నుంచి 6.4 లోపల ఉంటే మనం ప్రీ డయాబెటిక్ కింద అతన్ని డయాగ్నోస్ చేస్తాం. ప్రీ డయాబెటిక్ దశలో గనక మనం పేషెంట్ని గుర్తించినట్టయితే అతను ఆహార నియమాలు పాటించడం ద్వారా, కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షన్ చేయడం ద్వారా, ఫిజికల్ ఎక్సర్సైజ్ పెంచడం ద్వారా, తర్వాత మజిల్ ట్రైనింగ్ అంటే జిమ్ కాకపోయినా వివిధ రకాల స్విమ్మింగ్, సైక్లింగ్, రకరకాల పద్ధతుల ద్వారా శరీర ఎక్సర్సైజ్ పెంచడం ద్వారా మనం ప్రీ డయాబెటీస్ని చాలా వరకు రివర్స్ చేసే అవకాశం ఉంది. సో ఇది ప్రీ డయాబెటీస్ గురించి మనం అనుకుంటున్నాం. దాన్ని నేను ఒక్కొక్క టాపిక్లో మొత్తం క్లుప్తంగా చెప్తాను. సో ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్న టాపిక్ వచ్చేసి ఒక డయాబెటీస్ కంటే ముందు వచ్చే ప్రీ డయాబెటీస్, దానికంటే ముందు వచ్చే ఇంకా ముఖ్యమైన దశ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. దాని పేరు వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా చాలా

చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఎందుకంటే అందరూ తెలుసుకోవాల్సిన పదం వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం ఒక రెండు ముక్కల్లో చెప్పాలంటే, ఎప్పుడైతే ఒక పర్సన్ యొక్క బాడీ సరిగ్గా ఇన్సులిన్కి స్పందించదో, ఆ పర్సన్ యొక్క బాడీ ఇన్సులిన్ని బాగా రిలీజ్ చేసి షుగర్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే, చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే, ఒకసారి షుగర్ టెస్ట్ 30 సంవత్సరాలు వచ్చినప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకుంటారు. ఫాస్టింగ్ పోస్ట్ ఫాస్టింగ్ వచ్చేసి 100 అంటే 100 లోపల ఉంది కాబట్టి తన షుగర్ లేదని, తిన్న తర్వాత 140 లోపల ఉంది కాబట్టి షుగర్ లేదు షుగర్ రాదు అని ఒక చిన్న అపోహలో ఉంటారు. సో అందరూ కాకపోయినా వాళ్ళల్లో కొంతమంది మాత్రం ప్రీ డయాబెటీస్ కంటే ముందు దశ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉండే అవకాశం ఉంది. ఇంకొన్నిసార్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది యుక్త వయసులోనే స్టార్ట్ అవుతుంది, లేదా బాగా ఊబకాయం ఉన్నప్పుడు పిల్లల దశలోనే కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఎవరైనా ఒక పర్సన్ చిన్న వయసులోనే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక గుర్తుపట్టినట్టయితే, అతన్ని అసలు ప్రీ డయాబెటీస్లోకే వెళ్లకుండా మనం జాగ్రత్త పడవచ్చు అనే చెప్పడానికి మాత్రమే మనం ఈరోజు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఎలా తెలుసుకోవాలి అంటే, సింపుల్గా ఏమాత్రం ఒక్క రక్త పరీక్ష కూడా లేకుండా చెప్పాలంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఎక్కువగా ఎవరికి ఉండే అవకాశం ఉందంటే, ఫస్ట్ కడుపు ఒక భాగంలో ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఎవరైతే మగవారు నడుము కొలత 90 సెంటీమీటర్లు, ఆడవారు నడుము కొలత 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కొద్దిగా వెయిట్ రిడక్షన్ చేయడానికి ప్రయత్నించి జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా చూసినప్పుడు ఏంటంటే, యంగ్ వాళ్ళు ముఖ్యంగా అంటే డయాబెటీస్ లేని వాళ్ళు, ఎవరన్నా మెడ చుట్టూ నలుపు, తర్వాత అండర్ ఆర్మ్స్లోను అండర్ వేర్ భాగాల్లో నలుపు కనుక, అంటే స్కిన్ నార్మల్ బాడీలో అంతా ఒక కలరు, ఆ చంకల్లోనూ మెడల చుట్టూ మాత్రం బాగా నల్లబడుతున్నప్పుడు అది ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక సైన్ అయి ఉండొచ్చు అన్నమాట. అలా కూడా మీరు డౌట్ ఉన్నప్పుడు మీ ఫిజిషియన్ని కలిసి మీరు ఆ డాక్టర్ గారి సలహా మేరకు మీరు వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటించి మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి విముక్తి పొందొచ్చు. సో తర్వాత ఎంత తిన్నా విపరీతమైన నీరసము, అంటే చిన్న చిన్న పని చేసినా కూడా ఆ నిస్సత్వ, ఆ యాక్టివ్నెస్ లేకపోవడం, ఒకప్పుడు ఉండే యాక్టివ్నెస్ లేకుండా చురుకుతనం లేనప్పుడు కూడా మీరు మేబీ మీరు బహుశా ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఎంత కష్టపడ్డా వెయిట్ తగ్గకపోవడము, తర్వాత ఈజీగా బరువు పెరిగిపోవడం, ఇది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క సంకేతాలు. దీని కాకుండా బేసికల్గా ఆకలి, ఎంత తిన్నా ఆకలి తీరకపోవడము, తర్వాత విపరీతంగా స్వీట్ తినాలనే ఒక కోరిక కలగడం కూడా ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఒక భాగం. అలాగే PCOS అనే కంప్లైంట్ లేడీస్లో ఉన్నప్పుడు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తరచూ లేడీస్లో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, తర్వాత యాక్నీ కనుక, పింపుల్స్ కనుక ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నిటికి పక్కన పెట్టేస్తే, ఎంత తిన్నా కనుక ఆకలి తీరినట్టు, తిన్న వెంటనే బాగా నిద్రొస్తున్నట్టు, నిస్సత్తుగా ఉంటే కూడా మీరేమన్నా ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డయాబెటీస్ అనేది ఫైనల్గా ఇవన్నీ దాటిన తర్వాత వచ్చే దశ. ఫస్ట్ దశ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్, తర్వాత వచ్చేసి ప్రీ డయాబెటీస్, తర్వాత డయాబెటీస్. సో డయాబెటీస్ గురించి మాట్లాడే, దాని కాంప్లికేషన్స్ గురించి మాట్లాడే కంటే ముందే అసలు యువత దశలోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కనుక మీరు అర్థం చేసుకుని దాని తగ్గట్టు ఆహార నియమాలు పాటించినట్టయితే, మనం అసలు ఆ పేషెంట్ని ప్రీ డయాబెటీస్లో కూడా ల్యాండ్ అవ్వకుండా మనం ఆపే అవకాశం చాలా వరకు ఉంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా తెలుసుకోవాలంటే, బేసికల్గా చెప్పాలంటే, సింపుల్గా ల్యాబ్ పరంగా చెప్పాలంటే, HOMA-IR అనే టెస్ట్ ఒకటి చేయించుకోవడం ద్వారా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది. తర్వాత మెడ చుట్టూ కనుక బాగా నలుపు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మీరు మీ ఫిజిషియన్తో డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు HOMA-IR గురించి మాట్లాడదామండి. సో HOMA-IR అనే టెస్ట్ చాలా స్టాండర్డ్ ల్యాబ్స్లో చేస్తారు. సో HOMA-IR టెస్ట్ వచ్చేసి, దాని ఫుల్ ఫామ్ వచ్చేసి హోమియోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సో అది ఎలా అంటే, అసలు మీ బాడీ ఇన్సులిన్కి రెసిస్టెంట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేసే టెస్ట్ అండి. సో దాంట్లో ఎలా మనం HOMA-IR-ని ఇన్సులిన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగరు ప్లస్ ఫాస్టింగ్ ఇన్సులిన్ పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాం HOMA-IR-ని. సో మీరు ఎవరైతే HOMA-IR చెక్ చేయించుకుని అది less than 1 ఉంటే వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా ఉన్నట్టు, అది 1 to 2 మధ్యలో ఉంటే మైల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తాము, 2 పైన ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు, అదే 5 కంటే అబవ్ ఉంటే 4 to 5 మధ్యలో లేదా 5 కంటే

0: అంటే సిగ్నిఫికెంట్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ పెంచి కార్బోహైడ్రేట్స్ అంటే ఈజీగా అరిగే ఆహారం కనుక తగ్గించుకుని, స్వీట్స్ నైట్ ఫుడ్స్ తగ్గించుకుని, ప్రాపర్ స్లీప్ నిద్ర ప్రాపర్గా నిద్రపోయి వ్యాయామము తర్వాత స్ట్రెస్ తగ్గించుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్తో పాటు బేసికల్గా అన్నిటికంటే ముఖ్యమైన టాపిక్ వచ్చేసి నిద్ర. సో నిద్ర అనేది ఈ మధ్య మనకి చాలామందికి నిద్ర అనేది మనకి సెల్ ఫోన్ వల్ల కావచ్చు, లేకపోతే జాబ్ పర్పస్ వల్ల కావచ్చు, నిద్ర అనేది సర్కేడియన్ రిథమ్ బాగా డిస్టర్బ్ అయ్యి నిద్ర అనేది డిఫరెంట్ డిఫరెంట్, ఒక్కొక్కరు రాత్రి రెండింటికి పడుకుంటున్నారు, ఒక్కొక్కరు తెల్లారి గట్ట మూడింటికి పడుకుంటున్నారు. సో నిద్ర అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ నార్మల్ పర్సన్ అయినా సరే ఒక 2 నుంచి 3 రోజులు సరిగ్గా పడుకోకపోతే అతనికి టెంపరీగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. సో అదే పనిగా పద్దాక ఇంకా నిద్ర అనేది నిద్రని పక్కన పెట్టేసి లేట్ నైట్ నిద్రపోయి అర్ధరాత్రులు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మాత్రం ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా పెరుగుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం క్లుప్తంగా చెప్పాలంటే, మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు మన బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అయ్యి షుగర్ని బాడీలో ఉండే ప్రతి పార్ట్కి అందేటట్టు చేస్తుంది ఇన్సులిన్. సో ఎవరికైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే అది నార్మల్గా వచ్చిన ఇన్సులిన్కి బాడీ స్పందించకపోవడం వల్ల ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని అధికంగా రిలీజ్ చేస్తుంది, అధికంగా రిలీజ్ చేసి ఆ కాంపెన్సేట్ చేస్తుంది, షుగర్ అనేది నార్మల్గా కనిపించేటట్టు కాంపెన్సేట్ చేస్తుంది. కాబట్టి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉండే పేషెంట్స్ షుగర్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ నార్మల్గానే కనిపిస్తుంది. సో అది ఒక మిస్లీడ్ అయిపోతారు అనమాట, అంటే షుగర్ నార్మల్గా ఉంది కాబట్టి షుగర్ లేదు, కాబట్టి షుగర్ వచ్చే అవకాశం లేదు కాబట్టి. సో షుగర్ నార్మల్గా ఉన్నా సరే మీరు ఒకసారి ఫాస్టింగ్ షుగర్తో పాటు ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా చెక్ చేసుకున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంది. సో చాలా వరకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద అవగాహన ఉంటే ప్రీ డయాబెటిక్లో వెళ్లే అవకాశాన్ని మనం చాలా వరకు నివారించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ప్రీ డయాబెటీస్లోకి వెళ్లే ముందు ఎవరైనా సరే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ డయాబెటీస్ అనేది ఎవరైనా సరే పేరెంట్స్కి, అంటే ఈ ప్రీ డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కాకుండా నేను చెప్పే రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్కి వచ్చేసి పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబంలో అమ్మ నాన్నకి కానీ మామయ్యల తరపున కానీ రిలేషన్స్లో డయాబెటీస్ ఉన్నప్పుడు, తర్వాత ఫస్ట్ నుంచి బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి, వ్యాయామం బాగా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి, 40 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళకి, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళకి లేడీస్కి, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి అవగాహనే కాకుండా ప్రత్యేకించి షుగర్ గురించి, పేరెంట్స్కి షుగర్ ఉంది కాబట్టి వాళ్ళు యుక్త వయసు నుంచే కఠినమైన అంటే స్వీట్స్ అధిక కార్బోహైడ్రేట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని తగ్గించుకుని ఆహారాన్ని నియంత్రించుకుని ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుని డయాబెటీస్ పట్ల అవగాహన పెంచుకుని ముందుగానే గుర్తించగలిగితే మనం దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయగలం.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 91546 4744.
2: నవపదుల నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
3: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
2: మన ఆకాశవాణి,
3: భరతావనికే
2: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
3: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి. యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.

0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే. రేడియో ఎప్పుడు మీతోనే.
1: స్టూడియోల సమయం 10:59 దాటి 12 సెకండ్ గా వస్తుంది. షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం విన్నారు ఇప్పటివరకు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్. స్పాన్సర్ బై బాలాజీ హాస్పిటల్స్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం హైబ్రిడ్ విధానంలో ఘనంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమానికి రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరారు. 16వ జనాభా గణన ప్రక్రియను ఎన్టీఆర్ జిల్లాలో పగడ్బందీగా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ జనగణన కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని నెలాఖరు నాటికి 100% పూర్తి చేస్తామని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులువుగా అందించే క్రమంలో నిబంధనలు అడ్డుకాకూడదని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైన బిజినెస్ నిబంధనలను సవరించేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని ఆదేశించారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు ఎన్నికల వాగ్దానాలు చేయాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు నిన్న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈ రోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పార్వతీపురం మండలంలో జనగణన ప్రక్రియ అమలుపై కేంద్ర గణన ఉన్నతాధికారుల బృందం నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారం, జనాభా అంచనాలు, మౌలిక సదుపాయాల నమోదును అధికారులు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలపై 10% పైగా జీతాలు పెంచుతున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. రాష్టంలో విద్యుత్ కోతలు లేవని, సాంకేతిక కారణాలతోనే సరఫరాలో అంతరాయాలు తలెత్తుతున్నాయని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. రాష్ట్రానికి సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని, అధిక వినియోగంతో ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కి దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 11:03 దాటి 34 సెకండ్లు అయిపోయింది. మరి హరివిల్ లో నేను అడిగిన క్వశ్చన్ కూడా మిగిలిపోయింది కాబట్టి ఆ క్వశ్చన్ ఆన్సర్ చాలా మంది పంపించారు. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ అంటూ ఆర్ రాంబాబు, కమల, మానస, రామ్ చరణ్, ఉదయ్, తేజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఆన్సర్ అని పంపించారు కానీ పంపించలేదు ఆన్సర్. అయితే 4 అని పంపించారు ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అండి, పేరు మాత్రం పంపించలేదు. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కనకాయపల్లె గ్రామం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పేరైతే పంపించలేదు. రేణుకా గోపరాజు కడప నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. దేవసేన తిరుపతి నుంచి నీడనా అని పంపించారు, కాదండి, రాంగ్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. పెడన్ జోగనందన కాలనీ అప్పలరాజు గారు పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ఆశా ఏలూరు నుంచి, ఆశా అంటూ పంపించారు రాజు గారు, ఏలూరు నుంచి కాదు, రాంగ్ ఆన్సర్ అండి. ఒరవకొండ నుండి ఈశ్వరయ్య, కాదు, రాంగ్ ఆన్సర్ అండి. నమస్తే సౌజన్య మేడం, మీరు అడిగిన ఈ ఒక్క ప్రశ్నకు జవాబు రాంగ్ ఆన్సర్ అండి. కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ, కృష్ణకుమారి, రాజా, మాధురి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మి గారు మెసేజ్ చేశారు. మల్లికార్జున్, అభిరామ్, కేశవనగర్ నుంచి, ధర్మవరం నుంచి పెదాలను పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి గారు, రాంగ్ ఆన్సర్ అండి. అక్కరపక్క నుండి రమ నీడ అనుకుంటున్నా అని పంపించారు, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రాంగ్ ఆన్సర్. జమలయ్య దొడదేవరపాడు నుంచి జవాబు అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు, గుడ్ మార్నింగ్ సౌజన్య గారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు, ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్, అలాగే ఇప్పుడు కూడా ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ మీరే. ఇంకా చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. గణేష్ రాజు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ దేవినగర్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి జవాబు అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. కోట శ్రీమన్నారాయణ మూర్తి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకు శుభోదయం ఆన్సర్ అంటూ బెనర్జీ మురళి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షాడో అని పంపించారు, రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. రేడియో మిత్రులకు శుభదినం అంటూ సుజాత భవానీపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ బెనర్జీ గారు ఊహ అంటూ పంపించారు, గుడ్లవల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే చెమట అనమాట, స్వెట్. ఎండలో ఎంతసేపు నిలబడినా, ఎంత గట్టిగా ఎండ కాస్తున్నా అస్సలు ఆరనిది. ఒకటి అదేంటిదంటే చెమట అనమాట. మరి స్టూడియోలో సమయం చూస్తే 11:06 దాటి 30 సెకండ్లు అయిపోయింది. ఈనాటి నా షోకి బాబే చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి మాటలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విధు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటిట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:10 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది. దాట్ మీన్స్ ఈ టైం మన టాలీవుడ్ టైం. మరి కొత్త కొత్త సినిమా విశేషాలు తెలుసుకునే టైం వచ్చేసింది. సో మాట్లాడుకుందాం, చాలా ఉన్నాయి. స్పెషల్లీ డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఉంది స్టార్టింగ్ లోనే. సో మరి ఏంటది తెలుసుకోవాలంటే జస్ట్ ఎటువంటి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుని మరి శృతి వస్తే నానిపాటు రావాలి కదా. సో మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి. సో వెయిట్ చేస్తూ స్టే ట్యూన్డ్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

తొలి ప్రేమ సినిమా నుంచి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో అర్మాన్ మాలిక్ పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు శ్రీమణి గారి లిరిక్. 11:20 క్రాస్ పై 8 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైమ్ అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఫస్ట్ అప్డేట్ అని చెప్పాను. కల్కి 2 మూవీ కోసం టీమ్ అయితే ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేసారట. సూపర్ కదా. మరి మాస్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఈ పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నారట. అది ఎంత పెద్ద సీక్వెన్స్ అంటే పార్ట్ 1 మించి ఉండబోతోంది. సో కల్కి 2098 AD రియల్ వరల్డ్ లో కొత్త కొత్త ట్విస్ట్లు, గొడవలు, క్యారెక్టర్స్, ఎంట్రీలు, ఓ మై గాడ్నెస్, అలా చాలా చాలా చాలా ఉండబోతున్నాయి. క్యామియోలు ఇవన్నీ కూడా అనమాట అన్ని ఉండబోతున్నాయని టాక్ అయితే నడుస్తుంది. సో మరి ఇదే సంగతి. అండ్ ఇదే మూవీ నుంచి ఇంకొక అప్డేట్ కూడా ఉంది డార్లింగ్ ఫ్యాన్స్ కోసం. వెయిట్ చేస్తుండండి, అది కూడా చెప్తా. బట్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ మున్నా సినిమా నుంచి అయితే ప్లే చేస్తున్నాను. కైలాష్ కేర్ అండ్ సుజాత పాడిన పాట, భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్ లో లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ ఆఫ్ వివిధ భారతి FM 101.3.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త,
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజిషన్ లో హరిచరణ్ గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు శ్రీమణి లిరిక్. మరి లవ్లీ సాంగ్ RX 100 మూవీ నుంచి విన్న తర్వాత మన స్టూడియోలో టైం 11:29 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది. అది మ్యాటర్. సో మరి కల్కి పా

0: తర్వాత మన స్టూడియోలో టైం 11:29 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది. అది మ్యాటర్. సో మరి కల్కి పాకి వరల్డ్ లో నాని క్యామియో కోసం అయితే నేను ఫుల్ వెయిట్ చేస్తున్నా అదనమాట మ్యాటర్. సో అది పక్కన పెట్టేస్తే పెద్ది స్టోరీ, ఒక రియల్ లైఫ్ స్టోరీ పెద్ది రాజు గారు అని ఆయన నుంచి ఇన్స్పైర్ అయి తీసిన సినిమా అని కూడా టాక్. అండ్ ఇది కూడా పక్కన పెడితే హాలీవుడ్ నుంచి అయితే ఒక మేజర్ అప్డేట్ ఉంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని ఆ తర్వాత మీకోసం ఫంకీ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిసనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ అజయ్ శృతి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

బీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో కపిల్ కపిలన్ అండ్ శ్రేయా ఘోషల్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి. సో 11:39 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అవతార్ 3 పార్ట్స్ బ్లాక్ బస్టర్ హిట్స్. మనకు తెలిసిందే కదా జేమ్స్ కామెరూన్ డైరెక్టర్ ఈ సినిమాలతో ఎంత పెద్ద ప్రభంజనం సృష్టించారో కూడా ఆల్రెడీ మనకు ఐడియా ఉంది. అయితే ఈ 3 పార్ట్స్ టోటల్ బడ్జెట్ ఆల్మోస్ట్ కొన్ని వందల మిలియన్ల డాలర్లు అని టాక్ అయితే ఉంది కదా. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పార్ట్స్ ఉంటాయి కదా 4 and 5 కొంచెం బడ్జెట్ తగ్గించి త్వరగా ఫినిష్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారట. మరి దీనికోసం ఒక కొత్త టెక్నాలజీ కూడా వాడబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఆల్రెడీ అవతార్ 4 కొన్ని సీన్స్ కూడా షూట్ చేసేసారట. దీన్ని బట్టి నెక్స్ట్ స్కెడ్యూల్ ఎప్పుడు ప్లాన్ చేయాలి, ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తామని చెప్పేసి డైరెక్టర్ చెప్తున్నారు. బడ్జెట్ అంటే బడ్జెట్ తగ్గితే మంచిదే కదా, ఏమంటారు, ఇది అవుతుందా చూద్దాం, టైం డిసైడ్ చేస్తుంది, మనమైతే అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఓకే, సో మరి ఈరోజు మన టాలీవుడ్లో

0: ఇంపార్టెంట్ బర్త్డేస్ అయితే ఉన్నాయి, ఎవరు ఆ స్టార్స్ మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే వచ్చేస్తుంది, ఆ తర్వాత పాట అయితే ప్లే చేస్తాను ఫ్రమ్ ది మూవీ భరత్ అనే నేను. సో స్టే ట్యూన్డ్ వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: Hola, bienvenido. Disfruta fiesta.

డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో ఫరాన్ అక్తర్ పాడిన పాట అయితే వినేశారు. రామజోగే శాస్త్రి గారి లిరిక్ అనమాట మగధీర. ఐ మీన్ భరత్ నేను సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 11:45 క్రాస్ అయిపోయి 23 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఈ రోజు వి విజయేంద్ర ప్రసాద్ గారి బర్త్డే, ఎస్ఎస్ రాజమౌళి గారి ఫాదర్ అనమాట. సో ఈయనండి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో స్టోరీ రైటర్ గా వర్క్ చేస్తారు. 1988 వచ్చిన జానకిరాముడు సినిమా నుంచి బంగారు కుటుంబం, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, యువరత్న రాణ, సమరసింహారెడ్డి, సింహాద్రి, సాయి, నాల్లుడు, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, రాజన్న, ఈగా, బాహుబలి సిరీస్ అండ్ తర్వాత హిందీ మూవీస్ బజరంగి భాయ్జాన్, మణికర్ణిక, తలైవి, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ అండ్ ఇప్పుడు వారణాసి. ఈ సినిమాలన్నిటికీ కూడా అద్భుతమైన కథలు అందించారు. కొన్ని మూవీస్కి స్క్రీన్ ప్లే వర్క్ కూడా చేశారు. అండ్ మన తెలుగులో బంగారు కుటుంబం అండ్ రాజన్న సినిమాలకి నంది అవార్డ్స్ గెలుచుకున్నారు. అండ్ హిందీ సినిమాల్లో బజరంగి భాయ్జాన్ మూవీకి అయితే ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా వచ్చాయి. సో అదే మ్యాటర్ ఈరోజు విజయేంద్ర ప్రసాద్ గారి బర్త్డే. అండ్ ఇవాళ అంకిత, హీరోయిన్ అంకిత బర్త్డే కూడా. రస్నా బేబీగా చాలా ఫేమస్ అండ్ హీరోయిన్గా కూడా కొన్ని మూవీస్ చేసింది కదా, సూపర్ డూపర్ మూవీస్. సో అది మ్యాటర్. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం మగధీర సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కపుల్ ఫ్రెండ్లీ మూవీ నుంచి అయితే సాంగ్ వినేశారు. సో మరి నెక్స్ట్ మ్యాటర్ ఏంటంటే రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి రామాయణ సినిమా ఉంది కదా, ఈ ఫస్ట్ ట్రైలర్ ని, ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ లాంచ్ ని July 23rd ప్లాన్ చేశారట. సో దాని తర్వాత మూవీ ప్రమోషన్స్ అన్ని కూడా జోరుగా ఉండబోతున్నాయి అనమాట. సో ఇది కాస్త పక్కన పెట్టేస్తే, ఒక పక్కన దుల్కర్ సల్మాన్ ఐ ఆమ్ గేమ్ యాక్షన్ సినిమా అండ్ ఇంకో పక్కన పృథ్వీరాజ్ లీడ్ రోల్ చేసిన ఖలీఫా సినిమా ఈ ఇయర్ 2026 ఓనం సెలబ్రేషన్స్ లో అంటే ఆగస్ట్ లో ఈ రెండు సినిమాలు థియేటర్స్ లో ఒకేసారి రిలీజ్ అవబోతున్నాయి. చూడాలి మరి ఈ మూవీ పండగ జోష్ ఇంకాస్త పెంచుతుందేమో, ఏ పండగ అంటే ఏ మూవీ పెంచుతుందో చూడాలి. అండ్ మరి ఈ రోజు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అప్డేట్, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే 62 సినిమాలు కంప్లీట్ అయిపోయిన ఇప్పుడు దాకా అండ్ నెక్స్ట్ 63 సినిమా స్టార్ట్ అవబోతోంది అండ్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నది ఎవరో తెలుసా, సల్లుభాయ్ కి మన వాళ్లే. ఎస్, మ్యూజిక్ ఏమో తమన్ అందిస్తున్నారు అండ్ బీజీ స్కోర్ అనిరుద్ధ్ అనమాట. సో నాకెందుకో సల్లుభాయ్ సాంగ్స్ ఈసారి ఇంకాస్త గట్టిగా వినిపించబోతున్నాయి అనిపిస్తోంది. ఎప్పుడు కూడా సల్లుభాయ్ సాంగ్స్ చాలా బాగుంటాయి బట్ ఈసారి ఇంకాస్త డోస్ పెరిగిపోతుందన్నమాట, ఎందుకంటే ఇద్దరు లీడింగ్ లో ఉన్న మ్యూజిషియన్సే కదా. మరి అది మ్యాటర్, మరి మోత ఆ మాత్రం ఉండాలి కదా, ఏమంటారు. ఇక నుంచి నా సినిమాలన్నీ కలర్ఫుల్ గా ఉండబోతున్నాయి అంటారు అంటున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అంటే డ్రాగన్ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది కదా, అయితే ఇంతకు ముందు సలార్, కేజీఎఫ్ అండ్ కన్నడలో తీసిన ఉగ్రం ఇలాంటివన్నీ కూడా ఏంటో ఒకలాంటి సీరియస్ ఎమోషనల్ థ్రిల్లర్ ఇలా కథలు, ఇలాంటి కథలు కదా, అంటే చూడటానికి కూడా ఒక డార్క్ గా ఏదో ఒక సమ్ కలర్ అలా ఉంటుంది అనమాట సినిమా కూడా కలర్. అండ్ నెక్స్ట్ డ్రాగన్ కూడా ఆల్మోస్ట్ కొంచెం సీరియస్ పిక్చర్ లాంటిదే బట్ ఆఫ్టర్ దాట్ ప్రశాంత్ నీల్ గారు ప్రశాంతంగా ఒక పౌరాణిక కథని ఎంచుకోబోతున్నట్టు టాక్. అమ్మయ్యా, ఫైనలీ నాలాంటి వాళ్ళ కోసం ఇది ఒక శుభవార్త అనమాట. అది కూడా పక్కన పెట్టేస్తే ఇట్లు అర్జున సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ హాయ్ రే May 28th రాబోతోంది. థమన్ మ్యూజిక్ అందించారు అండ్ ఈ సాంగ్ ని పాడింది ఎవరో తెలుసా, అనిరుద్ధ్ అనమాట. సో అగైన్ వీళ్ళ కాంబో రిపీట్ కాబోతుంది, అది మ్యాటర్. సో మరి ఇంకా ఇలా చాలానే చెప్పాలి అనుకుంటాను బట్ టైం చూస్తే ఓన్లీ 1 అవర్ మాత్రమే ఉంటుంది మనకి. ఎనీవేస్, ఇప్పటికైతే ఇవాళకైతే ఈ అప్డేట్స్ ఇక్కడితో బై బై కొట్టేసి నెక్స్ట్ మనం మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా, అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
6: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
7: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
6: కాసేపు ఉండొచ్చు కదా?
7: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
6: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
7: ఆహా, వినడమేనా, సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
6: మీ తెలివి ముందు నాదేముందండి.
7: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
8: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
9: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడి సందడి వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.
0: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:00 ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులువుగా అందించే క్రమంలో నిబంధనలు అడ్డుకాకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైన బిజినెస్ నిబంధనలను సవరించేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమానికి రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరారు. యువతను అన్ని విధాలా జాగృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అనంతపురం జిల్లా మైభారత్ ప్రోగ్రాం సూపర్వైజర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ రోజు అనంతపురం జిల్లా కందుకూరులో మైభారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. 16వ జనాభా గణన ప్రక్రియను ఎన్టీఆర్ జిల్లాలో పకడ్బందీగా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ జనగణన కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని నెలాఖరు నాటికి 100% పూర్తి చేస్తామని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలను ముగించాలని భారత్ కెనడా భావిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 3 రోజుల అధికారిక పర్యటనలో భాగంగా 100కి పైగా స్వదేశీ కంపెనీల ప్రతినిధులతో కూడిన బృందంతో పీయూష్ గోయల్ కెనడాలో పర్యటిస్తున్నారు. బీమా రంగంపై పాలసీదారుల నమ్మకాన్ని పెంచడం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా భారతీయ బీమా నియంత్రణ అభివృద్ది ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం బీమా కంపెనీల ముఖ్య నిర్వహణాధికారుల పనితీరును అంచనా వేసే ప్రామాణికాల్లో సవరణలు జారీ చేసింది. దేశ ఆర్థిక రక్షణ కోసం పొదుపు పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం, ఎరువులు, విదేశీ మారకపు ద్రవ్యంపై అందరూ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. దౌత్యవేత్తలు, అంతర్జాతీయ సంస్థల సిబ్బంది, విదేశీయులు సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని విడిచి వెళ్లాలని రష్యా హెచ్చరించింది. సైనిక పరిపాలనా భవనాలకు దూరంగా ఉండాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ సాధారణ పౌరులను అప్రమత్తం చేసింది.

0: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ,
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
1: సూక్తులతో సుధలు పంచుతూ,
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 12:05 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి మనం ఎంట్రీ చేసాం. సో మన యాక్చువల్గా అండి మన అథ్లెటిక్ హిస్టరీలోనే లెజెండరీ మూమెంట్స్ లో ఒక బిగ్గెస్ట్ మూమెంట్ ఏంటంటే జమైకా అథ్లెట్ ఉసేన్ బోల్ట్ రికార్డ్ అనమాట. మీకు గుర్తుందా ఆ రికార్డ్ 2009లో బెర్లిన్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో 100 మీటర్స్ ని 9.58 సెకండ్స్ లో ఫినిష్ చేసి వరల్డ్ రికార్డ్ చేశారు కదా. అయితే ఆల్మోస్ట్ ఆ రికార్డ్ కి దగ్గరగా ఒక రికార్డ్ క్రియేట్ అయింది రీసెంట్ గా. మరి ఆ రికార్డ్ ని చేసింది ఎవరో తెలుసా? ఆ అథ్లెట్ గురించి మీకు తెలుసా? మాట్లాడుకుందాం అతని గురించి నెక్స్ట్. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సునీల్ కశ్యప్ మ్యూజిక్ కంపోజిషన్ లో యాసిన్ నిజార్ పాడిన పాట ప్లే చేస్తున్నాను, కరుణాకరన్ అడిగిరాల లిరిక్స్ అనమాట. మరి బాబు బాగస్ బిజీ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిజనింగ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఇష్టపడ్డాను సినిమా నుంచి ఆర్బి పట్నాయక్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పి బాలుగారు ఆయన చిత్రపడ్డ సాంగీత వినేశారు సిరివెన్ల గారు లిరిక్. 12:15 క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది మన టైం అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో గురువీందర్ సింగ్ పంజాబ్ కి చెందిన ప్లేయర్ అండి, రాంచీలో ఫెడరేషన్ కప్ 2026 జరుగుతోంది, అందులో 100 మీటర్ స్ప్రింట్ ని 10.9 సెకండ్స్ లో ఫినిష్ చేసి రన్నింగ్ లో ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు తెలుసా, సూపర్ కదా. మరి హుసేన్ బోల్ట్ రికార్డ్ అయితే 9.58 అనమాట, గురువీందర్ అయితే 10.09. సో జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే డిఫరెన్స్. కానీ ఒక అథ్లెట్ ఇక్కడ వరకు రావాలి అంటే ఇంత సాధించాలి అంటే ఎన్ని సంవత్సరాల కృషి, పట్టుదల, డెడికేషన్ ఇవన్నీ ఉంటాయి చెప్పండి. సో ఇవన్నీతో పాటు అంటే ఒక గెలుపు రావాలి అంటే ఒక అథ్లెట్కి పేషెన్స్ కూడా చాలా చాలా చాలా అవసరం, ఓర్పు అనేది. సో పేషెన్స్ ఈజ్ పవర్ అని అందుకే అంటారేమో. ఎనీవేస్ లవ్లీ లవ్లీగా అనిపించింది నాకు ఈ న్యూస్ విన్నప్పుడు. సో నెక్స్ట్ ఒక ప్రపంచ సమస్య గురించి మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీ అందరికోసం పరుగు సినిమా నుంచి మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో రంజిత్ పాడిన పాట ప్లే చేస్తున్నాను, చంద్రబోస్ గారి లిరిక్ సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

వాన సినిమా నుంచి కార్తీక్ పాడిన పాట అయితే వినేశారు. సో మరి సిరివెన్లు గారి లిరిక్. సో మరి ఏంటంటే ప్లాస్టిక్ పొల్యూషన్, ఇదండి రీసెంట్ టైమ్స్లో ఎంత పెరిగిపోతుందో మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. అంటే ముఖ్యంగా నదుల్లో, సముద్రాల్లో అయితే మరీ ఎక్కువగా అనమాట. అంటే మన దేశంలోనే కాదు, ఇంకా చాలా చోట్ల ప్రతి దేశంలోనూ ఈ ప్రాబ్లం ఉంది, అది అందరికీ తెలిసిందే. కానీ ఒకసారి ఊహించుకోండి, ప్రపంచ సమస్యగా మారిన ఇలాంటి ఒక ప్రాబ్లంకి మెషిన్స్తో పని లేకుండా, అసలు కరెంట్తోనే పని లేకుండా ఈ ప్లాస్టిక్ అంతా కూడా నదుల్లోంచి ఒకేసారి క్లీన్ అయిపోతే ఎలా ఉంటుంది, అది ఎలా సాధ్యం అనే కదా మీ డౌట్. ఆలోచిస్తుండండి, బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. రైట్ నౌ మీ అందరి కోసం లవర్స్ సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, స్టే ట్యూన్డ్.

0: సేనాధిపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. సీనియర్ ఆర్మీ అధికారులు ఆ ప్రాంతంలో జరుగుతున్న వివిధ కార్యకలాపాలను రాష్టపతికి వివరిస్తారు. బాబా హర్భజన్ సింగ్ ఆలయాన్ని ముర్ము సందర్శిస్తారు. అనంతరం గ్యాంగ్టక్లోని మనన్ కేంద్రంలో జరిగే సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్టపతి విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. కాంగోలో ఇటీవల వ్యాపించిన వ్యాధులకు కారణమైన అరుదైన బుండి బుగ్యో మహమ్మారిపై కూడా ఈ వ్యాక్సిన్ పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 17వ తేదీన కాంగో, ఉగాండాల్లో ఎబోలా వ్యాప్తిని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన సాధికార సంస్థ విమానయాన సంస్థలకు కొన్ని నిర్దేశాలు జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలకు విమాన సర్వీసులు నడిపే సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుండి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని డీజీసీఏ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధూతో కలిసి భారత్ కెనడా పెట్టుబడుల రౌండ్ టేబుల్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. కెనడాకు చెందిన ప్రముఖ పెన్షన్ ఫండ్లు, సావరీన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, కెనడా ఇండియా వాణిజ్య మండలి సభ్యులు, ఇతర భాగస్వాములతో విస్తృతంగా చర్చలు జరిపినట్టు గోయల్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక రంగ సంస్కరణలు, సులభతర వాణిజ్యంపై భారత్ ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ప్రపంచ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఇంధనం, టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ, తయారీ రంగం, రవాణా వంటి రంగాల్లో భారత్తో భాగస్వామ్యం కలిగి ఉండాలని పెట్టుబడిదారులను మంత్రి కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జయమాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం ఈ ఏడాది ప్రారంభంలో సుదీర్ఘ విచారణల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ సవరణ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం ఈసీఐకి ఉన్న అధికారాలకు మించి ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా, దృఢంగా ఉండడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ఎంతో అవసరమని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ఖజురహోలో ఈరోజు జరిగిన యోగా మహోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగమైన యోగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో 2014లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమోదించిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఒక ప్రపంచ ఉద్యమంగా రూపాంతరం చెందిందని మంత్రి గుర్తు చేశారు. వచ్చే నెల 21వ తేదీన జరుపుకోబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ఇతివృత్తంగా నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గుర్గ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ నుండి మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేసింది. సిబిఐ ఇప్పటివరకు 49 చోట్ల సోదాలు నిర్వహించి పలు అక్రమ పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. మెడికల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నడుమ రద్దయిన సంగతి తెలిసిందే. భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నివాళులర్పించారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ను, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. కాగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్రజలంతా ఎల్లప్పుడూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, ఇళ్ల నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీటిని వెంట తీసుకెళ్లాలని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని తెలిపింది. అలాగే హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో ఈ రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉంటుందని పేర్కొంది. కాగా ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, బీహార్, కర్ణాటక, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నారు.

0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చులు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
2: 101.3. 1240 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా, అండ్ నేను మీ ఆర్జ శృతి. నాతో మీరు చూంచేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. యాక్చువల్గా అండి, నదుల్లో ప్లాస్టిక్ పొల్యూషన్, మెషిన్స్తో పని లేకుండా పని చేయొచ్చా, ఇదే కదా మన డౌట్. ఇక్కడే కదా మన టాపిక్ ఆగింది. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా ఇటలీ సైంటిస్ట్లకి ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా వచ్చింట. అదొక ఎకో ఫ్రెండ్లీ ఐడియా అనమాట. ఇప్పుడు మనకి నీళ్ళల్లో చిన్న చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్ అనేవి ఉంటుంటాయి కదా, వాటిని అబ్జార్బ్ చేసే ఫిస్టియా మ్యాగ్నిఫికా అనే ఒక నీటి మొక్కని ఆ నదుల్లో పెంచుతున్నారట. అది దాని వేళ్ల దగ్గర ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ ని ట్రాప్ చేసి వాటర్ ని క్లీన్ గా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. ఇదనమాట కాన్సెప్ట్. ఈ ప్లాంట్ ఏంటంటే సూర్యకాంతితో పెరుగుతుంది, అండ్ నీటి మీద పైన ఇలా తేలుతుంటుంది. వీటి వేళ్లు నీళ్లలో స్ప్రెడ్ అయి పొల్యూషన్ ని క్యాప్చర్ చేస్తాయట. 90% ఇది వర్క్ అవుతుంది అని చెప్పేసి రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. బట్ దీని మీద ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రీసెర్చ్ అయితే జరుగుతోంది. బట్ ఇదంతా 100% నిజమైతే మాత్రం ఒక పెద్ద పొల్యూషన్ ప్రాబ్లం కి చెక్ పెట్టిన అని నాకు అనిపించింది. ఏమంటారు, అంతే కదా. సో నేచర్ ని పాడు చేస్తున్న మనమే మళ్ళీ నేచర్ లోనే సొల్యూషన్ వెతుక్కుంటున్నాం అనమాట. అది కదా మ్యాజిక్ అంటే. ఎనీవేస్, నేచర్ అంటే నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా గుర్తొచ్చింది, అది కూడా చెప్తాను. బట్ రైట్ నో మీ అందరి కోసం రంజిత్ అండ్ మహాలక్ష్మి పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను, సిరివెన్ గారి లిరిక్. అతడు సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేజ్ ఉంటుంది.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎస్, 12:51 క్రాస్ అయిపోయి 24 సెకండ్స్ అయిపోయింది. మనం మీకు తెలిసే టైం అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. యాక్చువల్గా అండి, మన డెవలప్మెంట్స్ కోసం రోడ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. కానీ అడవుల్లో ఉండే జంతువుల సేఫ్టీ కూడా మనకి ఇంపార్టెంటే కదా. సో అందుకే మధ్యప్రదేశ్లో రీసెంట్గా ఇండియాస్ ఫస్ట్ రెడ్ టేబుల్ టాప్ మార్కింగ్స్ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. అంటే మధ్యప్రదేశ్లో హైవే ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 11.9 కిలోమీటర్స్ హైవేలో ఒక 2 కిలోమీటర్ స్ట్రెచ్ని రెడ్ సర్ఫేస్ గా మార్కింగ్ చేశారు. ఈ రూట్ అంతా కూడా యాక్చువల్గా వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ నుంచి పాస్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే, టైగర్ రిజర్వ్ అన్నప్పుడు అక్కడ యానిమల్స్ అవి ఉంటాయి కదా, ఆ యానిమల్స్ అన్ని రోడ్స్ మీదకి వచ్చి యాక్సిడెంట్స్ అనేవి అవ్వకుండా ఈ రెడ్ టేబుల్ టాప్ మార్కింగ్స్ వల్ల డ్రైవర్స్కి ఒక అలర్ట్ వస్తుంది అన్నమాట. సో అది మ్యాటర్, స్పీడ్ కంట్రోల్ చేసుకుని ఆ మార్కింగ్స్ వచ్చినప్పటి నుంచి స్పీడ్ని బాగా కంట్రోల్ చేసుకుని స్లోగా వెళ్ళమని అర్థం. ఇది వైల్డ్ లైఫ్ సెన్సిటివ్ జోన్ అని వాళ్ళకి ఒక గుర్తు కోసం ఇలాంటి ఒక ఇనిషియేటివ్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేశారు. నిజంగా నాకైతే చాలా చాలా చాలా నచ్చింది ఐడియా. సో ఇలాంటివే ఇంకొన్ని ఐడియాస్ ఉన్నాయి డిఫరెంట్ కంట్రీస్లో చాలా చోట్ల. వాటి గురించి కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ ఎస్బి బాలుగారు అండ్ సుజాత పాండే పాట ప్లే చేస్తున్నాను. వేటూరు గారి లిరిక్, రాజకుమారుడు సినిమా నుంచి సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: బ్యూటిఫుల్ సాంగ్ కదా. సో అది మ్యాటర్. మరి మనం ఇంతాక మాట్లాడుకున్నాం కదా, మన ఇండియాలో టేబుల్ టాప్ మార్కింగ్స్ అనేవి ఉంటుంటాయి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి. మధ్యప్రదేశ్లో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని. అయితే ఎలిఫెంట్ కారిడార్స్ కూడా ఉంటాయి మన దేశంలో. అలాగే నెదర్లాండ్స్లో హైవేస్ పైన అండి పెద్ద పెద్ద గ్రీన్ బ్రిడ్జెస్ కడతారు యానిమల్స్ని క్రాస్ చేయడానికి. అండ్ కెనడాలో అయితే యానిమల్ టన్నెల్స్ ఉంటాయన్నమాట. అండ్ అలాగే మోషన్ సెన్సర్స్ కూడా యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏవైనా యానిమల్స్ దగ్గర ఉంటే వార్నింగ్ లైట్స్ వస్తాయన్నమాట డ్రైవర్స్కి. సో నెక్స్ట్ జపాన్లో జింకలు క్రాస్ చేసే ప్లేసెస్లో స్పెషల్ సౌండ్ సిస్టమ్ యూజ్ చేస్తారట. అండ్ కెన్యా దేశంలో అయితే రైల్వే ట్రాక్స్ ఇంకా హైవేస్ ఉంటాయి కదా, వాటి కింద ఏనుగుల కోసం అండర్ పాసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏనుగులు పైకి వచ్చి అక్కడ రోడ్స్ బ్లాక్ అయిపోకుండా వాటి కోసం స్పెషల్ దారి అండర్ పాసెస్లో స్పెషల్గా పెడతారనమాట. ఇలా చాలా దేశాల్లో చాలా చాలా మెథడ్స్ ఫాలో అవుతున్నారు. యాక్చువల్గా నేచర్ని కాపాడటం అంటే కేవలం చెట్లను మాత్రమే సేవ్ చేయడం అని కాకుండా ఆ నేచర్లో ఉండే అందులో ఉండే జంతువుల గురించి కూడా ఆలోచిస్తున్నందుకు, నిజంగా ఫ్యూచర్ని బ్యూటిఫుల్ చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. అంతే కదా. ఎనీవేస్ మరి ఇది ఇవాళ మీకు తెలుసా. మరి నెక్స్ట్ మళ్ళీ ధీరాలో కలుసుకుందాం ఒక ఇన్స్పైరింగ్ స్టోరీతో. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం
0: మీరు చూసి వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. స్థానిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్దం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గెలుపే ధ్యేయంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు సాగాలని ఈరోజు మహానాడు కార్యక్రమంలో అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట వ్యాప్తంగా 15,941 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని పూర్తి పారదర్శకంగా చట్టబద్దమైన నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనాలపై ప్రత్యేక కమిషన్ సమగ్ర అధ్యయనం చేపట్టిందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడితో కలిసి ట్రాఫిక్ పోలీసులకు రోడ్డు భద్రతా కిట్లను ఈరోజు పంపిణీ చేశారు. అగ్నిపథ్ కింద భారత సైన్యంలో చేరేందుకు నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు గుంటూరు ఆర్మీ నియామక అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లోని కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ మన స్టూడియోలో టైం 1:04 PM క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఎంట్రీ పోయాం ధీరా ప్రోగ్రాంలోకి. యాక్చువల్గా అండి, కొన్ని స్టోరీస్ వింటే మనకి గూస్ బంప్స్ వస్తాయి. కొన్ని జర్నీస్ చూస్తే అసలు మనకున్న ప్రాబ్లమ్స్ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కొంతమంది సక్సెస్ స్టోరీస్ స్ట్రెంగ్త్కి డిక్షనరీలా మారిపోతాయి. కథ ఏదైనా అవ్వచ్చు, జర్నీ ఎలా అయినా ఉండొచ్చు, కానీ అందులో ఉండే కష్టం శ్రమ మాత్రం ఒక్కటే, దానికి వచ్చే ఫలితం కూడా ఒక్కటే. ఈరోజు జర్నీ కూడా అలాంటిదే. ఇవాళ మన ధీర ఎవరెస్ట్ శిఖరాన్ని మాత్రమే కాదు, తన లైఫ్లో కూడా అందనంత ఎత్తుకు చేరుకుంది, మౌంటైన్ క్వీన్గా పేరు తెచ్చుకుంది. సో ఇవాళ మౌంటైన్ క్వీన్ జర్నీ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకుందాం. సో రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, పడిపడి లేచే మనసు సినిమా నుంచి. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్లో, సింధూరి విశాల్ పాడిన పాట, కృష్ణకాంత్ లిరిక్లో ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ ఉంటూ ధీర ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 104.

యువా సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 1:13 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైం. సో మరి యాక్చువల్గా అండి, ఎవరెస్ట్ అంటే మనకి ఫొటోస్లో చూసినప్పుడు చాలా చాలా అందంగా కనిపిస్తుంది, కానీ అక్కడికి చేరాలంటే ఎంత బాధ, ఎంత ఓర్పు, ఎంత శ్రమ, ఎంత కష్టం, ఇలాంటివన్నీ అవసరం తెలుసా? ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించే ఎవరెస్ట్ శిఖరాన్ని ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఆల్మోస్ట్ 11 సార్లు అధిరోహించిన మహిళ లాక్పా షెర్పా అనమాట. తనైతే హిమాలయన్ ప్రాంతమైన నేపాల్లో ఉంటుంది. ఫ్యామిలీ అయితే చాలా చాలా పూర్, కరెంటు కూడా సరిగ్గా లేని గ్రామంలో ఉంటుంది. వాళ్ళ ప్రాంతంలో అమ్మాయిలకి చదువు పూర్తవడం అనేది కూడా ఉండదన్నమాట. ఆల్మోస్ట్ అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే అయినా కూడా తను ఇంత సాధించింది, 11 సార్లు అధిరోహించింది ఎవరెస్ట్ ని. యాక్చువల్గా తన పేర్లో లాక్పా షెర్పా అన్నాను కదా, ఈ షెర్పా కమ్యూనిటీ అంటే కనుక ఎవరెస్ట్ ని ఎక్కే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఈ కమ్యూనిటీ వాళ్ళు గైడ్ చేస్తారనమాట. అలాగే వాళ్ళ ఈ మౌంటైనీర్స్ కి డేంజరస్ రూట్స్ ని గుర్తించి వాళ్ళకి గుర్తించి చెప్తూ ఉంటారు. సో ఇలా ఎవరెస్ట్ స్టోరీస్లో ఈ షెర్పా రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లాక్పా షెర్పా కూడా అలాంటి ఒక వాతావరణంలోనే పెరిగింది, తను నేచర్తో కనెక్షన్ ఉంటుంది తనకి, అండ్ మౌంటైన్స్తో బాండింగ్ ఉంటుంది. ఈ రెండు కూడా తన లైఫ్ను ఒక డిఫరెంట్ డైరెక్షన్లోకి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. సో మరి లాక్పా షెర్పా జర్నీలో వచ్చిన టర్నింగ్ పాయింట్ గురించి అయితే మనం న్యూస్ బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నో మీ అందరి కోసం మిక్కీ జేమేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో కార్తీక్ పాండే పాట ప్లే చేస్తున్నాను, వనమాలి గారి లిరిక్. మరో చరిత్ర సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం, ఎంజాయ్ లిస్నింగ్.

CFM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరికొద్ది సేపట్లో ఎగ్జాక్ట్ గా 1:20 కి రీజనల్ న్యూస్ అయితే వచ్చేస్తాయి. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పెంచుతున్నట్టు ప్రకటించిన మంత్రి ఎస్ సవిత. వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అగ్నిపథ్ ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించిన ఆర్మీ నియామక అధికారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

0: వార్తల వివరాలు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా కార్యాచరణ చేపట్టామన్నారు. స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: విద్య, ఉద్యోగం, ఉపాధికెళ్లే ప్రతి ఆడబిడ్డకు చేయూత ఇవ్వాలని స్త్రీశక్తి తెచ్చాం. నేడు ఉచిత బస్సు ప్రయాణం బిగ్ హిట్. మహిళల వంటింటి కష్టాలు తగ్గించేందుకు 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలను చేశాం. నేడు దేశ విదేశాల్లో ఐటీ రంగంలో మన బిడ్డలు సాధించిన విజయాలు చూస్తే ఆనందం కలుగుతుంది. ఇది తెలుగు జాతికే గర్వ కారణం.
0: రాష్ట్రంలోని లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూలవేతనాలను 10% పైగా పెంచుతున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రిని కలిసిన లేపాక్షి ఉద్యోగులు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా అమ్మకాలు పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులకు ప్రోత్సాహకంగా జీతాల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80 కోట్ల రూపాయల అమ్మకాల లక్ష్యంతో పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట వ్యాప్తంగా 15941 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని పూర్తి పారదర్శకంగా చట్టబద్దమైన నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్టు విద్యాశాఖ వెల్లడించింది. ప్రశ్నపత్రాల లీకేజీ జరిగిందని వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలిపింది. ఇటువంటి అసత్య ప్రచారాల పట్ల అభ్యర్థులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన వల్ల ఇంటికి ఉచిత గ్యాస్ కనెక్షన్ లభించిందని, దీంతో కట్టెల పొగ సమస్య తగ్గిందని పుట్టపర్తికి చెందిన లబ్దిదారుడు చంద్రశేఖర్ తెలుపుతూ,
2: ఉజ్వల స్కీమ్ కింద ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం చాలా ఆనందకరం. ఇది వరకు మేము కట్టెల పొయ్యి మీద వంట చేసుకుని తినేటే వాళ్ళం. కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే 4,000 నుంచి 5,000 వరకు డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఉచితంగా వచ్చింది కాబట్టి పేదలకు అందరికీ ఉపయోగపడుతుంది. చాలా మంచి పథకం కింద మేము భావిస్తున్నాము. ఈ స్కీమ్ ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి చాలా కృతజ్ఞతలు.
0: అలాగే పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేస్తుందని లబ్ధి పొందిన రైతు సతీష్ బాబు పేర్కొంటూ,
3: పీఎం కిసాన్ కింద 6,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వడం వల్ల ఆ డబ్బులను మేము ఎరువులకు కానీ దుక్కి చేసుకోవడానికి కానీ భూములు పంటలు పండించుకోవడానికి ఉపయోగిస్తున్నాము. ఈ పథకం ఎంతో మంచి పథకము, రైతులకు ఎంతో ఉపయోగకరము. ఈ పీఎం కిసాన్ ఇస్తున్న మోదీ గారికి ధన్యవాదాలు.
0: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనాలపై ప్రత్యేక కమిషన్ సమగ్ర అధ్యయనం చేపట్టిందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో బీసీ జనాభా శాతం, రిజర్వేషన్ పరిమితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అనంతరం ప్రజలు, సంఘాల ప్రతినిధుల నుంచి కమిషన్ చైర్మన్ వినతులు స్వీకరించి వారి అభిప్రాయాలు నమోదు చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్నిపథ్ కింద భారత సైన్యంలో చేరేందుకు నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీఈఈ వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు గుంటూరు ఆర్మీ నియామక అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలోని కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను www.joinindianarmy.nic.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఆన్లైన్ పరీక్షను తెలుగు, హిందీ, ఆంగ్లంతో పాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134

0: నాలుగో సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర నాయకులతో ఈరోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట బడ్జెట్లోనూ సంక్షేమ పథకాలకు సరైన నిధుల కేటాయింపు జరగలేదని అన్నారు. రాష్ట ప్రభుత్వ వైఫల్యాలపై వచ్చే నెల 12వ తేదీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జనగణన ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ్వర్ తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ జనగణన కార్యక్రమాన్ని నెలాఖరులోపు 100% పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా ఖచ్చితత్వంతో సమాచారం నమోదు జరుగుతోందని వెల్లడించారు. జనగణన ద్వారా ప్రభుత్వ ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైన కీలక సమాచారం సిద్దమవుతుందని కలెక్టర్ పేర్కొంటూ
1: ఎన్టీఆర్ జిల్లాలో సెన్సస్ ఆపరేషన్ను చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. ఇప్పటికే చూసుకుంటే అర్బన్ రూరల్ రెండు కలిపి 28,24,988 జనాభాని మనము ఎన్బెట్ చేయడం జరిగింది. అలాగే 7,56,507 హౌసెస్ని కూడా ఎన్బెట్ చేయడం జరిగింది. హౌసెస్ వరకు 104% రీచ్ అయ్యాము. పాపులేషన్ వరకు ఇప్పటి వరకు 81% రీచ్ అయ్యాము. నెక్స్ట్ రానున్న రోజుల్లో చేసే గవర్నమెంట్ డిసిషన్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ కావచ్చు, దానికి మంచిగా పాజిటివ్గా సహకరించడానికి ఈ సెన్సస్ ఆపరేషన్ దోహదపడుతుందని భావిస్తున్నాము.
0: నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, బహుగ్రంథకర్త కందుకూరి వీరేసింగం పంతు వర్ధంతి ఈరోజు. వితంతు పునర్వివాహం, బాల్య వివాహాల నిర్మూలన కోసం కృషి చేసిన వీరేసింగం పంతులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజం స్థాపించి మహిళల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. సమాజ హితం కోసం తన జీవితాంతం పోరాడిన కందుకూరి వీరేసలింగం 1919 మే 27 మద్రాసులో తుదిశ్వాస విడిచారు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరు సూచించారు. తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ట్రాఫిక్ పోలీసులకు రోడ్డు భద్రతా కిట్లను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. పార్వతీపురం మండలంలో జనగణన ప్రక్రియ అమలు తీరును కేంద్ర గణన ఉన్నతాధికారుల బృందం నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారం, జనాభా అంచనాలు, మౌలిక సదుపాయాల నమోదును అధికారులు సమీక్షించారు. అనంతరం జిల్లాలోని ఎంఆర్ నగరం, గంగాపురం, కోరి గ్రామం ప్రాంతాల్లో పర్యటించి జనగణన కోసం రూపొందించిన మ్యాప్ల పనితీరును పరిశీలించారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు కేంద్ర బృందం అధికారులకు అందజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లేపాక్షి దుకాణంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పెంచుతున్నట్టు ప్రకటించిన మంత్రి ఎస్ఎస్ సవిత. వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అగ్నిపథ్ ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించిన ఆర్మీ నియామక అధికారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ధీరా. మరి స్టూడియోలో టైం 1:31 క్రాస్ అయిపోయి 24 సెకండ్స్ అయిపోయింది అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. సో ఈ రోజు షోలో మనం 11 టైమ్స్ ఎవరెస్ట్ని అధిరోహించి హిస్టరీ క్రియేట్ చేసిన లాక్పా షెర్పా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి, ఎవరెస్ట్ ఎక్కడం అనేది సింపుల్ విషయం అయితే కాదు కదా. ఆక్సిజన్ అక్కడ చాలా తక్కువ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ ఉంటాయి, ఐస్ క్రాక్స్ ఉంటాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు అంతెందుకు, ఒక్క చిన్న మిస్టేక్ చేసినా సరే, ఏ మౌంటైనర్ అయినా, మన లైఫ్ అనేది కంప్లీట్గా డేంజర్లో పడిపోతుంది. సో ఇంత హై రిస్క్ ఉంటుందన్నమాట మౌంటైనర్స్కి. మరి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న క్లైంబర్స్ కూడా ఎవరెస్ట్ అంటే కొంచెం ఆలోచిస్తారట ఎక్కడానికి. సో అది మ్యాటర్. బట్ మన లాక్పా మాత్రం ప్యాషన్తో క్లైంబింగ్ స్టార్ట్ చేసింది. 1990స్లోనే తన ఫస్ట్ సమ్మిట్ని కంప్లీట్ చేసింది అనమాట. సో మాట్లాడుకుందాం ఇంకా తన జర్నీ హైలైట్స్ గురించి. బట్ రైట్ నో మీ అందరికోసం జీన్స్ శ్రీనివాస్ పాడిన పాట ప్లే చేస్తున్నాను, ఘర్షణ సినిమా నుంచి కులశేఖర్ గారి లవ్లీ లిరిక్స్ అనమాట. ఈ సాంగ్ వింటూ చూసేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఓయ్ సినిమా నుంచి తోషి అండ్ ప్రియా పాడిన సాంగ్ అయితే వినేశారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజిషన్, కృష్ణ చైతన్య లిరిక్స్. 142 క్రాస్ అయిపోయి 36 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైం. అండ్ మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 లాప్పా షెర్పా. యాక్చువల్గా తను ఒక సాధారణ పర్వతారోహకురాలు మాత్రమే కాదు, హిస్టరీ క్రియేట్ చేసిన మహిళ. ప్రపంచంలో ఎక్కువ సార్లు అంటే ఇప్పటికీ 11 సార్లు ఎవరెస్ట్ని ఎక్కిన ఉమెన్గా రికార్డ్ క్రియేట్ చేసింది తను. అసలు ఒక్కసారి ఎవరెస్ట్ ఎక్కడం అంటేనే అద్భుతంలో ఫీల్ అవుతారు కదా, మరి 11 సార్లు అంటే అసలు ఊహకు కూడా అందట్లేదండి తన విల్ పవర్ పవర్ ఏంటనేది. అసలు ఎవరెస్ట్ దగ్గర వెదర్ ఎప్పుడు ఎలా మారిపోతుంది అనేది మనం చెప్పలేం. ఫిజికల్గా విపరీతమైన బాడీ పెయిన్స్ ఫేస్ చేయాలి, ఆక్సిజన్ ఇష్యూస్ ఉంటాయి, ఇలా ఎన్ని కష్టాలు ఉన్నా సరే తన కంప్లీట్ ఫోకస్ అనేది ఒక్క చోటే ఉంది. అదేంటి, ఈ భూమి మీదే అత్యంత ఎత్తైన పర్వతం మీద తను నిలబడాలి, అక్కడ ఉంది తన ఫోకస్, అంతే. జనరల్గా స్ట్రాంగ్ పీపుల్ అంటే ప్రాబ్లమ్స్ రాని వాళ్ళు లేని వాళ్ళు అనుకుంటాం కదా, కానీ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళ జర్నీని కంటిన్యూ చేసేవాళ్ళు అసలైన స్ట్రాంగ్ పీపుల్. సో మరి లాక్పా షెర్పా మౌంటనీర్గా తన నెక్స్ట్ అచీవ్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ ఎదురుకోసం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో కార్తీక్ అండ్ చిత్ర శివరామన్ గారు పాడిన పాట అయితే ప్లే చేస్తున్నాను. ఏఎం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్ అనమాట. బాయ్స్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిస్నింగ్.

ఈ రోజు ధీరా షోలో మనం లాక్పా షెర్పా జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి యాక్చువల్గా తను 11 times ఎవరెస్ట్ ని అధిరోహించింది అని చెప్పాను. మరి 2000లో, 2001లో, 2003లో, 2004, 2005, 2006 ఆల్మోస్ట్ ఇలా ప్రతి సంవత్సరం తను ఎవరెస్ట్ ని ఎక్కుతూనే ఉంది. అండ్ తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకుని 2016, 2017, 2018, 2022 అండ్ రీసెంట్గా 11th time 2026లో ఎవరెస్ట్ ని సమ్మిట్ ని కంప్లీట్ చేసిందనమాట. మధ్యలో 2 సార్లు ట్రై చేశారట, బట్ వాతావరణం సరిగా లేకపోవడం వల్ల వెనక్కి తిరిగి వచ్చేసారనమాట. సో అదండి లాక్పా షెర్పా సక్సెస్ స్టోరీ. చాలా సక్సెస్ స్టోరీస్ లో మనం సక్సెస్ చూస్తాము, మెడల్స్ చూస్తాం, బట్ బిహైండ్ ది సీన్స్ చాలా కష్టాలు ఉంటాయి. లాక్పా కూడా పర్సనల్ గా, అంటే మౌంటనీర్ గానే కాకుండా అటు పర్సనల్ గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అని, ఫైనాన్షియల్ ఇష్యూస్ అని, ఇలా ఎన్నో కష్టాలు, మానసికమైన బాధలు ఇలా ఎన్నో ఫేస్ చేశారు. జస్ట్ బ్రతకడం కోసం సూపర్ మార్కెట్స్ లో జాబ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇవేమీ కూడా ఆవిడ కలకు అడ్డం రాలేదు, ఆవిడ్ని ఆపలేదు. సిచ్యువేషన్స్ మనల్ని ఆ నిమిషంలో బాధ పెడతాయి, కానీ మన లక్ష్యాన్ని మాత్రం దూరం చెయ్యలేవన్నమాట అవి ఎప్పటికీ. సో కానీ అదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే మనం బలంగా ఉన్నంత వరకు. సో లాక్పా షెర్పా జర్నీలో కూడా మనం నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒకటి ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం 24 సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?

0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడే సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడే సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ఎస్ ఎగ్జాక్ట్లీ అండ్ స్టూడియోలో టైం 2:32 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఎంటర్ పోయాం సండే సండే గేమ్ షోలోకి అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి ఇక్కడైతే నాకు చాలా మంది విషెస్ పంపించారు, ఎవరెవరు పంపించారు ఒకసారి చూసేద్దాం. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమాచారి, ఓకే మా అమ్మ కృష్ణమ్మ అంటూ కూడా మెసేజ్ చేశారు. ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు. కామర్తి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అని మెసేజ్ చేశారు. హలో పెడలు జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సండే సండే అంటూ మెసేజ్. హలో, థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా హార్టీ వెల్కమ్. హాయ్ అంటూ అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్. హలో, నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సండే సందరికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అంటూ కొత్తగూడెం నుంచి యాకూబ్ భాషా నూర్ జహాన్ మెసేజ్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సండే సందరి అంటూ గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి. ఓకే, నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అంటూ కాదరి వీరేష్ రాజోల్ మండలం నుంచి మెసేజ్. సో అందరికి కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను అండ్ ఆల్సో వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మరి 2:33 అయిపోయింది, మరి క్వశ్చన్ ఏంటి అని వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే, వచ్చేస్తున్నా, అక్కడికే వచ్చేస్తున్నా. ఇప్పుడు మనకి చాలా చాలా సామెతలు ఉంటాయి కదా, అండ్ నేను ఫస్ట్ ఈరోజు సామెత అడుగుతాను, ఆ సామెతలో ఒక చిన్న గ్యాప్ అడుగుతాను, ఆ గ్యాప్లో ఏమొస్తుంది అనేది మీరు నాకు చెప్పాలన్నమాట. ఓకే, సో అది ఇంతకీ సామెత ఏంటంటే, అన్నం పెడితే అరిగిపోతుంది, చీరిస్తే చిరిగిపోతుంది, కానీ ఇది పెడితే మాత్రం కలకాలం ఉంటుందంట. ఏంటది మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. సో 8662488114 ఇది మన వాట్సాప్ నెంబర్. అన్నం పెడితే అరిగిపోతుంది, చీరిస్తే చిరిగిపోతుంది, కానీ ఇది పెడితే మాత్రం కలకాలం ఉంటుంది, ఏమై ఉండొచ్చు? ఇదైతే యాక్చువల్గా ఫన్నీ ఆన్సర్ వస్తుంది దీనికి, బట్ దీనికి ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక చిన్న బ్రేక్ అయితే వచ్చేస్తుంది, ఆ తర్వాత లవ్లీ సాంగ్ ప్లే చేస్తాను ఖైదీ నెంబర్ 150 సినిమా నుంచి. ఎంజాయ్ లిజనింగ్ విత్ భారత్ ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

జితిన్ రోషన్ మ్యూజిక్ కంపోజిషన్ లో విజయ్ ప్రకాష్ పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. శ్రీమణి గారి లిరిక్ కొలంబస్ మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత 2:44 అయిపోయింది మన స్టూడియోలో టైం. అండ్ మనమున్నాం సందడే సందడి గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. ఫస్ట్, హాయ్ శృతి, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యావ్ ఎ నైస్ డే, యువర్ ఫ్యాన్ అంటూ ప్రవల్లిక మెసేజ్ చేశారు. హాయ్ ప్రవల్లిక, ఎక్కడ ఎక్కడ నా ఆన్సర్ ఎక్కడ ప్రవల్లిక? సో మరి నెక్స్ట్ అయితే కేదర్ వీరేష్ రాజోలు మండలం నుంచి విద్య బ్రాకెట్స్ లో జ్ఞానం అంటూ మెసేజ్ చేశారు. అండ్ వంశీరాజ్ గుంటూరు నుంచి, హే శృతి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందరే సందరి అంటూ మెసేజ్. హాయ్ వంశీరాజ్. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి, ఓకే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నేను లాస్ట్ లో చెప్తా. అండ్ మీరు పెట్టిన ఓకే ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ నెక్స్ట్ మనకి దేవసేన తిరుపతి నుంచి, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక అండ్ వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి చెంపదెబ్బ అంటూ మెసేజ్ చేశారు ఆర్ అని చెప్పేసి ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది, అదైతే రైట్. పెడన జోగానందరావు కాల్ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి, ఓకే చక్రాల వసంత ఆట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శిరీష గూడూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గోపిశెట్టి శ్రీనివాసరావు గారు మచిలీపట్నం నుంచి పచ్చబొట్టు అంటున్నారు, పచ్చబొట్టు అయితే కాదండి. అండ్ నెక్స్ట్ విద్య ఎడ్యుకేషన్ అంటూ అబ్దుల్ కలాం పెద్దపరిమి నుంచి మెసేజ్ చేశారు. మీరు చెప్పింది యాక్చువల్గా రాంగ్ ఆన్సర్, కానీ ఒక కాంటెక్స్ట్లో ఇది కూడా కరెక్ట్. మనం ఎవరికైనా విద్య అందిస్తే అది కలకాలం ఉంటుంది, అదైతే కరెక్టే. కానీ నేను అడిగిన సామెతలో ఆన్సర్ ఇదైతే కాదు. ఓకే నెక్స్ట్ కంచం అంటున్నారు ఫ్రమ్ శ్రీ సిరిగిరి ప్రతిభ హరి ఇంకా నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, కంచం కూడా కాదు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ వై చంద్రవర్ధన్, ఓకే కలమందలపాడు నుంచి అనమాట, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల, ఏంటి మేడం గొడుగు అనుకుంటున్నారా? గొడుగు అయితే కాదండి. అండ్ నెక్స్ట్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, కలిమి ఇస్తే కలకాలం గుర్తుండిపోతుంది అట, ఆహో సూపర్, హాయ్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు. హలో అండి, కాకపోతే మీరు అన్నది యాక్చువల్గా అయితే ఆన్సర్ కాదు, కానీ మీరు చెప్పిన ఆన్సర్ బాగుంది, అది మ్యాటర్. ఎనీవేస్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ కుసుమ అంబట్ నగర్ నుంచి.

రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఓకే, గణేష్ రాజు శ్రీవాస కోనపూర్ నుంచి కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి, రెస్పెక్ట్, సూపర్బ్ ఆన్సర్ ఇది కూడా, బట్ ఇదైతే కాదు నా సామెతలో ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రెబ్బవరం నుంచి అనమాట రజియా షరీఫా అండ్ షరీఫ్ బాబు. ఓకే, ఆన్సర్ నేమ్ అంటున్నారు. ఓహో. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్ శృతి గారు అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. నో నో నో, పేరు కాదు, విద్య కాదు. కాను నుంచి తాతారావు గారు, శృతి గారు ఈ మధ్య టైం కుదరక సందడి సందడి ప్రోగ్రాం వినలేకపోవడం వల్ల మీ ప్రోగ్రాం చాలా రోజుల తర్వాత వింటున్నాను అంటూ మెసేజ్ చేశారు. అవునా, ఓకే, నో ప్రాబ్లం. మరి ఇప్పుడు వింటున్నారు కదా, ఇంతకీ ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ ఎక్కడ? నెక్స్ట్ రేడియో మిత్రులకి శుభదినం అంటూ జవాబు విద్య అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి, కోట సుజాత, సాయిప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి. అండ్ నెక్స్ట్ హాయ్ అండి అంటూ ఓకే అక్కరపాక నుంచి రమా గారు. ఎప్పుడు ఏ క్వశ్చన్స్ అడుగుతారో అని వెయిట్ చూస్తూ ఉంటే భలే ఉంటుంది అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఇంతకీ మీరు ఎక్కడ ఆన్సర్ పంపించారా లేదా నాకైతే అర్థం కాలేదు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే చదువు చిలక నారాయణ గారు అనుసేమన జానకపేట నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే పాలంపోలి ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. కొత్తగూడెం మ్యాకూబ్ భాషా నూర్జహాన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నో నో నో, రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ సంధ్య అయ్యప్ప నగర్ మేడ్చల్లి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అంకయ్య గారు. ఓకే, గోల్డా, గిఫ్టా, ఓ మై గాడ్, థ్యాంక్ యూ అండి. మీరు మాకు ఎప్పుడిస్తున్నారో చెప్తే మేము వచ్చేస్తాం. ఎనీవేస్, నెక్స్ట్ చినకాకాని నుంచి సుమ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి చదువు ఆర్ జ్ఞానం అంటున్నారు. అండ్ నెక్స్ట్ సేమ్ ఆన్సర్ తోటి మనకి నిజామాబాద్ వీక్లీ ఎం ఉర్హరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే, ఇలా ఇలా ఇలా రకరకాల ఒపీనియన్స్ అయితే వస్తున్నాయి. సో నేను అడిగింది ఏంటంటే అన్నం పెడితే అరిగిపోతుంది, చీరిస్తే చిరిగిపోతుంది, కానీ ఇది పెడితే మాత్రం కలకాలం ఉంటుంది అని చెప్పేసి ఒక సామెత ఉంది. అయితే దీన్ని ఏ కాంటెక్స్ట్లో వాడారు అంటే మనం చేసిన హెల్ప్ కన్నా మన అన్న మాటలు ఎప్పటికీ గుర్తుంటాయట. సో అలాంటి ఒక కాంటెక్స్ట్లో అన్నారు ఇది, ఈ సామెత వచ్చింది. సో ఇప్పుడు ఆలోచించి చెప్పండి నాకు. ఓకేనా, ఇక్కడైతే ఒక ఫన్నీ ఆన్సర్ వస్తుంది, అది ఏమయ్యి ఉండొచ్చు మీరు గెస్ చేయండి. రైట్ నౌ మీ అందరికోసం రంగ్ దే సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: సో లవ్లీ సాంగ్ ఇది వినేశారు రంగ్ దే సినిమా నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో సి శ్రీరామ్ పాడిన పాట. 253 క్రాస్ అయిపోయి 30 seconds అయిపోయింది అండ్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: ఎగ్జాక్ట్లీ, మనమున్నాం సందడే సందడే గేమ్ షోలో. సో మరి నాకైతే ఆన్సర్స్ పంపించారు. నెక్స్ట్ రంగాపురం నుంచి రంజిత్ రెడ్డి, హాయ్ బాగున్నారా అంటూ మెసేజ్ చేశారు. హాయ్ అండి, బాగున్నాను, బట్ మీ ఆన్సర్ అయితే రాలేదేమిటో. అండ్ నెక్స్ట్ ఫనీ సచ్చి శ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వై రమణ బెజవాడ్ నుంచి ముద్దు కాదు, అనంతపురం నుంచి అనురాధ, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంటి పేరు అంటూ ఖమ్మం నుంచి అనమాట మెసేజ్ అయితే వచ్చింది. టైలర్సా, ఓకే. సో ఇంటి పేరు కూడా కాదు. నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ నుంచి కొబ్బరి బొండం ఏంటండి, అన్నం పెడితే అరిగిపోతుంది, చీరిస్తే చిరిగిపోతుంది, కానీ ఇది పెడితే మాత్రం కలకాలం గుర్తుంటుంది. అంటే కొబ్బరి బొండం అసలు పెట్టడం ఏమిటి ఫస్ట్, అది నాకు తెలియాలి. అయ్యయ్యో, నెక్స్ట్ కన్ను పెడితే ఏమిటిది. వై వెంకటరెడ్డి గారు ఫ్రమ్ లక్కవరం నుంచి మెసేజ్. అసలు ఈ మెసేజ్ నాకేనా, నాకు డౌట్ వస్తుంది. ఎనీవేస్, నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ వచ్చింది కాదర్ వీరేష్ రాజోల మండలం నుంచి. అండ్ నెక్స్ట్ పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ గణేష్ వేదవతి చదువు జ్ఞానం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ చిల్క నారాయణ అనుసయమన జానకంపేట నిజామాబాద్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ దమ్మోజి వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే తెరాలపల్లి నుంచి అనమాట, హన్మకొండ జిల్లా. జేరిపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కొంగల గ్రామం నుంచి అరవింద లహరి గురు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న విద్య అంటున్నారు. నెక్స్ట్ చేసిన సాయం తీసుకున్న అప్పు ఆర్ ఇచ్చిన అప్పు ఏదైనా కావచ్చు అంటూ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ హాయ్ అండి అంటూ భద్రేశ్వరచారి మేడ్చల్ డిస్ట్రిక్ట్ అయ్యప్ప నగర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రామన్నకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం మంచి మాట ఆరు కష్టంలో చేసిన సహాయం అంటూ చాలా చాలా ఆలోచిస్తున్నారు మీరు ఇంత అక్కడి నుంచి. నో, ఇవేమీ కాదు ప్రస్తుతానికైతే. అక్కరిపాక నుంచి రమా రైట్ ఆన్సర్ పంపించారు. నున్న నుంచి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ శ్రియాన్ శృత్విక రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎడ్యుకేషన్నా రైటా అంటూ ప్రవల్లిక ఒక క్వశ్చన్ మార్క్ పంపించింది. కాదు, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి చదువు జ్ఞానం అంటూ మెసేజ్. నెక్స్ట్ వంశీరాజ్ గూడూరు గుంటూరు నుంచి ప్రేమ, ఆహా

0: ప్రేమ కూడా కాదు. నెక్స్ట్ నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుంచి ఒక ఒకమా ఏంటది ఏమిటది అస్సలు అర్థం కాలేదు నాకు మీ మెసేజ్, వెరీ సారీ. నెక్స్ట్ మంగళగిరి జయలక్ష్మి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అనుకుంటా అంటూ వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ పంపించారు ఎగ్జాక్ట్గా. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి పంపించారు. అండ్ ఎస్ సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి రైట్ ఆన్సర్ వినుకొండ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ సహాయం అంటున్నారు ఎవరంటే శ్రీనివాస్ మంగాపురం తిరుపతి నుంచి అనమాట. ఓకే, శ్రీనివాసులు రెడ్డి, శ్రీవల్లి, ధనుంజయ, శ్వేత, గోపి, మానస, శ్రీదేవి, రెడ్డప్ప అందరికీ హాయ్ చెప్పండి అంటూ మెసేజ్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి జ్యోతుల రాజారావు గారు చీమల్పాడు నుంచి పంపించారు. అండ్ మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అని అందరు వెయిటింగ్ కదా, వాత అండి, వాత. అన్నం పెడితే అరిగిపోతుంది, చీరిస్తే చిరిగిపోతుంది, కానీ వాత పెడితే మాత్రం కలకాల ఉంటుందట. చెప్పాను కదా మనం చేసిన హెల్ప్ కన్నా మనం అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అనే ఒక కాంటెక్స్ట్లో ఈ సామెత వచ్చింది, అది మ్యాటర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఇప్పుడు మనకి పొద్దున్న లేస్తే రాత్రి వరకు మొబైల్ మన చేతిలోనే ఉంటుంది కదా, అది మనకి డిస్ప్లే టైం ఉంటుంది. అంటే డిస్ప్లే టైం 15 సెకండ్స్, 30 సెకండ్స్, ఎవరి చాయిస్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్ దాకా ఉంటుంది కదా. కానీ డిస్ప్లే టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ అన్లాక్ అయిపోతుంది, మళ్ళీ మనం దాన్ని లాక్ తీసేయాలి, అన్లాక్ చేయాలి, లాక్ అయిపోతూ ఉంటుంది. అలా రోజుకి మన లైఫ్లో ఎన్నిసార్లు ఫోన్ని అన్లాక్ చేస్తామో, అంటే మన లైఫ్లో ఎన్నిసార్లు ఫోన్ని అన్లాక్ చేస్తాం, ఇది ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టమే. జస్ట్ యావరేజ్గా గెస్ చేసి నాకు ఒక నెంబర్ పంపించండి, ఓకేనా. మన లైఫ్లో మనం మన మొబైల్ని ఎన్నిసార్లు అన్లాక్ చేస్తాము, ఓకే, గెస్ చేయండి. రైట్ నౌ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్డ్.
1: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
2: సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3. అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
0: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3:00, ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా కార్యాచరణ రూపొందించామని తెలియజేశారు. లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలపై 10% పైగా పెంచుతున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రిని కలిసిన లేపాక్షి ఉద్యోగులు తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా అమ్మకాలు పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులకు ప్రోత్సాహకంగా జీతాల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట వ్యాప్తంగా 15,941 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని పూర్తి పారదర్శకంగా చట్టబద్దమైన నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్టు విద్యాశాఖ వెల్లడించింది. పార్వతీపురంలో మండలంలో జనగణన ప్రక్రియ అమలుపై కేంద్ర గణన ఉన్నతాధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారం, జనాభా అంచనాలు, మౌలిక సదుపాయాల నమోదును అధికారులు సమీక్షించారు. ఎన్టీఆర్ జిల్లాలో జనగణన ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మేశ్వర్ తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ జనగణన కార్యక్రమాన్ని నెలాఖరులోపు 100% పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనాలపై ప్రత్యేక కమిషన్ సమగ్ర అధ్యయనం చేపట్టిందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ జనాభా శాతం రిజర్వేషన్ పరిమితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డితో కలిసి ట్రాఫిక్ పోలీసులకు రోడ్డు భద్రతా కిట్లను ఈరోజు పంపిణీ చేశారు. అగ్నిపథ కింద భారత సైన్యంలో చేరేందుకు నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీఈఈ వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు గుంటూరు ఆర్మీ నియామక అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కాని నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: సిరివెన్నెలగర్ లిరిక్ డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో కేకే పాడిన పాట జల్సా సినిమా నుంచి విన్న తర్వాత మన స్టూడియోలో టైం 3:08 అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సందరి సందరి గేమ్ షోలో. అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో నేను అడిగిన క్వశ్చన్, మన లైఫ్ లో ఎన్నిసార్లు ఫోన్ని అన్లాక్ చేస్తాం యావరేజ్ గా గెస్ చేసి చెప్పండి అన్నాను కదా. నాకైతే మెసేజెస్ చాలా అంటే చాలా వచ్చాయి. భాస్కర్ పెడన్ నుంచి నేను లైఫ్ లో అడిగితే భాస్కర్ మాత్రం రోజుకి పంపించారు 70 నుంచి 110 సార్లు అంటూ. ఓకే, శాంతినగర్ నుంచి ఓకే 1.3 లక్షలు అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇట్స్ మీ రంజిత్ రెడ్డి రంగాపురం 47 టైమ్స్. ఓకే, మీరు కూడా ఒక రోజుకే పంపించారా? అండ్ మీరు అట క్వశ్చన్ నాకు పంపించారు. అండ్ నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ నుంచి 4 సార్లు. వీళ్ళందరూ కూడా ఒక రోజుకి అనుకున్నట్టున్నారు. నేను అడిగింది లైఫ్ లో, టోటల్ గా లైఫ్ లో. అండ్ నెక్స్ట్ కర్నూల్ ముజఫర్ నగర్ నుంచి రామళ్ళకోటి, ఓకే రామకార్తీక అండ్ ఫ్యామిలీ మెంబర్స్, 20 లక్షల సార్లు అంటూ పంపించారు. ఓకే, నెక్స్ట్ వీ థింక్ నియర్లీ 40 లాక్స్ అంటున్నారు కొంకల గ్రామం నుంచి అరవింద అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రాజోల్ నుంచి జయన్న కూడా 20 లక్షల నుంచి 30 లక్షల సార్లు అన్లాక్ చేస్తారు ఒక మనిషి అంటున్నారు. నెక్స్ట్ 4 సార్లు అంటున్నారు వినుకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, రోజుకి అనుకున్నట్టున్నారు వీళ్ళు కూడా. వంశీరాజ్ గుంటూరు నుంచి 99 అని పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి 1 కోటి సార్లు, మోర్ దాన్ 1 క్రోర్ అంటున్నారు. నాకు అర్థమైపోయింది మీరు మొబైల్ చాలా ఎక్కువ సార్లు వాడతారని. ఎనీవేస్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు సుమారుగా 25 నుంచి 30 సార్లు అండి అంటున్నారు ఒక రోజుకి. ఓకే, నెక్స్ట్ లెక్క లేనన్ని సార్లు అంటున్నారు. అసలు ఏ గోళా లేదు సాయి శిరీష, సూపర్. లెక్క పెట్టలేనన్ని సార్లు అంటూ మెసేజ్ చేశారు తిరుపతి నుంచి. అండ్ నెక్స్ట్ శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీనివాసుల రెడ్డి గారు 50 టైమ్స్ మేడం అంటున్నారు ఒక రోజుకట. అండ్ నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి ఇంతకటి క్వశ్చన్కి ఆన్సర్ వాత అని పంపించారు. ఓకే, నెక్స్ట్ వై రమణ బెజవాడ్ నుంచి 0, ఎందుకంటే నేను లాక్ పెట్టుకోనుగా శృతి అట. ఆహా, తెలివి తెలివండి మీది. నెక్స్ట్ అక్కర్పాక నుంచి రమ, ఓకే మొబైల్ వాడాలి అనుకున్నప్పుడల్లా లాక్ తీసేస్తూనే ఉంటాం కదా, చాలాసార్లు లెక్క పెట్టలేమన్ని సార్లు మనం చూస్తాం మొబైల్ అంటున్నారు. ఓకే, సగటున 100 సార్లు అన్లాక్ చేస్తామంటూ నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి ఓకే రోజుకి చెప్పినట్టున్నారు. అండ్ నెక్స్ట్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి 32,58,000 సార్లు అంటున్నారు. అబ్బా, ఏం లెక్క పెట్టారండి, ఎగ్జాక్ట్గా లెక్క పెట్టి చెప్పినట్టు చెప్పారు. నెక్స్ట్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి లెక్కనేని సార్లు అండి, ఏమంటారు శృతి గారు అంటూ మెసేజ్ చేశారు. అంతే అంతే అంతే, మీరు ఏదంటే అదే. అండ్ నెక్స్ట్ వన్ డేక లైఫ్ మొత్తంలోనా మేడం అంటూ ఒక క్వశ్చన్ వచ్చింది. నేనైతే రోజుకి 10 టైమ్స్ అన్లాక్ చేస్తాను అంటూ మెసేజ్ చేశారు శిరీష గూడూరు నుంచి. ఓకే, అండ్ నెక్స్ట్ వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు 20,000 సార్లు అంటున్నారు. ఏది లైఫ్ లో 20,000 సార్లు, రోజుకి 20,000 సార్లు. అండ్ నెక్స్ట్ మేబీ 100 టైమ్స్ అంటూ చినకాకా నుంచి సుమ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి జవాబు కరెక్ట్గా చెప్పడం ఎవరికి సాధ్యం కాదు, ఎందుకంటే లైఫ్ ఎంతవరకు ఎవరికి తెలియదుగా అంట హైదరాబాద్ గణేష్ వేదవతి. అదేనండి, అందుకే నేను సుమారుగా అనే ఒక పదం వాడాను కదా, అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ వై చంద్రవర్ధన్ ఫ్రమ్ కలమందలపాడు 1.2 × 10^6 2.0 × 10. ఇక్కడేంటో ఒక మొత్తం పెద్ద లెక్క వచ్చింది నాకు, అది నేను మొత్తం డీల్ చేసి దాని ఆన్సర్ తర్వాత చెప్తాను. ఓకే చంద్రవర్ధన్, ఏమంటారు? అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఫోన్ అన్లాక్ ఎప్పుడు చేయను, 24 అవర్ ఆన్లోనే ఉంటుంది అంటున్నారు దమ్మోజీ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో నేను అడిగిన ప్రశ్న ఓకే నువ్వు అడిగిన అయ్యి ఉండొచ్చు అది బహుశా వాత అని చెప్పేసి. గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుంచి పోలీసు శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఇంతకటి క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, శృతి గారు రోజుకి 80 నుంచి 110 సార్లు ఫోన్ అన్లాక్ చేస్తాం, అంటే ఫోన్ ప్రతి 10-15 నిమిషాలు ఫోన్ స్క్రీన్ ఆన్ చేసి చూస్తూనే ఉంటాం, అదండి సంగతి అంటారు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళకండి, మనకు భయం వేస్తుంది ఎందుకంటే మనం ఫోన్కి అంత అడిక్ట్ అయిపోయాం, అది మ్యాటర్. నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడ నుంచి 43,800 సార్లు అప్రాక్సిమేట్గా అంటున్నారు. నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, రెబ్బవరం నుంచి అమీనా బేగం, రజియా బి షరీఫా, షఫీర్ బాబు ఆన్సర్ 3 క్రోర్స్ అట, ఓ మై గుడ్నెస్. అండ్ నెక్స్ట్ అన్లాక్ ఫర్ డే అప్ టు 48 టైమ్స్ అంటూ గంజి శ్రీను టీ కొమ్మపల్లి నుంచి మెసేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎన్నిసార్లు చేస్తామో అన్నిసార్లు మాత్రమే చేస్తాము, ఎక్కువగా చేయలేం కదా అంటూ గణేష్ క్వశ్చన్ చేశారు. అబ్బో, తెలివి తెలివి వాడారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ మంజుల, ఓకే మంజుల గోపనాథ్ నాని పావని, ఏంటిది వచ్చింది ఇక్కడ. ఓకే, ఏంటో ఇమేజెస్ వచ్చాయి బట్ ఆన్సర్ ఇక్కడ నాకు కనబడలేదు. 20 మిలియన్ టైమ్స్ అంటూ ఏర్వాకి సరితా కమ్మన్ నుంచి మెసేజ్, మలాన్బి కనూల్ బాలాజీ నగర్ నుంచి ఒక ఆన్సర్ పంపించారు 1 lakh అని చెప్పేసి. ఓకే, సో నెక్స్ట్ అయితే డిలీట్ డిలీట్ డిలీట్ డిలీట్. ప్రవల్లిగా ఏమైంది మొత్తం అన్ని డిలీట్లు. కొత్తగూడెం యాకుబాష నూర్జహాన్ 1 million అంటున్నారు. అనంతపురం నుంచి అనురాధ 1000 సార్లు అంటున్నారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి అంచనా వేయలేదు మేడం అంటున్నారు. నెక్స్ట్ అన్లాక్ ఫ్రీడమ్, అన్లాక్ ఫ్రీడమా కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్, ఏమిటి మీ ఉద్దేశం, అసలు ఏం అర్థం కాలేదు. ఎనీవేస్ నెక్స్ట్ 32,58,000 సార్లు అంటూ కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి మెసేజ్. అండ్ ఇంకా ఇంకా చాలా చాలా ఆన్సర్స్ ఉన్నాయి. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మన లైఫ్లో ఎన్నిసార్లు ఫోన్ని అన్లాక్ చేస్తాము యావరేజ్గా గెస్ చేసి నాకు చెప్పండి. నా దగ్గర అయితే ఒక ఆన్సర్ ఉంది బట్ మీ ఉద్దేశం ఏంటనేది నాకు షేర్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి. రైట్ నా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

రాజావారు రాణివారు సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 319 క్రాస్ అయిపోయి 46 సెకండ్స్ అయిపోయింది. అండ్ మన నెక్స్ట్ మెసేజ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 32,58,000 టైమ్స్ మనం అన్లాక్ చేస్తాం శృతి మన లైఫ్ టైంలో అంటున్నారు. ఓకే, నెక్స్ట్ అయితే నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్టిక్ 200,000 టైమ్స్ అంటున్నారు. నెక్స్ట్ వన్ డేలో 25 టైమ్స్ అంటూ చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు మెసేజ్. అండ్ నెక్స్ట్ నాకైతే ఆన్సర్ తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఎప్పుడు అమ్మబాబోయ్. ఓకే ఓకే, కూల్ కూల్ అండి, కూల్ రంజిత్ రెడ్డి గారు. అండ్ నెక్స్ట్ ఎంఎస్

ఎటు జోడించి ఆ రెండింటినీ కలిపి పెట్టచ్చు, ఏదైనా సరే. సో ఒక క్యాప్షన్ పెట్టాలి మీ షాప్కి. సో ట్రై చేయండి, ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. సపోజ్ మీరు కనుక బట్టల షాప్ పెడితే ఎలాంటి క్యాప్షన్ పెడతారు దానికి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేలాగా. ఓకే, అర్థమైంది కదా. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ సైనికుడు. ఎంజాయ్ లిస్నింగ్.

నా పేరు సూర్య. నా ఇల్లు ఇండియా సినిమా నుంచి అర్మాన్ మాలిక్ అండ్ చైత్ర పడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. మరి స్టూడియోలో టైం 3:33 క్రాస్ అయిపోయి 7 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాం సందరి గేమ్ షోలో. అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి. సో మరి నెక్స్ట్ ఆన్సర్ అయితే మనకి చాలా చాలా చాలా వచ్చేసాయి. అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కదా, ఒకవేళ మీరు బట్టల షాప్ పెడితే ఆ షాప్కి ఎలాంటి క్యాప్షన్ పెడతారు అని నేను క్వశ్చన్ వేసా. దీనికంటే ముందు ఈ ఆన్సర్స్ రావడానికి ముందు ఒక ఆన్సర్ అయితే వచ్చింది. ఏంటంటే మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. ఇంతకటి క్వశ్చన్కి మొబైల్ అన్లాక్ ప్రశ్న కంటే శ్వాస ఎన్నిసార్లు తీసుకుంటారు అనే ప్రశ్న ఈజీ కావచ్చు మేడం అంటూ మెసేజ్ చేశారు. కరెక్టేనండో, మీరు చెప్పింది చాలా చాలా చాలా కరెక్ట్. సో ఎనీవేస్ నెక్స్ట్ మనకి ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ కూడా పంపించారు. దేవుడు మనుషుల్ని సృష్టిస్తాడు, మేము మనుషుల అందాల్ని పెంపొందిస్తామనే క్యాప్షన్ పెడతారట. ఆహా, ఏమన్నా పెట్టారా, అసలు అద్భుతం అంతే. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారు. మా షాప్లో కొన్న బట్టలు నెల రోజులు వేసుకున్నా ఉతకన అవసరం లేదు, ఇస్త్రీ అవసరమే లేదు అట. సూపర్ అండి, ఇస్త్రీ అవసరమే లేదు అన్నారు చూసారా. ఇక్కడ ఇంప్రెస్ చేశారు మీరు. మెయింటెనెన్స్ ఖర్చు లేకపోతే ఇంకేంటి చెప్పండి. అండ్ స్పెషల్లీ మనకి ఇప్పుడు కాటన్స్ ఎండల్లో కాటన్ ఎక్కువ వేసుకుంటాం, వాటికి మెయింటెనెన్స్ చాలా అవసరం అవుతుంది. అలాంటి టైంలో మీరు ఇస్త్రీ అవసరం లేదు అని చెప్పినందుకు కూడా మీకు అసలు అవార్డు ఇచ్చేసేయచ్చు. అదే మ్యాటర్, సూపర్ ఉంది మీ క్యాప్షన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఓకే, సో శిరీష గూడూరు నుంచి క్వీన్ ఆఫ్ ద వరల్డ్ అని పెడతారట. అబ్బో, మంచి పాయింటే పెట్టారు మీరు. నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి 10,000 రూపీస్ కొంటే ఫ్రీగా 10,000 రూపీస్ షాపింగ్ ఫ్రీయా. ఓ మై గాడ్, అసలు ఇంకా మొత్తం లైన్ అంతా మీ షాప్లోనే ఉంటుంది. బట్ నేను అడిగింది ఆఫర్ కాదు, యాక్చువల్గా క్యాప్షన్ అనమాట. ఎనీవేస్ మీ ఆఫర్ చాలా బాగుంది కాబట్టి మేము కాదనలే. అండ్ నెక్స్ట్ హై క్వాలిటీ లో ప్రైజ్ అంటూ లలిత మురళి భాను కామాకూరు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. సూపర్, అసలు ఇంతకు మించి కావాల్సింది ఏమిటి చెప్పండి. కావాల్సిన రెండు ఇచ్చారు మీరు, క్వాలిటీ అండ్ ప్రైస్ తక్కువ. వెరీ నైస్. వై రమణ బెజవాడ్ నుంచి 1+3 ఆఫర్ విత్ 50% డిస్కౌంట్. రెండు రెండు త్వరగా, ఆఫర్ క్లోజింగ్ సూన్ అంట. ఓన్లీ సమ్మర్లోనేనా, తర్వాత ఇవ్వరా మీరు. అండ్ నెక్స్ట్ కవిత వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి, మా షాప్కు ఒక్కసారి రండి చాలు అట. ఇంకా అసలు ఇంకేం చెప్పరండి ఎక్స్ట్రా, రండి అంతే, మీరు అతుకుపోతారనమాట. వెరీ నైస్. ఇది కూడా ఒక పట్టు శారీ ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ ఫ్రీ. ఓ మై గుడ్నెస్, సూపర్. ఎందుకంటే ఇప్పుడు శారీ కంటే బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అంటూ చిన్నకాక నుంచి సుమ నేను టైలర్ని అందుకనే ఇలా పెట్టానంటూ మెసేజ్ చేశారు. సూపర్ అండి, మీకన్నా ఎవరికి ఇంకా బాగా అర్థమవుతుంది చెప్పండి కాస్ట్ గురించి. ఎనీవేస్ వంశీరాజ్ గుంటూరు నుంచి, అబ్బా నేనైతే షాప్ పెడితేనే శృతికి అన్ని ఫ్రీగా ఇచ్చేస్తానట. ఆహా, సూపరు. అండ్ నెక్స్ట్ అప్పుడు కానీ మొత్తం మీరు టింగ్ అయిపోతుంది అనమాట. ఎనీవేస్ ఏ వెంకటేష్ కర్నూలు నుంచి, ఓకే ఆఫర్ 50 రూపీసా, ఏమిటిది. ఎనీవేస్ నెక్స్ట్ చంద్రవర్ధన్ ఫ్రమ్ కలమందలపాడు, షాప్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాషన్ ఫీవర్ అట. ఫ్యాషన్ ఫీవర్ కన్నా ఫ్యాషన్ ఫర్రర్ అంటే బాగుంటుందేమో, ఆలోచించండి కొంచెం చంద్రవర్ధన్. ఎనీవేస్ నేను అడిగింది బ్యూటిఫుల్, మొత్తానికి అర్థం చేసుకున్నారు. నెక్స్ట్ ట్రెండ్ ఏదైనా బ్రాండ్ మనదేట. అబ్బబ్బబ్బబ్బ ప్రవల్లిక, అద్భుతం అంతే. అండ్ నెక్స్ట్ ఏది మన ఏంటి ఇది మన ఏమిటిది, మంజుల గోపినాథ్ నేతాజీ పావని ఫ్రమ్ సత్యవీడు, ఇది మన అందరి, ఓకే అందరియా, ఓకే ఓకే ఓకే ఇప్పుడు అర్థమైంది. ఆ ఏ ముందుకొచ్చి మనలో కలిసింది, సో కష్టమైంది నాకు. ఎనీవేస్ ఇది మనందరి టెక్స్టైల్ అట. సూపర్, మంచి ఆఫర్ ఇది. అండ్ బాగా అట్రాక్ట్ చేస్తారు యాక్చువల్గా, మనది అన్నప్పుడు ఇంకా బాగా అందరూ వస్తారు కదా. భాస్కర్ పెడన్ నుంచి, ఓకే శృతి గారు మా నాన్నగారు బట్టల షాప్ పెట్టద్దు అన్నారట. పెట్టకండి, ఎందుకండి బాబు, నాన్నగారు వద్దన్నప్పుడు వద్దంతే. ఇక్కడ నెక్స్ట్ శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి మెసేజ్, ఇక్కడ చీరలతో పాటు నమ్మకం కూడా దొరుకున్నట. అబ్బా సూపర్ అసలు మీరు. నెక్స్ట్ ఎస్వి ప్రకాష్ చింతామణి కర్ణాటక అండ్ పల్లె వెలుగు ఏంటి కర్ణాటక నుంచి మెసేజ్, ఫ్యాషన్ అట. ఓహో సూపర్. అండ్ నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగట్ల నుంచి కొత్తగూడెం, సకల ఏంటిది సకల వస్త్ర నిలయం అయితే అర్థమైంది, తర్వాత సకల ఏమిటో మరి మధ్యలో ఏదో ఉంది, బట్ బాగుంది యాక్చువల్లీ వినటానికి బాగుంది, బట్ అర్థమైతే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఓకే అంకయ్య

గారు బండారుపల్లి నుంచి. శృతి ఫ్యాషన్ మాల్ అట. ఆహా, మీరు నాకే వేశారా? అండ్ నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆచ శృతి గారు, మీకు మేము ఇచ్చే బట్టలు మా షాప్లోనే. ఓకే, మీరు ఆహా మీరు మెచ్చే బట్టలు మా షాప్లోనే, పండగ సందడి మీ ఇంట్లోనే. అర్రెర్రెర్రెర్రెర్రె, ఎర్రవెల్లి సీతామహాలక్ష్మి, అమలాపురం నుంచి ఆదరగోట ఉండి అసలు. అండ్ నెక్స్ట్, వీ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ విత్ అవర్ వెడ్డింగ్ కలెక్షన్ అంటూ గంజి శ్రీను టీ కొమ్మలపల్లి పుల్లంపేట నుంచి మెసేజ్. ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్, రాజోల్ నుంచి జయన్న, నీ స్టైల్ మా చాయిస్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సూపర్. అండ్ నెక్స్ట్ అయితే, మా షాప్లో బట్టలు కొంటే నెల రోజులు బట్టలు ఏం ధర ఇవ్వబడును, నెల రోజులు ఇవ్వడం ఏమిటండి? కొంకల్ గ్రామం నుంచి అరవింద అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఎనీవేస్, అదేంటో ఒకసారి చూసి మళ్ళీ మెసేజ్ చేయండి నాకు. నెక్స్ట్, గ్రేస్ బిగిన్స్ విత్ ద పర్ఫెక్ట్ డ్రేప్ అట. అబ్బబ్బబ్బబ్బా, ప్రతి వేడుకకు ప్రత్యేకమైన చీరలు సంప్రదాయం స్టైల్తో కలిసిన చోటు. వైవీరావు అండ్ జయలక్ష్మి, వావ్, వెరీ నైస్. సికింద్రాబాద్ నుంచి తిరుమలగిరి, వెరీ బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాధ, పెళ్లి కూతురికి బట్టలు కొంటి పెళ్లి కొడుకు ఒక డ్రెస్ ఫ్రీ అట. ఓ గాడ్. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ డిలీట్ డిలీట్ డిలీట్ ఏమిటో మరి. ఎనీవేస్, దేవుడు మనుషుని సృష్టిస్తాడు, ఇది చదివాను కదా ఆల్రెడీ. మన మహమ్మద్ ఇనాయతుల్లా గారు, ఓకే. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, మా షాప్ నందు మీకు నచ్చి మెచ్చే బట్టలు దొరుకుతాయి అంటున్నారు. చక్కగా ఉన్నది ఉన్నట్టు చెప్పారండి మీరు. ఎనీవేస్, డబ్బులతో సంతోషాన్ని కొనలేరు కానీ మా షాప్లో బట్టలు కొనగలరు, రెండు ఒకటే కదా అంటూ మెసేజ్ అనమాట. నెక్స్ట్, అల్మరా నిండా బట్టలు ఉన్నా వేసుకోవడానికి బట్టలే లేవు అనుకునే వాళ్ళందరికీ మా షాప్కి రండి. మీరు తిట్టారో పొగిడారో రమ్మంటున్నారో రావద్దంటున్నారో నాకైతే ఏం అర్థం కాలేదు సుమి. ఎనీవేస్, ఎంఎస్ దుర్గారావు గారు, తరాలు మారినా తరగని స్టాక్ అట. అర్రెర్రెర్రె, వెరీ నైస్. నెక్స్ట్, పెళ్లి కూతురు చీరలు కొండి, పెళ్లి కొడుకు బట్టలు ఫ్రీ, ఎందుకంటే వాళ్ళకి ఒక సూట్ చాలు మేడం అంటూ శ్రీనివాస వంగపురం తిరుపతి శ్రీవల్లి మెసేజ్. నెక్స్ట్ అయితే, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్, మంచి క్వాలిటీ ఆఫర్ మాత్రం లేదట. సూపర్, అసలు మీరు ఉన్నది ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే, రండి లేదా పోండి. నెక్స్ట్, అక్కర్బాకు నుంచి రమా, మా షాప్కి రాని వాళ్ళు అయ్యయ్యో. ఎనీవేస్, సాహిత్య తిరుపతి నుంచి, ఓకే, చీర కొన్న వారికి గొలుసు ఉచితం అట, 1 గ్రామ్ గోల్డ్. ఓ మై గుడ్నెస్, అసలు మొత్తం లేడీస్ అందరూ అక్కడే. నెక్స్ట్ ఏంటి, ఫ్రీ లేడీస్కి ఫ్రీ సిట్టింగ్, చీమలపాడు జ్యోతుల రాజారావు గారు మెసేజ్. నెక్స్ట్ మెసేజ్, శృతి క్లోత్స్ అండ్ శారీస్ అట, రంజిత్ రెడ్డి రంగాపురం నుంచి. శృతి షో లాగే శారీస్ కూడా సూపర్గా ఉంటాయట. అర్రెర్రెర్రెర్రె. అండ్ నెక్స్ట్, 1000 బిల్ చేస్తే 4000 మీ ఫోన్ రీఛార్జ్ చేయబడును, గణేష్ కోనాపూర్ నుంచి. ఎందుకండి, షాప్ ఒకరోజే పెడతారో తర్వాత ఉండదో మీ షాప్, నాకు డౌట్గా ఉంది. నెక్స్ట్, మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి అనమాట. ఓకే, మా షాప్లో బట్టలు వాడి చూడండి, నచ్చకపోతే రిటర్న్ చేయండి, అంటే మంచి క్వాలిటీ ఉంటుంది మా షాప్లో అని గ్యారంటీగా చెప్తారట. ఓహో, ఓకే. సో నెక్స్ట్, రాజోల్ నుంచి బోరలి సంధ్య, బ్రాండ్ మీది భద్రత మాది అట. అర్రెర్రెర్రె. అండ్ నెక్స్ట్, మా షాప్లో 50% ఇస్తాను. ఓకే, 50,000 కొన్న వారికి 2 లీటర్స్ ఆహా ఒక మంచి డ్రింక్ ఫ్రీ, పాలెం పోలే ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి. సమ్మర్ ఆఫర్ అనమాట, సూపర్. అండ్ నెక్స్ట్ అయితే, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి, బట్ ఈ లోపు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా. సపోజ్ మీరు మ్యారేజ్ సీజన్ కాబట్టి బట్టల షాప్ పెట్టాలనుకుంటే ఆ షాప్కి మంచి క్యాప్షన్ పెట్టండి అని చెప్పాను, దానికి వచ్చిన మెసేజ్లు అనమాట ఇవన్నీ. సో మరి మీరు కూడా ఏదైనా షాప్ పెడితే ఎలాంటి క్యాప్షన్ పెడతారు నాకు మెసేజ్ చేయండి. రైట్ నౌ మీ ఎదురు కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్, నా ఫేవరెట్ సాంగ్, డియర్ కామ్రేడ్ మూవీ నుంచి వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

ఐశ్వర్య రవిచంద్ర నేను సిద్ శ్రీరామ్ పాడిన పాట అయితే వినేశారు. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ కంపోజిషన్. డియర్ కామ్రేడ్ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 3:46 క్రాస్ అయిపోయి 33 సెకండ్స్ అయిపోయింది. మన సందరే సందరే గేమ్ షో టైం. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి వివి రెడ్డి గారు పంపించారు, దేవతా వస్త్రాలు అమ్మబాడును అట. ఓకే, సో కానీ దేవతలా అనిపించే మీకు వస్త్రాలు అమ్మబడును అంటే ఇంకా అందరిపోతుంది అనమాట క్యాప్షన్. ఎనీవేస్, బ్యూటిఫుల్ క్యాప్షన్ మీది. అండ్ నెక్స్ట్, మా షాప్లో కొన్న చీరలు శాంతినగర్ నుంచి. ఓకే, ఒక్కడ గారు ఎందుకండి, ఎందుకు? ఎనీవేస్, మా షాప్లో కొన్న చీరలు అందరికీ బాగుంటాయి. ఓకే, నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి అనమాట. ఓకే, వివాహ బంధం చీరలు దొరుకును అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి, మేడం మీరుంటే సంథింగ్ తెలియని జోష్ ఉంటుంది ప్రోగ్రాంలో అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్, మా మీరు కూడా ఉతుక్కోడాల దగ్గరికే వెళ్ళారా, ముజఫర్నగర్ నుంచి రామకార్తీక అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మా షాప్లో బట్టలు మగవాళ్లే ఉతుక్కోవాలను అట. అయ్యయ్యో. ఎనీవేస్, నెక్స్ట్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఈ షాప్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, మీ మెసేజ్ నేను చదవలేనండి. అండ్ నెక్స్ట్, జీ రెడ్డన్ ఎన్జిఓ కాలనీ కడప నుంచి. ఓకే,

బట్టలు మీకు డబ్బులు మాకు అట. ఏముంది ఇందులో, ఏముందండి ఇందులో స్పెషల్? ఎనీవేస్, మా షాప్లో 10,000 బిల్ చేస్తే ఒక గ్యాస్ సిలిండర్ ఉచితమని బోర్డు పెడతారట. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్. అమ్మ బాబోయ్. నెక్స్ట్ హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్. మురళి గారు బాగున్నారా? నెక్స్ట్ ఎస్ భీమశ్రీ గారు పెడన్ నుంచి, మా షాప్లో ఒకసారి బట్టలు కొంటే 100 సార్లు కొన్నట్టే. భాష భాష ప్లేస్లో భీమేశ్వర గారు అని పెట్టాలి. అయ్యయ్యో. ఎనీవేస్ నెక్స్ట్, నేనైతే మేడం టైటిల్ ఒక్కసారి కొనండి ప్రతిసారి ఫ్రీ అట. దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రామళ్ళకోట నుంచి. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి. ఓకే, పట్టు చీరల షాప్ ఒకటి కొంటే 2 ఫ్రీ అట. ఓహా సూపర్. అసలు మ్యారేజ్ షాపింగ్ మొత్తం మీ షాప్లోనే చేయాలండి. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ కాకా నుంచి పద్మ గారు లంచ్ చేశారా అని మెసేజ్. ఓకే, మీరు రాకుండా, ఓకే మీరు నన్ను అన్నారేమో అనుకున్నా గణేష్, మీరు రాకుండా ఉండలేరు, మా క్వాలిటీ అలాంటిది, మా క్వాలిటీయే మా కళాంజలి అట. ఓహో సూపర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ అత్యుత్తమ నాణ్యత సరసమైన ధరలు ఈ వస్త్రాలే మనందరిది అంటూ హైదరాబాద్ నుంచి శ్వేతలక్ష్మి నిష్క అండ్ హనీ మెసేజ్. అండ్ నెక్స్ట్ ధనలక్ష్మి దేవరగట్ల కొత్తగూడెం నుంచి, మా షాప్లో క్లాత్స్ కొంటే కపుల్స్కి టూర్ ఫ్రీ. ఆహా సూపర్. అసలు మంచి హనుమూన్ ట్రిప్ కూడా ఇచ్చేస్తారనమాట మీరు. వెరీ నైస్. ఓకే బ్యూటిఫుల్. మొత్తానికి అందరూ కూడా చాలా చాలా చాలా లవ్లీ క్యాప్షన్స్ పంపించారు. ఓకే ఆహా వెరీ నైస్. ఓకే మరి ఇంతకీ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే, ఈరోజు నేను మీకు తెలుసాలో లాక్పా షేర్పా గురించి చెప్పాను కదా, 11 times ఎవరెస్ట్ని అధిరోహించిన మహిళ అనమాట, మౌంటైన్ క్వీన్గా తనకి పేరు వచ్చింది. సో మరి అలాగే 32 times ఎవరెస్ట్ని అధిరోహించిన పర్సన్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎవరో మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. ఓకే, ఇంకా మనకి కొంచెం టైం ఉంది కదా, 10 minutes, ఈ టైంలో మెసేజ్ చేసేయండి 8662488114 ఈ నెంబర్కి. 32 times ఎవరెస్ట్ని అధిరోహించిన వ్యక్తి ఎవరు? సో టెక్స్ట్ అయితే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

జూనియర్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నేను అడిగిన క్వశ్చన్, మరి 11 times ఎవరెస్ట్ ని అధిరోహించిన మహిళ లాక్పా షెర్పా గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మరి 32 times ఎవరెస్ట్ ని అధిరోహించిన వ్యక్తి ఎవరు అని అడిగాను కదా. సో కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మురళి గారు పాట పాడమని అడుగుతూ మెసేజ్. ఓకే, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. శిరీష గూడూరు నుంచి రైట్ ఆన్సర్. వంశీరాజ్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ అయితే వచ్చేసింది అవునా అని అడుగుతున్నారు. రంజిత్ రెడ్డి రంగాపురం నుంచి రైట్ ఆన్సర్ అండి మీది. అక్కర్పాక నుంచి రమా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ప్రోగ్రామ్ సూపర్, గాడ్ బ్లెస్ యూ.

అంటూ బెళ్ళగల్ మండలం ఎం శివశంకర్ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వైవీ రావు అండ్ జయలక్ష్మి సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రామానగర్ బొట్టు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే వై రమణ బెజవాడ్ నుంచి, ఇంకెవరు వన్ అండ్ ఓన్లీ ఆర్జే శృతియా అంతా లేదు మనకి. ఎనీవేస్ కనకారావు గారు పెడర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా గారు రైట్ ఆన్సర్ పంపించారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. నెక్స్ట్ భాస్కర్ పెడర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ అయితే వచ్చింది, ఎవరు ఏమిటి ఎక్కడి నుంచి తెలియదు, పంపించలేదన్నమాట. ఎనీవేస్ నెక్స్ట్ అయితే ఓకే హరికార్తికేయ సూళ్ళూరుపేట నుంచి పంపించారు, యజ్ఞవల్కన్ కూడా ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ జీ రెడ్డన్ ఎన్జిఓ కాలనీ కడప నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుంచి శ్వేత అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్. ఓకే పాలెం పోలే ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ. అండ్ నెక్స్ట్ ఎస్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి. అండ్ నెక్స్ట్ కొంకల గ్రామం నుంచి అరవింద్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మీ యాంకరింగ్ చాలా బాగుంది, ఈరోజు నవ్వులతో గడిచింది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ నా కోరిక తీర్పని అనమాట, మీ ఫేస్ మీద ఒక చిన్న నవ్వు. ఓకే చినకాక నుంచి సుమ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కొంకల గ్రామం నుంచి అరవింద్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ అయితే నెక్స్ట్ మరి తెనాలి, ఓకే తెనాలి కూచిపూడి నుంచి హలో మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు హరి. ఓకే నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ అయితే వచ్చింది శృతి గారు నమస్తే అంటూ. ఓకే నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అయితే ఓకే మీరు ఈరోజు అన్ని కొత్త కొత్త ప్రశ్నలు అడిగారు అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ వివిధ భారతి అంటూ గణేష్ కోనాపూర్ నుంచి అట మెసేజ్. ఓకే నెక్స్ట్ ప్రసన్న గారు మీకు ఎవరెస్ట్ ఎక్కాలని ఆలోచన కానీ ప్రయత్నం చేద్దామని ఆలోచన కానీ ఎప్పుడైనా వచ్చిందా శాంతినగర్ నుంచి? ఓకే ఒకడు మీరు ఇంతసేపటి నుంచి వింటున్నారు, నా పేరు శృతి అండి, ప్రసన్న కాదు. నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మి వడియంపేట నుంచి కూడా రైట్ ఆన్సర్. ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి బట్ స్టూడియోలో టైం అయితే ఎగ్జాక్ట్గా 4:00 అయిపోయింది కాబట్టి మీకోసం ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి. స్టే ట్యూన్డ్.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలకు పలు సూచనలు చేశారు. నీరు ఎక్కువగా తాగాలని, వీలైనంత వరకు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. అతి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నుంచి తమను తాము కాపాడుకోవాలని, వృద్ధులను గమనిస్తూ ఉండాలని సూచించారు. వీలైతే ఇతరులకు కూడా సాయం చేయాలని, ఇళ్లు దుకాణాల బయట పక్షులు జంతువుల కోసం నీటిని ఉంచాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారత తొలి సూపర్ ప్రెషర్ బెలూన్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ఇదో మైలురాయి అని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత స్పేస్ పరిశ్రమ ద్వారా ప్రస్తుతం $8 బిలియన్ వాణిజ్యం జరుగుతోందన్నారు. పీఎం వాణి ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ పబ్లిక్ వైఫై అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెలికాం అధికారులతో పీఎం వాణి అమలుపై ఆయన సమీక్షించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ నిర్వహణను సుప్రీంకోర్టు సమర్థించింది. సర్ నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ ప్రక్రియ చట్టబద్దతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు మండలం ఎండపల్లి వలస గ్రామంలో జరుగుతున్న జనాభా గణన సెన్సస్ ప్రక్రియను, ఓటర్ల జాబితా మ్యాపింగ్ విధానాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ టి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు, కింది స్థాయి సిబ్బందికి జనగణన సర్వే, ఓటర్ల మ్యాపింగ్లపై పలు సూచనలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 134 సంచిక అయిన 37 తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు ఆదిత్యుని కళ్యాణం నిర్వహించారు. అధిక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. భారత స్టార్ షట్టర్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మంగళవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-17, 21-18 పుత్రి కుసుమవర్ధనపై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు.

90 ఏళ్లుగా. పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మరి స్టూడియోలో టైం 4:04 అయిపోయింది. అయితే ఇక్కడ కొన్ని మెసేజెస్ ఉన్నాయి. ఇంకా ఉమ్మెద నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ప్రవల్లిక, ఓకే అండ్ నెక్స్ట్ ప్రత్యూష, నిత్యూష ఓకే పంపించారు, అంటే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మీరు నవ్వుతూ మాట్లాడుతుంటే నాకు మాకు చాలా సంతోషంగా ఉంటుంది అంటూ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ అయితే అర్థం కాలేదండి అంటున్నారు. అయ్యయ్యో కానీ ట్రై చేశాను అనుకుంటా అండి అంటూ ప్రవీణ్ చొప్న అశోక్ అప్సరా మెసేజ్. ఓకే ఎనీవేస్ ఓకే మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా టైం లేదు. ఏమడిగానంటే మౌంటైన్ క్వీన్ లాక్పా షేర్పా గురించి ఈరోజు మీ ధీరా ప్రోగ్రాంలో చెప్పానన్నమాట. నేను 1:00 ధీరా ఉంటుంది కదా, ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. 11 times తను ఎవరెస్ట్ని అధిరోహించారు. అయితే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సందడే సందడిలో 32 times ఎవరెస్ట్ని అధిరోహించిన వ్యక్తి ఒకరు ఉన్నారు, ఆయన ఎవరు అని అడిగాను. సో దానికి ఆన్సర్ వచ్చేసి కామీరీటా షెర్పా అనమాట. ఆయన కూడా నేపాల్కి చెందిన ఆయనే. 32 times ఎవరెస్ట్ని అధిరోహించారనమాట. అది మ్యాటర్. ఓకే సో చాలామంది ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ ఓకే ఈ గ్యాప్లో మనకి వేద, నిఖిల్, వెంకటగిరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎనీవేస్ మరి వివిధ టైం కూడా అయిపోయింది, మరి ఈరోజు వివిధలో ఏంటి స్పెషల్ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రగతి ఎఫ్ఎం 101.3 4:06 PM క్రాస్ అయిపోయి 14 seconds, దట్ మీన్స్ మన వివిధ టైం. మీరు ఈ రోజు సింగర్ స్పెషల్ అనమాట. సో ఎవరి పాటలు వేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చిన ఒకే ఒక పేరు కార్తీక్. సో లవ్లీ సాంగ్స్ మీకోసం అన్నీ కూడా అలా ప్లేలిస్ట్లో పెట్టేశాను. సో బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తూ ఉంటాయి. ఫస్ట్ అయితే ఆవుకాయ బిర్యానీ సినిమా నుంచి కార్తీక్ అండ్ శ్వేత పాడిన పాట ప్లే చేస్తాను, వనమల్ గారి లిరిక్. ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: అఖిల్ సినిమా నుంచి తమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ అండ్ ఎమ్ఎం మానసి పైన సాంగ్ అయితే వినేశారు భాస్కర్ భట్ల రవికుమార్ గారు లిరిక్. 416 క్రాస్ అయిపోయి 17 సెకండ్స్ అయిపోయింది. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. అల్లరి పిడుగు సినిమా నుంచి కార్తీక్ అండ్ సుజాత పాడిన పాట వేటూర్ గారి లిరిక్ లో. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఏమండో శ్రీవారు సినిమా నుంచి కార్తీక్ అండ్ చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు. శ్రీకాంత్ దేవ మ్యూజిక్ కంపోజిషన్, అనంత శ్రీరామ్ గారి లిరిక్. సో మరి స్టూడియోలో టైం 4:26 క్రాస్ అయిపోయి 41 seconds అయింది మనం వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఈరోజు సింగర్ కార్తీక్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి కొన్ని వాయిసెస్ అండి వింటేనే మనసుకి కామ్నెస్గా అనిపిస్తుంది, అలాంటి మ్యాజికల్ వాయిస్ అంటే సింగర్ కార్తీక్ అని చెప్పచ్చు. మెలడీ అయినా, మాస్ బీట్ అయినా, ఎమోషన్ అయినా, ప్రతి సాంగ్కి ఒక సోల్ యాడ్ చేస్తారు. సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఆరెంజ్ సినిమా నుంచి లవ్లీ సాంగ్కి మ్యూజిక్ కంపోజిషన్ హారిస్ జయరాజ్ అండ్ కార్తీక్ పాడిన పాట వనమాలి గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూనిట్ ఆఫ్ విత్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సింగర్ కార్తీక్ స్పెషల్ సాంగ్స్ మీకోసం వచ్చేస్తున్నాయి. మరి నెక్స్ట్ అయితే భీమిలి కబడ్డీ జట్టు సినిమా నుంచి కార్తీక్ అండ్ కల్పన పాడిన పాట ప్లే చేస్తున్నాను. అభినయ శ్రీనివాస్ లిరిక్స్ అనమాట. ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

అసాధ్యుడు సినిమా నుంచి కార్తీక్ అండ్ కౌసల్య పాడిన సూపర్ సాంగ్ ఇది వినేశారు చందు లిరిక్స్. సో మరి ఇది వాటి వివిధ బ్యూటిఫుల్ గా అలా అలా కార్తీక్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి ఎగ్జాక్ట్ గా 4:50 అయిపోయింది మన స్టూడియోలో టైం. అజయ్ చైతన్ రెడీగా ఉన్నారు వెనల ప్రోగ్రామ్ తో. దట్ మీన్స్ శృతి టాటా బాబే చెప్పేసే టైం కూడా అయిపోయింది. మళ్ళీ మనం త్వరలోనే తప్పకుండా కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ట్రావెల్ ఫర్ పర్సనల్ గ్రోత్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, కరెక్ట్ గా విన్నారండి. ట్రావెల్ చేస్తే పర్సనల్ గ్రోతా? తెలుస్తుంది, అందుకే అంటాను వింటూ ఉండండి వెనిలా. హాయిగా హాలిడే టూర్ ప్లాన్ చేస్తున్నారా? దీంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? దూర ప్రయాణాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనం అని చెప్పొచ్చు. బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయాణం ఒక గొప్ప మార్గంగా పరిగణించవచ్చు. ట్రావెలింగ్ బెనిఫిట్స్ కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బెస్ట్ రూట్ అని పరిగణించబడుతుంది. వివిధ ప్రాంతాల అందాలను చూసిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉండి ప్రియమైన వారితో బంధం కూడా బలపడుతుంది. కాబట్టి ట్రావెల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఈ వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. దసరా సెలవుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇయర్ ఎండ్ వెకేషన్ ఎలా చేయాలి? సంక్రాంతికి కూడా సెలవులు వస్తాయి, ఇలా ఏ వెకేషన్ వచ్చినా ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎక్కడికైనా టూర్ కోసం చూస్తున్నారా? మీరు కూడా ప్రయాణం చేయాలనుకుంటున్నారా? మీరు కూడా ప్రతిరోజు ఎక్కడికో ట్రిప్ వేస్తారా? అవును, అయితే మీరు లాభం పొందొచ్చు. వాస్తవానికి ప్రయాణం మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడింది. ఇది బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రెస్, ఒత్తిడిని నియంత్రించుకోకపోతే ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్, డిప్రెషన్ లాంటివి వస్తాయి. నిరాశను నివారించడానికి ప్రయాణం చేయాలని సిఫార్సు చేస్తారు. ప్రయాణం డిప్రెషన్ని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనం అనేక రకాల సమస్యలను నివారించవచ్చు. సానుకూలతతో నిండి ప్రయాణం చేసే అలవాటు జీవితంలోని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి ఉండదు, మనసు సానుకూలతతో నిండి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీ మెదడు వేగంగా పనిచేస్తుంది. సరైన విధానంతో మీరు జీవితంలో ముందుకు సాగొచ్చు. ప్రయాణాల వల్ల మనసు సానుకూలంగా ఉంటుంది. దీని కారణంగా మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. బిజీ లైఫ్ కారణంగా ఒత్తిడి మనసును డామినేట్ చేసినప్పుడు అనేక తప్పుడు నిర్ణయాలు మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లడం మంచిదని భావిస్తారు. ప్రయాణం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే, ఇది మనశ్శాంతిని సృష్టిస్తుంది, హృదయానికి శాంతిని కలిగిస్తుంది. ఎక్కడికైనా వెళ్లడం ద్వారా మన బిజీ లైఫ్లో మన కోసం కొంత నాణ్యమైన సమయాన్ని పొందుతాం. నదులు, జలపాతాలు, పర్వతాల మధ్య చల్లని గాలి మనసును పదును పెట్టడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, వ్యాధులు దూరంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎవరైనా లోపల సంతోషంగా ఉన్నప్పుడు అతని రోగ నిరోధక శక్తి బలంగా మారుతుంది. వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం వల్ల శరీరం ప్రయోజనం పొందుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని వేగంగా పెంచుతుంది. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని కొందరు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి, అది లేకుంటే సంపాదించిన డబ్బంతా ఆసుపత్రికి కట్టాల్సిందే. నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడుకున్న జీవితంలో డబ్బు కోసం పరుగులు పెడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మనందరికీ ప్రయాణం అంటే ఇష్టం. ప్రత్యేకంగా అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కొందరికి ప్రయాణం అంటే హాబీ, వారు ప్రతి చోటు ప్రయాణిస్తూనే ఉంటారు. కొందరేమో రోజువారీ కార్యకలాపాల నుండి బ్రేక్ తీసుకుని ఆనందం, స్వేచ్ఛ కోసం ప్రయాణం చేస్తారు. ప్రయాణం మంచి ఔషధం, సైన్స్ కూడా ఈ విషయాన్ని రుజువు చేసింది. మనం ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే ప్రయాణం చేయాలి. యు హ్యావ్ టు ట్రావెల్. వివిధ రకాలైన జర్మ్స్, ఇన్ఫెక్షన్లతో పోరాటానికి శరీరానికి రోగ నిరోధక వ్యవస్థ అవసరం. ఇది ప్రోటీన్ని రక్షిస్తుంది, రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. గట్ హెల్త్ కోసం మనం కూడా కొన్నిసార్లు మురికిని అలవాటు చేసుకోవాలని రీసెర్చ్ చెబుతుంది. ఈ ప్రయాణం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణం అత్యుత్తమ ప్రోబయాటిక్ అని సైన్స్ చెబుతుంది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించడం వల్ల శరీరం కొత్త బ్యాక్టీరియాకు అలవాటు పడుతుంది, తద్వారా వ్యాధితో పోరాటానికి మరింత శక్తిని పొందుతుంది. ప్రయాణం నిజంగా మన రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రయాణంలో మనం చాలా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ప్రయాణం చేయడం వల్ల మనుషులు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారని, అన్ని రకాల ఆందోళనలు, ఒత్తిడి తగ్గుతాయని శాస్త్రీయంగా చెప్తున్నారు. డిప్రెషన్కి ఇది అద్భుతమైన ఔషధం. 3 రోజుల కంటే ఎక్కువ ట్రిప్ చేయడం వల్ల ప్రజలు ఎక్కువ విశ్రాంతి, మెరుగైన మానసిక స్థితి, తక్కువ ఆందోళన కలిగి ఉంటారు. విహారయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారి ఆలోచనా ధోరణి అదే ఉంటుంది. మెదడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటే మీరు ఎక్కువగా ప్రయాణించాలి. ఎందుకంటే మీరు ప్రయాణాల వల్ల కొత్త విషయాలను తెలుసుకుంటారు, కొత్త వ్యక్తులను కలుసుకుంటారు, కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు.
దీని వలన మీరు చాలా సామాజిక సాంస్కృతిక జ్ఞానాన్ని పొందుతారు. కొత్త అనుభవం మీకు జ్ఞాపక శక్తిని సామర్థ్యాన్ని పెంచుతుంది. జర్నల్ ఆఫ్ పర్సనల్ అండ్ సోషల్ సైకాలజీ ప్రకారం ఓపెన్ మైండెడ్నెస్ తెస్తుంది. విషయాలను తక్కువ చేసి ఉంటారు, కాస్త పెద్దగా ఆలోచిస్తారు. మీరు ప్రయాణం చేయడానికి ఇష్టపడితే, రెగ్యులర్ ట్రిప్స్కి వెళ్తే మీకు గుండెపేటు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. ఫ్రేమింగ్హామ్ హార్ట్ స్టడీ ప్రకారం ఎక్కువ ప్రయాణం చేసే వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందట. వీరు ఎంత ఎక్కువ ప్రయాణం చేస్తే అంత ఒత్తిడి ఆందోళన తగ్గుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని పొడిగిస్తుంది. మీరు ప్రయాణిస్తున్నట్లయితే మీరు మీ శరీరాన్ని చాలా చురుగ్గా ఉంచుకోవచ్చు. సుదీర్ఘ నడక లేదా ప్రకృతిలోకి ప్రవేశించడం లేదా బీచ్లో వాలీబాల్ ఇతర గేమ్స్ ఆడటం వల్ల మీ మనసు ప్రశాంతంగా అవుతుంది, శరీరానికి వ్యాయామం దొరుకుతుంది. మీరు ఇంట్లో కంటే ప్రయాణంలో ఎక్కువ చురుగ్గా ఉంటారు. మనం ఎంత బిజీగా ఉన్నా సరే ఒకటి రెండు రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తాం. ఇలా చేయడం వల్ల గాలి మార్పు మాత్రమే కాదు, శరీరానికి మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. ప్రయాణానికి అవసరమైన ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే వాకింగ్కి వెళ్లడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, అనేక శారీరక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు వైద్యులు అనారోగ్యం బారిన పడిన వ్యక్తులకు లేదా శస్త్రచికిత్స జరిగిన తర్వాత గాలి మార్పు కోసం ఎక్కడికైనా వెళ్లమని రోగులకు సలహా ఇచ్చేవారు. అయితే కాలం మారింది, దీంతో తాము వైద్యుణ్ణి సంప్రదించే ముందే ప్రయాణం చేయాలని ఎక్కువ మంది ప్లాన్ చేస్తున్నారు. చాలా మందికి రొటీన్ లైఫ్ నుంచి బయటపడడానికి మాత్రమే కాదు, అనారోగ్యం నుంచి కూడా విముక్తి పొందేందుకు ప్రయాణం చేసే అలవాటుంటుంది. చాలా మంది చాలా బిజీగా ఉన్నా సరే ఒకటి రెండు రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గాలి మార్పు మాత్రమే కాదు, శరీరానికి మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటం

ఇష్టపడతారు. మీరు రోజువారి జీవితం నుంచి కొంత శాంతి లేదా ఉపశమనం పొందాలనుకుంటే ఖచ్చితంగా ఒక్కరోజైనా సరదాగా గడపడం కోసం బయటకు వెళ్ళండి. కొత్త ప్రదేశాలను సందర్శించడంతో పాటు ప్రకృతికి మరింత దగ్గరవుతారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. కనుక మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేకపోయినా ఒంటరిగా బయటికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించండి. అప్పుడు ఒత్తిడి తగ్గడంతో పాటు ఆలోచనా శక్తి, సృజనాత్మకత పెరుగుతుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో సమయం గడపడానికి అవకాశం. ఆఫీసు ఒత్తిడి కారణంగా చాలామంది కుటుంబ సభ్యులతో గడపడానికి తగిన సమయం ఇవ్వలేరు. దీంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా దూరం ఏర్పడుతుంది. ఫ్యామిలీ లేదా స్నేహితులతో కనీసం కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లడం వల్ల ఆ దూరం తొలగిపోతుంది. కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని పొందండి. కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయడం ద్వారా అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ప్రత్యేకించి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు భౌగోళిక ప్రదేశంలోని జనం నుంచి వాటి జీవనశైలి వ్యక్తుల గురించి చాలా నేర్చుకోవచ్చు. ఎస్, మీ ప్లేస్ నుంచి కొంచెం జరిగితే మీ మైండ్ పర్స్పెక్టివ్ ఎంత మారుతుందో. విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రావెల్ ఇన్ వన్స్ పర్సనల్ గ్రోత్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బాయ్. మీ సలహాలు, సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం నిర్మాణంలో ఉన్న ట్రాన్స్కో సబ్స్టేషన్లను వేగంగా పూర్తి చేయాలని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు అవసరాల కోసం సబ్స్టేషన్లను ఫీడర్ల సామర్థ్యం పెంచుతూ అప్గ్రేడ్ చేయాలని ఈ సందర్భంగా సూచించారు. తెలుగుదేశం పార్టీలో ఇకపై మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ మహానాడు వేదికగా కీలక ప్రకటన చేశారు. పార్లమెంటులో బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఉమ్మడి పౌరస్ఫూర్తి యూసీసీ బిల్లుకు అస్సాం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉత్తరాఖండ్ గుజరాత్ తర్వాత దీనికి ఆమోదం తెలిపిన 3 రాష్ట్రంగా నిలిచింది. పర్యావరణ హితమైన సుస్థిర రవాణా దిశగా దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడిచే రైలును ప్రవేశపెట్టేందుకు భారత రైల్వే ఆమోదం తెలిపింది. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్ సోనిపట్ మార్గంలో 10 బోగీలతో కూడిన ఈ హైడ్రోజన్ రైలు నడపనున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉగాండా నుంచి బెంగళూరుకు వచ్చిన మహిళకు నిర్వహించిన ఎబోలా వైరస్ పరీక్షలో నెగిటివ్ వచ్చిందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ మ్యాపింగ్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని, తప్పులు లేని ఓటర్ జాబితాను రూపొందించడమే లక్ష్యంగా పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించాలని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు. కర్నూలులో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ప్రక్రియను ఈరోజు కలెక్టర్ పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం తదితర అంశాల్లో అవినీతికి పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా కలెక్టర్ కెవెట్ర సిల్వి హెచ్చరించారు. ఏలూరు స్థానిక కలెక్టరేట్ నుండి పోలవరం ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ భూసేకరణ, రహదారులు, ప్రభుత్వ ప్రాజెక్టుల భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 141 పాయింట్లు, నిఫ్టీ 6.55 పాయింట్లు నష్టపోయి అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 95.69 రూపాయల వద్ద కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.

సలాం నమస్తే, స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్షే అల్క్నంద. సో స్టూడియోలో టైం అయితే 5:07 అండ్ ఆల్రెడీ ఒక లవ్లీ ట్రాక్ తోటి జిందగీ నా మిలేగీ దుబారా ఫిలిం నుంచి గీత్ గాథాజల్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసాం కదా. మరి అయితే లాస్ట్ టైం ఈ మేలో హల్చల్ రేపిన హిందీ ఫిలిమ్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఈరోజు ఏ ఫిలిం ఆర్ యాక్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదంతా మీరైతే గెస్ చేస్తూ ఉండండి. పద్మావత్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ వింటూ అండ్ ఎస్, ఈ యాక్టర్ గురించి అయితే ఇప్పటి వరకు అరే అసలు ఫుల్ టు ఎనర్జెటిక్ రోల్స్ అండ్ ఫన్ ఉన్న రోల్స్ మాత్రమే చేయగలడు అని అనుకునేవాళ్ళు, కానీ ఈ సినిమాతోటి ఆ ఒపీనియన్ మొత్తం దెబ్బకి మార్చేసుకున్నారు అనే చెప్పాలి ఆడియన్స్. అండ్ ఎవరు ఆ హీరో తెలుసుకుందాం. బట్ ఈ లవ్లీ ట్రాక్ విన్న తర్వాత స్టేడియండు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్షే అల్క్నందా.

0: దేశం కోసం సరిహద్దు దగ్గర పోరాడే ఇంతమంది సైనికులు ప్రాణత్యాగానికి సైతం సిద్ధంగా ఉన్నా ఒక్కొక్కసారి దొంగ దెబ్బతీసే వారి ఎదుట లొంగిపోవాల్సి వస్తుంది. మరి అలాంటి వారిని ఎదుర్కోవడానికి అండర్ కవర్ ఆపరేషన్లో పాకిస్తాన్ ఎలా ఇండియా ఎదుర్కొంది అని తెరపైన 3 గంటల పాటు మనల్ని అలరించిన చిత్రమే దురంధర్. అండ్ ఎస్, రైట్ నౌ దురంధర్ ఫీవర్ ఈజ్ ఎవ్రీవేర్ అనే చెప్పాలి. అండ్ ఎస్, మరి మాట్లాడుకుందాం ఈ ఫిల్మ్ గురించి బోలని విశేషాలు. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో

0: ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరు విన్నారు వివేక్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజల్ కింద మనమున్నాం గీత్ కథా చల్ ప్రోగ్రాంలో. సో ఎస్, బోర్డర్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదా, అండ్ అర్థమైపోయింది కదా ఇందుకు ఎవరు ఆ హీరో. స్క్రీన్ మీద కనిపిస్తేనే చాలు, డైలాగులు కూడా చెప్పవసరం లేదు, తన ఎనర్జీతోటే ఆడియన్స్కి ఆ జోష్ తెప్పించే హీరో రణ్వీర్ సింగ్. అండ్ ఎస్, దురంధర్ ఫిలింలో ఒక డిఫరెంట్ రోల్తో అందరినీ అలరించి వావ్ అని అనిపించారు. అండ్ ఈ కాస్ట్ ఎవరిని చూసినా సరే అసలు ఇలాంటి రోల్స్లో అయితే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనే చెయ్యం. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ అండ్ ఇంకా సారా అర్జున్. సో నాన్న ఫిలింలో విక్రమ్ పక్కన కనిపించిన ఈ క్యూటీ హీరోయిన్గా మనకైతే దురంధర్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ కమింగ్ టు డైరెక్టర్, ఉరి ద సర్జికల్ స్ట్రైక్ ఫిలిం ద్వారా తనేంటో ప్రూవ్ చేసుకుని, అంటే ఒక రకంగా ఇలాంటి చిత్రాలు తీయాలి అంటే దేశభక్తి లేకుండా అవి తెరపైన ఇంత అద్భుతంగా రావు అనిపిస్తుంది. సో అలానే వన్స్ అగైన్ హీ ప్రూవ్డ్ ఇట్ విత్ ద ఫిలిం దురంధర్. అండ్ ఇంకా మాట్లాడుకుందాం దురంధర్ ఫిలిం గురించి, బట్ అందుకన్నా ముందు మీ అందరి కోసం రణ్వీర్ సింగ్ ఇంకో పవర్ ప్యాక్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అర్షియల్ కింద అండ్ గీత్ కాదా చల్ ప్రోగ్రాంలో మీరైతే విన్నారు దిల్ సే ఫిలిం నుంచి టైటిల్ ట్రాక్. సో ఎస్, ఈ దిల్ సే ఫిలింలో కూడా ఇలానే ఒక టెర్రరిస్ట్ బ్యాక్డ్రాప్లో ఉన్న ప్రేమ కథని మన ముందు ఉంచారు మణిరత్నం. అయితే దానికి కాంట్రరీ ఈ దురంధర్ ఫిలింలో మనమైతే ఒక సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ని తెరపైన మూడు గంటల పైనే వీక్షించాల్సి వస్తుంది. అండ్ ఎస్, 1999 IC-814 హైజాకింగ్ అంటే ఫ్లైట్, ఇండియన్ ఎయిర్లైన్స్ హైజాక్ అయిన ఫ్లైట్, 2001 ఇండియన్ పార్లమెంట్ అటాక్ అండ్ 2008 ముంబై అటాక్స్, ఇవన్నీ జరిగిన తర్వాత ఆపరేషన్ యారీ. సో దానికి సమాధానంగా మన ఇండియన్ ఆర్మీ ఎట్లా స్పందించారు అండ్ ఇవన్నీ అసలు ఎలా జరిగాయి ఏంటి అన్న కథాంశం ఆధారంగా తీసిన చిత్రం దురంధర్. సో ఆదిత్యధర్ గట్స్కి సూపర్ అండ్ హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి, బికాజ్ ఆల్రెడీ ఇండస్ట్రీలో అంటే లైక్ నాట్ ఓన్లీ టాలీవుడ్, బాలీవుడ్, అందరూ కూడా లైక్ ఓవరాల్ ఇండియా తన గట్స్కి ఇవన్నీ కూడా ప్రేక్షకుల ముందు ఉంచడానికి తను పెట్టిన ఎఫర్ట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిదా అయిపోయారు. అండ్ ఎస్, అండ్ కమింగ్ టు ద క్యాస్ట్, ఇందాక చెప్పినట్టుగా రణ్వీర్ సింగ్ ఒక వెరీ సీరియస్ రోల్లో మనకైతే ఈ ఫిలింలో కనిపిస్తారు. అండ్ ఎస్, హీ ప్రూవ్డ్ దట్ హీ ఈజ్ అ వర్సటైల్ యాక్టర్. సో ఫన్తో మాత్రమే కాదు యాక్షన్తో కూడా ఆ పాత్రలో అలా ఇంకిపోగలను అని తనింటూ ప్రూవ్ చేసుకున్నారు రణ్వీర్. అండ్ ఎస్, అక్షయ్ ఖన్నా. సో అక్షయ్ ఖన్నా అనగానే అందరికీ ఎస్పెషల్లీ గర్ల్స్ అందరికీ తన క్యూట్ అండ్ వండర్ఫుల్ లవ్ స్టోరీ తాల్ గుర్తొస్తుంది. కానీ ఈ ఫిలింలో చూసిన అక్షయ్ ఖన్నా అసలు ఓ మై గాడ్, తాల్లో చూసిన అక్షయ్ ఖన్నా అయినా అని ఖచ్చితంగా అనుకుంటాం. అండ్ ఎస్,

యాక్టర్గా వాళ్ళు అక్కడే సగం విన్ అయిపోయారు అనే చెప్పాలి. అంటే అప్పటి వరకు ఉన్న ఆ ఇమేజ్ని పక్కన పెట్టి ఎస్ ఎలాంటి రోల్ అయినా చేయగలము అని చెప్పి చూస్ చేసుకున్నారు చూడండి. నిజంగానే నాట్ ఓన్లీ ద డైరెక్టర్ అండ్ ద హోల్ టీమ్, సో ఎవ్రీ యాక్టర్ అండ్ ఎవ్రీబడీ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఫిలిం, వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఎస్, మరి ఇంకా తెలుసుకుందాం ఈ ఫిలిం గురించి. బట్ అంతకన్నా ముందు తాల్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం. సో మరి అక్షయ్ ఖన్నా కానీ ఆబ్వియస్లీ నేను చెప్పాను కదా, ఆ క్యూట్ లవ్ స్టోరీయే అందరికీ గుర్తొచ్చుంటుంది. సో ఎస్పెషల్లీ మానవ్గా అక్షయ్ ఖన్నా, మాన్సీగా ఐశ్వర్య రాయ్, సో కలిసి మానవ్ సీగా వాళ్ళు ఒక ట్రెండే సృష్టించారు 90s ఈ చిత్రం ద్వారా. సో ఇంకెందుకు కలిసి మీ అందరి కోసం తాల్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ స్టేట్యూన్ టు విత్ భారతీ ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఇష్క్ బినా క్యా జీనా యారో అంటూ 1999లో అన్నారు అక్షయ్ ఖన్నా. బట్ ఇప్పుడు ఇష్క్ కాదు, మాకు కావాల్సింది దే

శం దేశభక్తి అంటూ ఒక డిఫరెంట్ రోల్లో మనకి కనిపించారు ఇన్ ద ఫిలిం దురంధర్. అండ్ రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ అండ్ ఇంకా మాధవన్. మాధవన్ అయితే మన ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా మనకి కనిపిస్తూ ఉంటారు ఈ ఫిలింలో. అసలు ఫుల్ టు మేక్ ఓవర్ అనే చెప్పాలి, అంటే మాధవన్ అని ఎవరు గుర్తుపట్టడం కూడా సో అంత అద్భుతంగా. అండ్ ఇంకా యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, సారా అర్జున్. సో చిన్నపిల్లగా క్యూట్ క్యూట్గా ఉండే సారా అర్జున్ హీరోయిన్ పాత్రలో ఎలా అలరించింది అని చెప్పి, ఎలా అలరిస్తుంది అన్న డౌట్ ఉన్న వాళ్ళందరూ థియేటర్స్లోకి వెళ్ళాక, అరే అసలు ఏంటి ఈ చిత్రం, ఎవరు యాక్ట్ చేయట్లేదు, వాళ్ళ వాళ్ళ రోల్స్లో అలా జీవించేస్తున్నారు అన్నంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఆదిత్య ధర్. సో ఎస్, కాస్టింగ్ దగ్గర నుంచి ఈ ఫిలిం షూటింగ్ జరిగే ఆ బ్యాక్గ్రౌండ్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, మామూలుగానే ఇద్దరు కొట్టుకునే సీన్స్ తీయాలి అంటే, అంటే మామూలు యాక్షన్ సీన్స్ కన్నా, అంటే డ్రామా కన్నా ఈ ఫైటింగ్స్ అవి చేయాలంటే యూజువల్లీ చాలా ప్రాక్టీస్, అంటే పర్ఫెక్ట్గా ఉండాలి కదా, వీడు ఇట్లా కొట్టిన తర్వాత అవతల వాడు అట్లా అటాక్ చేయాలి అట్లాగా. సో మామూలు ఫైటింగ్ సీన్స్కే ఎక్కువ టైం పడుతుంది. అండ్ అందులోనూ ఇందులో అన్ని వార్ సీక్వెన్సెస్ అలాంటివి ఉన్నాయి అంటే, నిజంగా ఎంత వాళ్ళు కృషి చేసుంటారో అండ్ ప్రాక్టీస్ చేసుంటారో. అండ్ ఇంకా ఈ ఫిలిం ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ అంతా కూడా మనకి పంజాబ్, మహారాష్ట్ర, చండీగఢ్, లడక్, హిమాచల్ ప్రదేశ్ ఈ ఏరియాలో జరిగింది. అండ్ కొంత భాగం థాయిలాండ్లో కూడా జరిగింది. మ్యూజిక్ శశ్వంత్ సచ్దేవ్. సో ఇలాంటి ఫిలిమ్స్కి యాజ్ యూ ఆల్ నో వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఎంతగానో ప్లస్ అవుతుంది. అంటే ఆ యాక్షన్ సీక్వెన్స్కి తగినట్టుగా వెనకాల ఎఫెక్ట్స్ ఉంటేనే చూసే వాళ్ళకి ఆ ఎమోషన్ అనేది అండ్ ఇంకా ఆ థ్రిల్ అనేది తెలుస్తుంది. సో దానిలో ది బెస్ట్ ఆల్రెడీ ఒరి ద సర్జికల్ స్ట్రైక్కి తన మ్యూజిక్ అందించి ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ వన్స్ అగైన్ ఈ ధురంధర్ డ్యుయాలజీ, అంటే ధురంధర్ అండ్ ధురంధర్ ది రివెంజ్ టూ పార్ట్స్కి మ్యూజిక్ అందించి మళ్ళీ తనంటు ప్రూవ్ చేసుకున్నాడు. సో ఎవరికి వాళ్ళకి లిటరల్లీ ది బెస్ట్ ఇచ్చేశారు అని చెప్పాలి. సో యస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే సంజయ్ దత్ నటించిన సాజన్ ఫిలిం నుంచి ఒక రెట్రో ట్రాక్ అయితే వినేద్దాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే ఎనర్జీతో అదే జోష్తో ఆలరిస్తున్నారు సంజయ్ దత్. సో ఎస్, హ్యాట్స్ ఆఫ్ అండ్ ఎస్ సాజన్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టూడియో టు వివిధ్ భారతి FM 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ RJ అల్క్నందా.

సుయస్ సాజన్ ఫిలింలో ఎంత జోష్తో అయితే మనకి కనిపించారో సంజయ్ దత్. సో అదే జోష్ తోటి ఏమాత్రం లిటరలీ ఐ మీన్ ఇట్ 1% కూడా ఎక్కడ ఇన్ని ఇయర్స్, ఐ మీన్ లైక్ ఆల్మోస్ట్ సాజన్ రిలీజ్ అయ్యి మనకి 30 ఇయర్స్ పైన అయింది కదా, 1993, సో మోర్ దాన్ 30 ఇయర్స్. సో అయినా కూడా ఏమీ చేంజ్ లేదు. సో యాక్షన్ అంటే అంత పిచ్చి ఉన్న యాక్టర్స్ దీనిలో నటించారు, అండ్ సినిమా అంటే అంత పిచ్చి ఉన్న డైరెక్టరే దీన్ని తీశారు, అండ్ ఎస్ హీఈస్ ఆదిత్య ధర్. సో ఇది ఫ్రెండ్స్ ఈనాటి గీత్ కథ చల్ దురంధర్ ఫిలిం గురించి. సో చెప్పుకోవడానికి అయితే ఇంకా చాలా ఉంది. సో ఎస్, లెట్స్ సీ నెక్స్ట్ మనం కలిసినప్పుడు మేబీ సెకండ్ పార్ట్ గురించి మీ ముందు ఉంచుతాను. అండ్ రైట్ నౌ అయితే ఫనా ఫిలిం నుంచి దేశ్ రంగీలా అనే ఈ లవ్లీ ట్రాక్ తోటి ఈ నాటి గీత్ కథ చలికి చెప్పేద్దాం. స్టూడియో వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ RJ అల్క్నందా.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. జూన్ 5 నుండి 21వ తేదీ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పరిపాలన, అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు విషయాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లే కార్యక్రమాలు చేపడుతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ 12 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల విస్తరణ, ఆర్థిక సంస్కరణలు, డిజిటల్ పాలన, విదేశాంగ విధానంలో సాధించిన విజయాలు, సామాజిక రంగంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి ఆటోనగర్లో గల కెమికల్ గోడౌన్లో మంగళవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిన మనోహర్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి బాధితులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంటనే అంటుకునే మండే స్వభావం ఉన్న వస్తువులతో వ్యాపారాలు చేసేవారు ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండకపోతే వారితో పాటు పక్కవారికి కూడా నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతం నిర్ణయించేందుకు అవసరమైన అంచనాలపై ప్రత్యేక కమిషన్ సమగ్ర అధ్యయనం చేపట్టిందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా పరిషత్ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ జనాభా శాతం రిజర్వేషన్ పరిమితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలు తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి ట్రాఫిక్ పోలీసులకు రోడ్డు భద్రతా కిట్లను ఈరోజు పంపిణీ చేశారు. అగ్నిపథ్ కింద భారత సైన్యంలో చేరేందుకు నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీఈను వచ్చే నెల 1 నుండి 12 తేదీ వరకు నిర్వహించనున్నట్టు గుంటూరు ఆర్మీ నియామక అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట వ్యాప్తంగా 15,941 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని పూర్తి పారదర్శకంగా చట్టబద్దమైన నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్టు విద్యాశాఖ వెల్లడించింది. రామాయపట్నం పోర్టు మొదటి విడత నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబు అన్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను పోర్టు నిర్వాసితులకు నిర్మిస్తున్న గృహ నిర్మాణంలో ఆయన ఈరోజు పరిశీలించారు. చిత్తూరు జిల్లాలో జరగండ కార్యక్రమాన్ని ఇలాఖలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్తో కలిసి జనగణ అమలుపై ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
5: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్. అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, అ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
4: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
6: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జల్ కింద. సో ఎస్, మరి ఆ తరం నుంచి ఈ తరం జెన్సీ కిడ్స్ వరకు అందరూ ఆకాశవాణిని ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు అర్థమైపోయింది కదా. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఈనాటి కృష్ణా తీరం ఒక లవ్లీ ట్రాక్ తోటైతే స్టార్ట్ చేసేద్దాం. సో ఓయ్ మిమ్మల్ని కాదండి, ఓయ్ ఓయ్ చిత్రం, సో ఓయ్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్. స్టే ట్యూన్డ్.

0: అలా నిజంగా మనం అనుకునే అన్ని జరిగిపోతే ఎంత బాగుండదు తెలుసు కదా. చందమామని తీసుకొచ్చి మన చేతి వేలు మీద నిలబెడతాం. అందుకే దాన్ని రియల్ లైఫ్ అన్నారు, విచ్ మీన్స్ నిజంగా జరగదు కనుక. సో యెస్ ఫ్రెండ్స్, మరి కృష్ణ తీరంలో ఇలాంటి కూల్ కూల్ సాంగ్స్ కంటిన్యూ చేద్దాం. బట్ రైట్ నౌ టైం 6:10 ఇప్పుడు వింటారు తెలుగులో ప్రాంతీయ వార్తలు.
1: అరే విమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలు వధించినా, రవాణా చేసినా జంతుహింస నివారణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడును ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. మహిళల విషయంలో తెలుగుదేశం పార్టీ సముచితమైన నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన వెల్లడిస్తూ,
1: ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు నుంచి నేటి తల్లికి వందనం వరకు అనేక పథకాలు అమలు చేశాం. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టాం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు సాధిస్తాం. కేంద్రంతో కలిసి పనిచేస్తాం.
0: రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ట్రాన్స్కో జేఎండీ, డిస్కమ్ల సీఎండీలు, డైరెక్టర్లు, సీఈలు, క్షేత్రస్థాయి ఎస్ఈలు ఈ సమీక్షకు హాజరయ్యారు. అధిక వేడి, గాలి వానలతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నట్లుగా అధికారులు ఈ సందర్భంగా వివరించారు. విద్యుత్ అంతరాయాలపైన ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని మంత్రి ఆదేశించారు. 24 గంటలు 1912 కాల్ సెంటర్లు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం నిర్మాణంలో ఉన్న ట్రాన్స్కో సబ్స్టేషన్లను వేగంగా పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా

0: భవిష్యత్ అవసరాల కోసం సబ్స్టేషన్లు, ఫీడర్ల సామర్థ్యం పెంచుతూ అప్గ్రేడ్ చేయాలన్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఆటోనగర్లోని కెమికల్ గొడౌన్లో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి బాధితులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వెంటనే అంటుకుని మండే స్వభావం ఉన్న వస్తువులతో వ్యాపారాలు చేసేవారు ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండకపోతే వారితో పాటు పక్కవారికి కూడా నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిల్వ పదార్థాలపై ప్రతి ఇంటికి ఆడిట్ చేస్తామని, ప్రతి వ్యాపారి అగ్నిమాపక అధికారి నుండి నిరభ్యంతర ధృవపత్రం కలిగి ఉండాలని మంత్రి స్పష్టం చేస్తూ,
1: ఈ ఎండాకాలంలో తీవ్రత బాగా ఎక్కువైనప్పుడు సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాపారాలు చేసుకున్న వ్యక్తులు కూడా ఒక బాధ్యతగా భావించాలి సమాజానికి. ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఏవైతే చాలా తక్కువ సమయంలో అంటుకుని భారీగా మంటలు ఎగబడే విషయం ఉందో అవి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ముందు నుంచే ప్రణాళిక బద్ధంగా ఉండాలి తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేషన్, ఎన్ఓసి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ జూన్ 5 నుండి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ఎన్డీఏ పరిపాలన, అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు వంటి విషయాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని, అలాగే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ఎన్డీఏ పాలన సాగుతోందని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ఈ 12 ఏళ్ల పాలనే బలమైన పునాదిగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఆవులు, దూడలు, ఒంటెలను వధించినా లేదా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేసినా జంతుహింస నివారణ చట్టం, ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం, పశు సంరక్షణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వ్యవసాయ, పశు సంవర్ధక శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో హెచ్చరించారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించి ప్రభుత్వ చట్టాలు, నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఆవులు, దూడలు, ఒంటెల వధను రాష్ట్రంలో పూర్తిగా నిషేధించినట్లుగా మంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలోని పశు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుని అనధికార పశువుల వధను అనికట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న కుటుంబం పేర్కొంది. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ కాలనీకి చెందిన నిఖిల్ ఈ పథకం ఆసరాతో కడప జిల్లా రిమ్స్ కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేశారని ఆయన బంధువు వీరప్ప తెలిపారు.
2: పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా విద్యార్థులే అప్లై చేసుకోవచ్చు. మా కుటుంబంలో మేము లబ్ధి పొందాం. అంటే ఈ పథకం ఎలాంటిది అంటే భారతీయుడే ఉండాలి, డిగ్రీ పై స్థాయిలోకి ఉండాలి, 4.5 లక్షల రూపాయల బిలో ప్రాపర్టీ ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఈ గొప్ప స్కీమ్ భారత ప్రధానమంత్రి ఈ 12 సంవత్సరాల పరిపాలనలో తీసుకున్నందుకు మేము లబ్ధిదారులు మేమైనందుకు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది.
0: గోదావరి నదిలోకి చేరుతున్న మురుగునీటి ప్రవాహాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పబ్లిక్ హెల్త్, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గోదావరి నదీ జలాల కాలుష్య నివారణ చర్యల కోసం 6 జిల్లాల పరిధిలో 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. అగ్నిపథ్ పథకం 2027 నియామకాలకు గాను రెగ్యులర్ కేడర్లో భారత సైన్యంలో చేరడానికి నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను 1 నుండి 12 వరకు నిర్వహిస్తామని గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలలో ఈ పరీక్ష జరుగుతుందని

అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి ఏఐ క్వాంటం డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యకులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా ఆవులు దూడలు వధించినా రవాణా చేసినా జంతుహింస నివారణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
0: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
1: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

మీరు విన్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద. అండ్ మనము కృష్ణా తీరంలో. సో కృష్ణా తీరంలో ఏంటి ఇవాళ స్పెషల్ తెలుసుకునే కన్నా ముందు, సో ఈ ఎండలకి నీరసించిపోయి ఇంటికి వెళ్ళాక పని చేయాలి అంటే ఓపిక లేక, పని ఇన్ ద సెన్స్ అసలు మామూలుగా ఏం చేయాలన్నా సరే డల్గా అనిపించి, మళ్ళీ కొంచెం సెట్ అయ్యి ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపు రాత్రి 12 అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డేకి ఉరుకులు పరుగులు, అయ్యో ఏంటి ఇయర్ సమ్మర్ ఇంత హారబుల్గా ఉంది అనుకుంటున్నారా? బట్ ఇంత హారబుల్గా ఉన్నా మనం ఒక పని మాత్రం చేయడం మానట్లేదు. ఏంటి మామిడి పళ్ళు తిందాం అనుకుంటున్నారా? కాదు కాదు, అది ఆరోగ్యకరమైన పనే. బట్ నేను చెప్పే పని ఊరికే టైం వేస్ట్ చేసే పని అనమాట. సో అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే మీ అందరికీ, మరి అదేంటో అవన్నీ మీతో షేర్ చేస్తాను. బట్ ఇందుకే ఈ డల్ మూడ్ని కొంచెం జోష్ యాడ్ చేయడానికి డీజే తిరుగు ఫిల్మ్ నుంచి టైటిల్ ట్రాక్ మీ అందరి కోసం స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అర్షే అల్క్నందా.

సో యస్ ఫ్రెండ్స్, డీజేటీలో టైటిల్ ట్రాక్ విన్నారు కదా, సుర్రా మిరియాలో పెట్టిన ఈ అద్భుతమైన పాట తర్వాత కొంచెం అయితే జోష్ వచ్చింది అని అనుకుంటున్నాను. అంటే జోష్ మైండ్ సెట్లో వచ్చింది కానీ ఫిజికల్గా ఇంకా స్ట్రెయిన్ అలానే ఉంది అనుకుంటున్నారా? సో యస్, మరి ఈ కృష్ణా తీరంలో కూల్ కూల్ సాంగ్స్ వింటూ హాయిగా ఒక టీనో కాఫీనో తాగేసేయండి, దెబ్బకి అంత సెట్ అయిపోతారు. అండ్ యస్, ఇందుకే ఏదో మా అందరికీ ఇష్టమైన పని అన్నావు కదా, అదేంటి చెప్పు, మేము వెయిట్ చేస్తున్నాం. నువ్వు మమ్మల్ని తిట్టావా పొగిడావా మాకు తెలియాలి ఇప్పుడు అని వెయిట్ చేస్తున్నారా? ఎస్ ఎస్, అక్కడికే వచ్చేస్తున్నాను. సో హాయిగా 6:20 అయిపోయింది, ఇంటికి చేరగానే టైం వేస్ట్ చేయకుండా కాసేపు రిలాక్స్ అయ్యి ఏదో ఒక గేమ్, అంటే షటిల్ లాంటివి, మళ్ళీ కూర్చుని ఫోన్లో గేమ్ అంటారేమో, సో అవుట్డోర్ గేమ్స్, లేదా నాకు పెయింటింగ్ ఇష్టం, లేదా నాకు సింగింగ్ ఇష్టం, ఆ హాబీ మీద ఒక్క 30 మినిట్స్ ఫోకస్ పెట్టచ్చు కదా. చెరిషింగ్ అవర్ హాబీస్ అన్న టైటిల్తో ఎన్నో హ్యాష్ ట్యాగులు పెట్టి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో స్టేటస్లు కూడా పెట్టచ్చు. దాందే ఉంది, బాగానే ఉంది. కానీ అలా నా హాబీని నేను చేసుకుంటూ పోతే ఫోన్ ఎవరు చూస్తారు? చెప్పు, ఫోన్ ఎవరు చూస్తారు, ఎప్పుడు చూస్తారు? ఇంకా నువ్వన్నీ నీ హాబీలు చేసుకో అంటే అని అనుకుంటున్నారు కదా కొందరు. అయితే ఈరోజు కృష్ణా తీరం మీ గురించే, అదే అండి మీ పోస్చర్ గురించే. ఏంటి పోస్చర్ అంటే, సో ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఆ ఫోన్ పట్టుకునే ఉండడం వల్ల ముందుకి వంగిపోయి, కొంతమంది ఏమో భుజాలు ఇట్లా దగ్గర పెట్టేసి, అండ్ ఇంకొంతమంది ఏమో తల అసలు ఆ ఫోన్ స్క్రీన్ లోపల పెట్టేసి, అసలు ఇలా రకరకాలమైన భంగిమలు చూస్తూనే ఉంటాం. అయితే చూడ్డానికి విచిత్రంగా కాదు, అవి మనలో ఎన్నో మార్పుల్ని కూడా తీసుకొస్తున్నాయి. సో దాని గురించి ఈరోజు కృష్ణా తీరంలో మీతో షేర్ చేయబోతున్నాను. బట్ అంతకన్నా ముందు, అసలు ఈ ఫోన్ వచ్చాక 5 నిమిషాలకోసారి ఫోన్ చేయడం అంటే, అఫ్కోర్స్ నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఎక్కడున్నావు అక్కడే ఉన్నావా వీడియో కాల్ చేయి అని చెప్పి ఇలా టార్చర్ పెట్టడం, ఇలాంటివి లేకుండా ఎంతో స్వచ్ఛంగా ప్రేమించుకునేవాళ్ళు అప్పట్లో. మరి ఇప్పుడు ఎందుకబ్బా, ఎందుకు లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంటారు? సో యస్, మీ గురించి అయితే మీరే ఆలోచించుకోండి, బట్ నేనైతే మీకోసం ప్రేమలేఖ చిత్రం నుంచి, ప్రేమ అంటే ఇంత స్వచ్ఛంగా ఉంటుందా అని అనిపిస్తుంది ఈ ఫిలిం చూసినా ఆర్ ఈ పాట విన్నా. సో అర్థమైపోయింది కదా ఏ పాట. సో ప్రియా నిన్ను చూడలేక అనే ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం మీ రోజు కృష్ణా తీరంలో వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ RJ అల్క్నందా.

ఆహా, ఇలా ప్రశాంతంగా ప్రేమలేఖలు రాసుకుని ప్రేమించుకుంటే ఎంత బాగుంటుందో కదా. అంటే ప్రేమ అనే ఫీలింగ్ కాదు, ఏదన్నా కానీ. ఇప్పుడు చూడండి, ఎవరి మీద ఏదైనా కోపం వచ్చిందనుకోండి, ఇదివరకు అయితే మేబీ ఆ లెటర్లో రాసేవాళ్ళేమో, లేదా నెక్స్ట్ టైం వాళ్ళు కలిసినప్పుడు అడుగుదాము అని చెప్పి అట్లా హోల్డ్ చేసుకుని పెట్టి, బట్ వాళ్ళని వెంటనే కలిసేవాళ్ళం కాదు కదా. కలిసే టైంకి ఆ కోపం తగ్గిపోయి, అవును ఏంటి అలా జరిగిందంటే నిజమేనా అని అడిగేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో అసలు మనకి ఫుల్ కోపం ఉన్నప్పుడు ఫోన్ చేతిలో ఉంటుంది, ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళకి కాల్ చేయడం, ఏంటి అలా చేసేది, నీకు బుద్ధి ఉందో ఏంటి, నేను నిన్ను ఇలా అనుకోలేదు అనేస్తున్నాము. అండ్ ఎస్, రిలేషన్స్ అన్నీ కూడా అందుకే డిస్టర్బ్ అయిపోతున్నాయి. సో అందుకే ఏది ఎంతగా వాడాలో అంతగానే ఉపయోగించాలి. అతిగా చేసేది ఏదన్నా సరే అట్ ది ఎండ్ ఇట్లాంటి పరిస్థితులనే ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ ఈ ఫిలాసఫీ పక్కన పెడితే, ఎందుకు ఇవాళ నేను అతిగా అతిగా అతిగా అని నేను ఇంత అతిగా ఈ వర్డ్ని యూజ్ చేస్తున్నాను అంటే, మనమందరం కూడా ఫోన్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. సో ఫోన్లో స్క్రీన్ టైం 1 అవర్ కన్నా ఎక్కువ ఉంటే ఐస్ అండ్ అలానే బ్రెయిన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మాకు తెలుసులే, ఇంకేమైనా స్పెషల్గా చెప్పు అని అనుకుంటారో, అసలు ఈరోజు టాపిక్కే అది. ఏంటో తెలుసా, మే నెలని అంటే మే మంత్ని కరెక్ట్ యువర్ పోస్టియర్ మంత్గా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇందుకు కారణం ఏంటి అంటే, మనం ఉపయోగించే ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్స్, వాట్ నాట్, ఏదన్నా సరే మన ఐస్కి స్ట్రెయిన్ అవుతుంది. అండ్ మనం ఏమన్నా తిన్నగా కూర్చుని చూస్తామా చెప్పండి, పాడుకుని చూస్తాం, అటు దొర్లుతాం ఇటు దొర్లుతాం. అండ్ అసలు ఇంకా ఫోన్ గురించి అయితే నేను చెప్పక్కర్లేదు కదా, ఆ ఫోన్లోనే దూరిపోయి అంటే నిజంగా ఆ స్క్రీన్లో ఉన్న వ్యక్తులు దానిలో ఉన్నారా అన్నట్టుగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అదే ధోరణి చూస్తూ ఉన్నాం. సో అయితే మీకు ఆ స్క్రీన్లో ఉన్నవాళ్ళు ఇష్టమో కష్టమో అది మీ పర్సనల్, అదైతే నేను అడగను, కానీ దానివల్ల మీ హెల్త్ అండ్ ఎస్పెషల్లీ మీ పోస్చర్ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ అందుకే ఈ ఒక్కరోజు పెడితే మీరెక్కడ మారుతారు అని చెప్పి మే మంత్ అంతా కూడా కరెక్ట్ యువర్ పోస్చర్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఎస్, దీని గురించి ఇంకా మీతో షేర్ చేసేస్తాను. బట్ అంతకన్నా ముందు ఇంకొక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను, ఫ్రమ్ ద ఫిలిం పుష్ప 2. సో ఫోన్లు అండ్ ఇంకా అలానే ఈ లేఖలు చెప్పే భావం ఏదైనా అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ ఉంటే గొడవలు ఎందుకైతే చెప్పండి, ఎందుకు అవుతాయి అస్సలవో. జస్ట్ లైక్ మంత్రి శ్రీవల్లి అండ్ పుష్ప.

మీరు విన్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ యాజువల్. అండ్ మనం ఉన్నాము కృష్ణా తీరంలో. అండ్ ఎస్, మే మంత్ని కరెక్ట్ యువర్ పోస్చర్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో స్క్రీన్స్ చూసినప్పుడు మన పోస్చర్ సరిగ్గా లేకపోతే అది మన స్పైనల్ కార్డ్ మీద, అంటే వెన్నుపూస మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఇది ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. అండ్ అందుకే అవేర్నెస్ క్రియేట్ చేయడానికే ఈ మంత్ని స్టార్ట్ చేశారు. అయితే ఈ మంత్ ఎందుకు చూస్ చేశారు అంటే, ఎవరు స్టార్ట్ చేశారు, అసలు ఈ మంత్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఇదంతా అయితే మార్నింగ్ మా ఆర్జెస్ ఆల్రెడీ మీకు చెప్పేసి ఉంటారు. బట్ దానికన్నా ఇంపార్టెంట్, అసలు మనం ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అని చెప్పి మీతో అయితే నేను షేర్ చేద్దాం అని ఫిక్స్ అయ్యా. బికాజ్ మిగిలిన డేస్లా కాకుండా ఇది మనం అందరూ, ప్రతి ఒక్కళ్ళు అంటే వింటున్న వాళ్ళలో కూడా ఎంత వద్దనుకున్నా సెల్ ఫోన్ మన జీవితంలో భాగం అయిపోయింది కాబట్టి కనీసం ఒక గంట సేపు అయినా అనవసరంగా ఆ ఫోన్కి, అంటే ఫోన్ మన కంట్రోల్లో కాదు, మనం ఫోన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాము. సో అలా ఉండకుండా ఉండాలి అంటే ఆ చేంజెస్ అనేది అవసరం. అండ్ ఈ చేంజెస్ 1 or 2 డేస్లో అస్సలు రావు. ఇప్పటికే అనుకుని ఉంటారు, అబ్బా పెద్ద చెప్పావులే కానీ అసలు ఫోన్ లేకుండా ఎలా అమ్మ పనులు అవుతాయి అని అనుకుంటున్నారు. సో అందుకే 1 or 2 డేస్లో అయితే ఖచ్చితంగా అవ్వదు. అండ్ ఇట్ టేక్స్ 1 to 3 మంత్స్, ఖచ్చితంగా మనకి 1 to 2 మంత్స్ అయినా పడుతుంది నెమ్మదిగా ఈ చేంజెస్ అన్నీ అలవాటు చేసుకోవడానికి. సో అందుకే ఓవర్ నైట్ మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేయకండి, కాస్త ఓపిక్గా నేను చెప్పేసి

సూచనలన్నీ గుర్తుపెట్టుకుని మీ రొటీన్లో ఈ చేంజెస్ అనేవి చేసుకోండి. సో ఎస్, అవన్నీ ఏంటో మీతో షేర్ చేసేసాను. బట్ అంతకన్నా ముందు నా ఆల్ టైమ్ ఫేవరెట్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిలిం భారతీయుడు. ఎందుకు ఇప్పుడు ఈ పాట అంటే, టెలిఫోన్ అనగానే అలా మనసు ఈ పాట పైన అలా తెలియకుండానే వెళ్ళిపోయింది అనమాట. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, బికాజ్ ఇది ఒక ఎవర్గ్రీన్ సూపర్ డూపర్ హిట్ ట్రాక్ కాబట్టి నాట్ ఓన్లీ ఈ పాటలోని మ్యూజిక్ లిరిక్స్ వెనకాల ఆ బీజియమ్స్ అండ్ అలానే ఈ పాట వింటుంటే కళ్ళు ఎదురుగుండా ఆ విజువల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఈ పాటలో ఒక యానిమల్, అంటే నేను చిన్నప్పుడు ఈ పాట చూసినప్పుడు అరే భలే ఉంది ఇది అని, ఏదో మనకి ఇక్కడ ఇండియాలో కూడా దొరికేస్తాయని అనుకునేదాన్ని. ఇంతకీ ఏంటి యానిమల్, అవన్నీ మీతో షేర్ చేస్తాను. బట్ అంతకన్నా ముందు టెలిఫోన్ వన్ ఇలా

ఇంతకీ ఏంటి ఆ యానిమల్ ఏంటి అని చెప్పి ఏమన్నా గుర్తొచ్చిందా? మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ యాజువల్ అండ్ మనం నామ కృష్ణా తీరంలో కరెక్ట్ యువర్ పోస్టియర్ మంత్ సెలబ్రేట్ చేసుకుందామని దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటి నువ్వు టాపిక్లోకి వెళ్ళిపోయావు పాట సంగతి అంటున్నారా? ఎస్, సో భారతీయుడు చిత్రంలో ఈ పాటలో అలా క్యూట్ క్యూట్ కట్ కనిపించే కంగ్రూస్. సో కంగ్రూస్ ఓన్లీ ఆస్ట్రేలియాలో ఉంటాయి అని చెప్పి నాకు చాలా రోజుల తర్వాత తెలిసిందన్నమాట. అప్పటి వరకు అరే షూటింగ్ అంటే వీళ్ళు ఇక్కడే ఏదో పక్క రాష్ట్రానికో ఏ జూకో వెళ్ళి తీసుంటారు అని మనం కూడా వెళ్ళి చూసేయచ్చు అని అనుకునేదాన్ని. బట్ వెరీ లేట్ ఐ రియలైజ్డ్ ఓకే ఇవి మన ఇండియాలో ఉండవు, వీటిని చూడాలంటే చాలా దూరం వెళ్ళాలన్నమాట అని చెప్పి. అండ్ ఎస్, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, సో చెప్పాను కదా ఓవర్ నైట్లో మ్యాజిక్ జరుగుతుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ 1 to 2 months అయితే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే చేంజెస్ మీరు అలవాటు చేసుకుంటే ఆ తర్వాత మీరే అంటే హ్యాష్ ట్యాగ్ పెడతారు కదా థ్యాంక్ మీ లేటర్ అని చెప్పి, సో యూ విల్ థ్యాంక్ మీ లేటర్. అండ్ ఇంతకీ ఏంటది అంటే ఫస్ట్ థింగ్ వచ్చి స్క్రీన్ టైం 1 అవర్కి మించకుండా చూసుకోవడం. సో అంటే అనుకుంటాం కానీ మన అంటే అఫీషియల్గా వాట్సాప్లో వాటిలో వచ్చే ఆ మెసేజెస్ తప్ప అంటే అవి పక్కన పెట్టేసి మరీ అంత కఠిన హృదయం లేదండి నాకు, నేను కొంచెం మంచిదాన్నే. సో ఆఫీస్లో కాల్స్ అవన్నీ పక్కన పెట్టి మీకు మీరు ఎంజాయ్ చేయడానికి స్క్రీన్ టైం 1 అవర్కి మించకుండా చూసుకోండి. టీవీ ఆర్ ల్యాప్టాప్ అయినా సరే మీ ఐ లెవెల్లో ఉండేలా చూసుకోండి. సో అంటే మీ ఐకి ఎదురుగుండా ఆ స్క్రీన్ అనేది ఉండాలి. మనం అలా కాదు కదా, స్క్రీన్ చేతిలో ఉంటుంది, మనమేమో తల ఇలా కిందకి ఉంచేస్తాం. సో అది చేయకండి. అండ్ సెకండ్ థింగ్, అందరం కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న జాబ్స్లోనే మ్యాక్సిమం ఉన్నాం కదా, అంటే వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీ చేసే జాబ్స్లో ఎవరూ లేము. సో ఉన్న వాళ్ళు నిజంగా చాలా లక్కీ అని చెప్పాలి. అయితే మీరు మీ చైర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. కరెక్ట్గా ఉందా లేదా అంటే మీ హ్యాండ్ రెస్ట్ బాగుందా, అండ్ ఇంకా మీరు చైర్లో కూర్చున్నప్పుడు మీ పాదాలు నేలకి ఫుల్గా ఆనాలి, అప్పుడే అది కరెక్ట్ చైర్ అని అర్థం. అలా కాకుండా మీ పాదాలకి నేలకి ఇంత గ్యాప్ ఉంటే అది కరెక్ట్ కాదు. సో స్టూల్ పెట్టుకోవడమో ఆ చైర్ అడ్జస్ట్ చేసుకోవడం ఏదో చేసుకోండి. అండ్ ఇంకా బ్యాక్ అండ్ రిస్ట్ సపోర్ట్ ఉండేలా చూసుకోండి. సో రిస్ట్ కింద కూడా మనకి రిస్ట్ ప్యాడ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో సో దట్ మన రిస్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది. సో అవి కనుక యూజ్ చేస్తే మీ పోస్చర్ అండ్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే ఈ సిస్టమ్ వర్క్స్ మీద ఉంటారో, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళు ముఖ్యంగా ఈ ప్రికాషన్స్ అయితే తీసుకోండి. అండ్ ఎస్, ఇంకా చెప్పాల్సింది అయితే చాలా ఉంది మీ పోస్చర్ గురించి, బట్ అంతకన్నా ముందు మరి ఈరోజు ప్రేమలు, నిజమైన ప్రేమలు అండ్ స్వచ్ఛమైన ప్రేమలు అన్న టాపిక్ వచ్చేసింది కాబట్టి ఆకాశమే నీహద్ర. దీనిలో ఈ జంట ఎంత చూడముచ్చటగా ఉంటారో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ, అండ్ అలానే ఆ పర్దాలు వచ్చినా మళ్ళీ కలిసిపోతాం అన్న వాళ్ళ ఆ ధీమా ఉంటుందే ఈ మధ్యకాలంలో వచ్చిన ఫిలిమ్స్లో. అంటే ఏదో ఫ్యాంటసీలో కాకుండా రియాలిటీలో ఉన్న కపుల్గా వీళ్ళిద్దరూ అయితే నాకు అనిపిస్తారు. సో అందుకే ఈ లవ్లీ ట్రాక్ నీ అందరి కోసం వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం ఆకాశమే నీహద్ర.

ఎస్ ఫ్రెండ్స్, మరి విన్నారు కదా ఆకాష్ మీ నిహద్రా ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్. అండ్ ఫైనల్గా వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీ పోస్చర్ కరెక్షన్లో ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఒక 5 మినిట్స్ సింపుల్ ఎక్సర్సైజ్ చేయండి, లైక్ నెక్ మూమెంట్ స్ట్రెచెస్. ఇలా అబ్బో అంతా చూస్తారు అని అనుకుంటే అట్లీస్ట్ 1 అవర్కి ఒకసారి అలా బ్రేక్ తీసుకుని ఒక్క 5 మినిట్స్ అలా ఆఫీస్ అంతా ఒక రౌండ్ అయినా చుట్టేసిరండి. మన ముందు జనరేషన్ వారు 60 దాటాక బ్యాక్ పెయిన్తో హాస్పిటల్కి వస్తే, మనం 30 దాటాక, అసలు 30 దాటక ముందే అన్ని పెయిన్స్ ఎక్స్పీరియన్స్ చేసేస్తున్నాం. మరి ఇప్పటికీ జాగ్రత్త పడకపోతే ఏమవుతుంది నేను వేరే చెప్పక్కర్లేదు కదా. సో ఫ్రెండ్స్, మరి అందుకే లెట్స్ బీ అవేర్ ఆఫ్ అవర్ పోస్చర్ అండ్ స్టే ఫిట్ అండ్ హెల్దీ. అండ్ ఇలా మనం అవేర్నెస్ తెచ్చుకోవాలి అని చెప్పి మే మంత్ని కరెక్ట్ యువర్ పోస్చర్గా డిక్లేర్ చేశారు. సో ఎస్, ఇవన్నీ చెప్పాను కదా, ఓవర్ నైట్లో కాకుండా నెమ్మదిగా ఓవర్ టైంలో అలవాటు చేసుకోండి. అండ్ ఈ చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద చేంజెస్ అండ్ హెల్త్ని మనకు అందిస్తాయి. అండ్ ఇది మరి ఈనాటి కృష్ణ తీరం స్టూడియోలో టైం 7:00 మీకు సమస్య ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలకు పలు సూచనలు చేశారు. నీరు ఎక్కువగా తాగాలని, వీలైనంత వరకు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. అతి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నుంచి తమను తాము కాపాడుకోవాలని, వృద్ధులను గమనిస్తూ ఉండాలని సూచించారు. వీలైతే ఇతరులకు కూడా సాయం చేయాలని, ఇళ్లు దుకాణాల బయట పక్షులు జంతువుల కోసం నీటిని ఉంచాలని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. భారత తొలి సూపర్ ప్రెషర్ బెలూన్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్కు ఇదో మైలురాయి అని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత స్పేస్ పరిశ్రమ ద్వారా ప్రస్తుతం $8 బిలియన్ వాణిజ్యం జరుగుతోందన్నారు. పీఎం వాణి ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ పబ్లిక్ వైఫై అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెలికాం అధికారులతో పీఎం వాణి అమలుపై ఆయన సమీక్షించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ నిర్వహణను సుప్రీంకోర్టు సమర్థించింది. సర్ను నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ ప్రక్రియ చట్టబద్దతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ రోజు తీర్పు వెలువరించింది. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు మండలం ఎండపల్లి వలస గ్రామంలో జరుగుతున్న జనాభా గణన సెన్సస్ ప్రక్రియను, ఓటర్ల జాబితా మ్యాపింగ్ విధానాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ టి ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు, కింది స్థాయి సిబ్బందికి జనగణన సర్వే, ఓటర్ల మ్యాపింగ్లపై పలు సూచనలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 134 సంచిక నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు ఆదిత్యుని కళ్యాణం నిర్వహించారు. అధిక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. భారత స్టార్ షట్టర్ పివి సింధు సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మంగళవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-17, 21-18తో పుత్రి కుసుమవర్ధినిపై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

0: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
1: भोर की चौखट पर भक्ति की धारा,
2: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी.
3: ये आकाशवाणी है, अब आप विमलेंदु पांडे से समाचार सुनिए.
1: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक.
2: आकाशवाणी है ना,
4: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त.
2: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
1: शाम सुहानी हो.
5: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
2: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन?
1: आकाशवाणी है ना, चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
2: सफर में
1: आपके साथ
2: आकाशवाणी.
6: आकाशवाणी వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్ట పద్ధతిను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటరీ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈరోజు ఆమోదం తెలియజేసింది. స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడీఎస్, సార్థక్ పీడీఎస్ అని పిలిచే ఈ సమగ్ర పథకానికి 16 ఆర్థిక సంఘం కాల పరిమితిలో కేంద్రం వాటగా 25,530 కోట్ల రూపాయల వ్యయంతో ఆమోదం లభించింది. న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ పథకం ఆహార ధాన్యాల అంతర్రాష్ట రవాణాకు, రాష్ట సంస్థలకు సహాయం అందిస్తుందని, చౌక ధరల దుకాణాలకు మద్దతిస్తుందని, ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణకు తోడ్పడుతుందని చెప్పారు.
7: ये सुधार है पीडीएस के सिस्टम में, पूरे डिलीवरी सिस्टम में, लॉजिस्टिक्स में, ट्रांसपोर्टेशन में, मटेरियल हैंडलिंग में और पीडीएस के बेनिफिशरीज की ग्रीवेंस के रिड्रेसल के लिए बहुत बड़ा ये स्ट्रक्चरल रिफॉर्म है. और पीडीएस एक ऐसी व्यवस्था है जिसमें केंद्र और राज्य मिलकर ही सारा काम करते हैं. दूर दराज के क्षेत्र हो, महिलाएं हो, वंचित हो, सबको कवर किया जाता है.
6: జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే 81 కోట్ల 35 లక్షల మంది ప్రజలకు ప్రభుత్వ నిబద్ధత నెరవేర్చడానికి ఈ పథకం కృషి చేస్తుందని మంత్రి తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పీడీఎస్ పథకానికి ఇది ప్రత్యామ్నాయం కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం సార్థక్ పీడీఎస్ ఫేజ్ 2 ఆమోదం తెలియజేయడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఫేజ్ 2 కోసం 25,500 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేబినెట్ కమిటీ ఆమోదించిందని ఆయన తెలియజేశారు. పేదరిక నిర్మూలన పథకాలను మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రభుత్వం వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరిస్తోందని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లబ్దిదారుల రిజిస్టరీ రూపకల్పన, జీపీఎస్ ట్రాకింగ్, క్యూఆర్ కోడ్ ట్యాగింగ్ వంటి హైటెక్ వ్యవస్థల ద్వారా చౌక ధాన్యాలు, ఇతర పథకాల యొక్క 100% ప్రయోజనాలు పేదలకు అందుతాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. రాష్ట్రాలకు పెరుగుతున్న రవాణా ఖర్చులకు ఆర్థిక సహాయం అందించేందుకు రేషన్ దుకాణాల కమిషన్ను పెంచడానికి కూడా ఇందులో నిబంధనలు చేర్చినట్లు ఆయన తెలియజేశారు. భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ ఎస్ఐఆర్ చట్టబద్దతను సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించింది. 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 324 అధికరణం దాని ప్రకారం రూపొందించిన నిబంధనల ప్రకారం ఎస్ఐఆర్ నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్ కుందని కోర్టు పేర్కొంది. స్వేచ్ఛాయుతమైన నిష్పక్షపాతమైన ఎన్నికల రాజ్యాంగం ఆవశ్యకతను ఎస్ఐఆర్ మరింత ముందుకు తీసుకెళ్తోందని అభిప్రాయపడింది. బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించేందుకు గత ఏడాది జూన్లో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలైన రెడ్ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. మరో కేసు విచారణ సందర్భంగా 2023 మణిపూర్లో జరిగిన హింసాకాండకు సంబంధించి కొనసాగుతున్న విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఈరోజు పేర్కొంది. అధికారుల నుంచి తాజా నివేదికను కోరింది. ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ప్రకారం 400 కంటే ఎక్కువ మంది నిందితులపై 207 కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చేసినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్

0: సూర్యకాంత్ జస్టిస్ జయమాల బాక్చిల్తో కూడిన ధర్మాసనం గమనించింది. ఇంకో కేసులో 9వ తరగతి విద్యార్థుల కోసం కనీసం 2 స్థానిక భారతీయ భాషలతో సహా 3 భాషలను తప్పనిసరిగా చదవాలనే సీబీఎస్ఈ విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ ఎన్సీఈఆర్టీలకు అత్యున్నత న్యాయస్థాన నోటీసులు జారీ చేస్తూ 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుత వడగాడ్పుల పరిస్థితుల దృష్ట్యా కేసుల విచారణకు ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని భారత సుప్రీంకోర్టు ఈరోజు బార్ అసోసియేషన్ సభ్యులను సూచించింది. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి చట్టపరమైన ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. దేశ రాజధానిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అన్ని కోర్టులు ఆన్లైన్ విచారణలు జరిపేలాగా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రస్తుతానికి సోమవారం శుక్రవారాల్లో ఆన్లైన్ ద్వారా విచారణ నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అంతకుముందు అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర పురోగతికి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ఎంతో కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు అన్నారు. గ్యాంగ్టాక్ లో సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలు, పరస్పర నమ్మకం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
1: నార్త్ ఈస్ట్ కా వికాస్ దేశ్ కి సమగ్ర వికాస్ కే లియే అనివార్య హై. పూర్వోత్తర క్షేత్ర కా వికాస్ ఔర్ రాష్ట్రీయ వికాస్ కే లక్ష్య ఆపస్ మే జుడే హుయే హై. యహాన్ కే యువాఓ మే అసీమ్ ప్రతిభా హై. సిక్కిం సహిత అన్య రాజ్యో సే ఆయే హుయే విద్యార్థియో సే మే ఆగ్రహ కర్నా చాహూంగి కి ఆప్ సబ్ ఏక్ దూసరే కే సంపర్క్ మే రహే ఔర్ మిల్ జుల్ కర్ రాష్ట్రీయ వికాస్ మే యోగదాన్ దేనే కా భావనా మే ఆగే బఢే.
0: గ్యాంగ్టాక్ లో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ సిటీ రన్నర్ అమా దీదీ బాహిని బస్ సేవ అనే ప్రజా రవాణా సేవలను రాష్టపతి ద్రౌపది ముర్ము జెండా ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా దేశవ్యాప్తంగా పౌరులందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్లడం వీలైనంత వరకు తగ్గించాలని, ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచినీటిని వెంట తీసుకువెళ్లాలని, ఈ కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఇతరులకు కూడా మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. అసోం శాసనసభ ఈరోజు ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఆమోదించింది. దీంతో ఇటువంటి చట్టాన్ని ఆమోదించిన ఈశాన్య ప్రాంతంలో మొదటి రాష్ట్రంగానూ, దేశంలోని 3 రాష్ట్రంగానూ అసోం నిలిచింది. 16వ అసోం శాసనసభ మొదటి సమావేశాల సందర్భంగా సోమవారం నాడు ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమావేశాల ముగింపు రోజైన ఈవేళ సభ ఆమోదించింది. అసోం ప్రభుత్వం సోమవారం శాసనసభలో ద యూనిఫామ్ సివిల్ కోడ్ అస్సాం బిల్లు 2026ను అధికారికంగా ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరఫున అసోం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం వంటి విషయాల్లో రాష్ట్రంలోని నివాసితులందరికీ ఒకే విధమైన చట్టపరమైన విధి విధానాలను ఏర్పాటు చేయడం ఈ చట్టం ముఖ్యోద్దేశం. రాజ్యాంగపరమైన రక్షణలు, సాంప్రదాయ పద్దతులు కాపాడేందుకు ఈ బిల్లు షెడ్యూల్డ్ తెగలను దీని పరిధి నుండి మినహాయించింది. పాకిస్తాన్లో బలూచ్ పౌరుల బలవంతపు అదృశ్యాల ఉధృతిని అనేక మానవ హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈరోజు తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ భద్రతా దళాలు మహిళలతో సహా అనేక మంది బలూచ్ పౌరులను మాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. దీనివల్ల బాధిత కుటుంబాలందరికీ ఈద్ పండుగ ఒక దుఃఖమైన అనిశ్చితితో కూడుకున్న సందర్భంగా మిగిలిపోయిందని, తమ ప్రియమైన వారి నుండి ఎదురైన బాధాకరమైన వియోగాన్ని వారు అనుభవిస్తున్నారని ఈ సంస్థలు పేర్కొన్నాయి. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన బలూచ్ స్టూడెంట్స్ కౌన్సిల్ అందించిన సమాచారం ప్రకారం పంజాబ్ ఇస్లామాబాద్ విభాగాలకు చెందిన పలువురు విద్యార్థులను పాకిస్తాన్ సైనిక దళాలు అదృశ్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ఈరోజు భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ 5వ ర్యాంకర్ ఇండోనేషియాకు చెందిన జోనథన్ క్రిస్టీపై సంచలన విజయం సాధించారు. అయితే 32వ రౌండ్ లో జరిగిన మరొక మ్యాచ్ లో

శ్రీకాంత్ సింగపూర్కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓటమి పలయారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. విజేతగా నిలిచిన జట్టుకు ఫైనల్లో చోటు దక్కించుకోవడం కోసం శుక్రవారం జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడవలసి ఉంటుంది. విశేషాలు మరొకసారి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్టబద్దతను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ది ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: City FM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:15.

విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ జల్మింద అండ్ మనమున్నాము మనసును మనసై ప్రోగ్రాంలో. సో ఎస్, మరి మనసును మనసై ప్రోగ్రాంలో ఆన్సర్స్ ఇవ్వడానికి ఆల్రెడీ మన వాళ్ళు చాలామంది సిద్ధంగా ఉన్నారు. దానికి అంటే దానికి ఎగ్జాంపులే ఇక్కడ వస్తున్న మెసేజెస్. చిన్నమ్మాయి, హలో బంగారం, మా పెద్దమ్మ ఎలా ఉంది అని చెప్పి అడగవా. అయ్యో, మీరు మెసేజ్ పెట్టగానే నాకు అర్థమైపోయింది మీరు సూపర్గా ఉన్నారు అని చెప్పి. సో చిన్నమ్మాయి గారు, ఈసారి అయితే ఇవాళ మీరు ఆన్సర్ పంపించాల్సిందే నేను అడిగే క్వశ్చన్కి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే సుధాకర్ పాలకొండ బెంగళూరు నుంచి. యాజ్ షాడోస్ ఫెల్ అ హిడెన్ మ్యాజిక్ ఫౌండ్ ఇట్స్ వాయిస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ 101.3 బిగాన్ టు బ్లూమ్ దిస్ ఈవినింగ్. అబ్బా ఎంత క్యూట్గా ఉందో అండి మీ మెసేజ్, అంటే ఆ కవిత్వం అంతా కూడా. థ్యాంక్ యూ సుధాకర్ గారు. అండ్ వంశీ రాజ్ గుంటూరు నుంచి, టెలిఫోన్ ధ్వని ఇలా అల్టిమేట్గా అందరు ఫేవరెట్ సాంగ్ అంటూ పంపించారు. ఎస్, ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం.

కోనాపూర్ నుంచి. ఎస్ మరి అర్థమైపోయింది కదా, మెసేజ్లు అయితే ఇంకా వచ్చేస్తాయి. ఏ మాత్రం లేచి కూడా నేను క్వశ్చన్ అడిగేస్తున్నాను. సో క్వశ్చన్ ఏంటి అంటే, సినిమాలు చూసి ఏడుస్తాం ఆర్ ఎమోషనల్ అవుతాం, అంటే అది సినిమా అని తెలిసినా సరే అయ్యో అదేంటి ఆ హీరో హీరోయిన్ అట్లా అయిపోయారు, అయ్యో కొంచెం వాళ్ళు కలిసి ఉంటే, అంటే అదొక తెలియని ఫీలింగ్ అనమాట. ఎందుకంటే 2.5 అవర్స్ ఆ పాత్రలో మనం కూడా లీనమైపోతాం కాబట్టి. అయితే నా ప్రశ్న ఏంటంటే, రీసెంట్గా ఆర్ లాస్ట్ ఏ సినిమా చూసి మీరు ఎమోషనల్ అయ్యారు ఆర్ ఏడ్చారు, అది నా క్వశ్చన్. అండ్ సంధ్య నాగల దినం నుంచి, హాయ్ సంధ్య వచ్చేసావా, ఇంటికి వచ్చేసావా, రిలాక్స్ అవ్వు, కూల్గా చాలా మాట్లాడుకుందాం. మరి క్వశ్చన్ విన్నారు కదా, లాస్ట్ ఏ సినిమా చూసి ఎమోషనల్ అయ్యారు ఆర్ ఏడ్చారు. సో నాకు మెసేజ్ పంపించేసేయండి. అంటే ఎందుకు నవ్వుతున్నాను అంటే, దాని నుంచి బయటకు వచ్చేసి ఉంటారు కదా, తర్వాత ఆలోచిస్తే అరే ఏంటి నేను ఇంకా సినిమాలు చూసి ఏడుస్తున్నానా, అస్సలు మొహమాటు పడకండి. సినిమాలు చూసుకొని ఏడుస్తున్నారు అంటే మీ మనసులో ఆ మానవత్వం ఇంకా బ్రతికుంది అని అర్థం. సో ఎస్, జోక్స్ అపార్ట్, మెసేజ్ అయితే ముందు పంపించండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488144 8662488884. సో ఇప్పుడు మీ అందరి కోసం హరిహర వీరమల్లు చిత్రం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టేషన్ టు విత్ భారతీ FM 101.3. అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

0: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజల్ కింద అండ్ మనమున్న మన్సున్ మన్సై ప్రోగ్రాంలో. అండ్ ఎస్, మరి నేను అడిగాను క్వశ్చన్, మీరు లాస్ట్ ఏ సినిమా చూసి ఎమోషనల్ అయ్యారు ఆర్ ఏడ్చారు? సో ఎస్, చెప్పాను కదా సినిమాలు చూసి ఏడుస్తున్నారు అంటే స్టిల్ ఇంకా మీలో ఎక్కడో ఆ మంచితనం ఉంది అని చెప్పి అస్సలు మా మాట పడకండి, ఆన్సర్స్ పంపించేసేయండి. అండ్ ఎస్, మా వాట్సాప్ నెంబర్ 8662488114, 8662488814. సో ఆల్రెడీ ఇక్కడైతే చాలా మెసేజెస్ వచ్చేసాయన్నమాట, చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారు అని చెప్పి. దురందర్ అంటూ విజయవాడ నుంచి కరుణ మెసేజ్ పంపించారు. ఓకే, సో ఎస్, కొన్ని సీన్స్ చూస్తే నాకు కూడా ఓ మై గాడ్ అనిపించింది. అండ్ ఇంకా నెక్స్ట్ ఎస్పెషల్లీ లైక్ రణ్వీర్ సింగ్ అక్కడ రియాక్ట్ అవ్వాలి అనుకున్నా, అంటే గుండెల్లో బాధ ఉన్నా బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా యాక్ట్ చేస్తాడు, వావ్ అనిపించింది. అండ్ ఎస్, నెక్స్ట్ ఎవరు అంటే గుడ్ ఈవినింగ్ ఆర్జీఎల్ కృంద గారు అంటున్నారు కోడుమూరు వీరేష్. అని ఇంకా ఊర్మిళ సీతారామం అంటూ పంపించారు. యా, వాట్ ఏ అమేజింగ్ లవ్ స్టోరీ సీతారామం. నిజంగా ఈ జనరేషన్ వాళ్ళకి ఏం తెలుస్తుంది ట్రూ లవ్ గురించి అంటే ఆ చిత్రం చూపించవచ్చు. సీతారామం అండ్ శ్యామ్ సింగ్ రాయ్ రెండు కూడా ఒకటే టైంలో వచ్చేసి ఆ రెండు చూసి నేనైతే అసలు అంటే అసలు మైండ్లోంచి వెళ్ళట్లేదు, అబ్బా ఏంటి అసలు ఇంత స్వచ్ఛంగా ప్రేమించే వాళ్ళు స్టిల్ ఉన్నారా? అఫ్కోర్స్ అవన్నీ అప్పటి చిత్రాలు కాబట్టి డైరెక్టర్ కూడా ఎంతో తెలివిగా ఆ టైంలైన్లో పెట్టారు. ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడైతే అందరూ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ అలా అయిపోయారు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే మనకి మెసేజ్ పంపించింది ఓకే నాగా జగ్గపేట నుంచి సీతారామం అండ్ అలానే లాస్ట్ సీన్ ఆఫ్ సీతారామం అండ్ ఇంకా అమరన్. సో అమరన్ ఫిలిం చూసి కూడా చాలా ఎమోషనల్ అయ్యాను అంటూ మెసేజ్ పంపించారు. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా మరి చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి, మరి మీరు కూడా మీ ఆన్సర్స్ మాకు పంపించేసేయాలి అంటే మా వాట్సాప్ నెంబర్ చెప్పేశాను కదా 8662488114. అండ్ నేను రీసెంట్గా అంటే అఫ్కోర్స్ సీతారామం ఫిలిం చూసి కూడా ఏడ్చాను అనుకోండి, బట్ రీసెంట్గా డెకాయిట్, అసలు ఏమన్నా లవ్ స్టోరీనా? ప్రేమ అంటే నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని కోరుకోవడం అని చెప్పిన చిత్రం డెకాయిట్. సో సినిమా చూసి ఏడవడం కాదు, తర్వాత కూడా మైండ్లోంచి అబ్బా వాట్ ఏ ఫిలిం అని చెప్పి ఒక 2-3 డేస్ నా మైండ్లో అలానే రన్ అవుతుంది. సో సచ్ ఏ వండర్ఫుల్ ఫిలిం డెకాయిట్ బై అడవిశేష్. సో ఎస్, ఇప్పుడైతే మీ అందరి కోసం డెకాయిట్ ఫిలింలోంచి ఈ లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనీలేదు, అందుకే నేను చెప్పనేలేదు. జూలియట్,
1: డాటు,
0: రిటర్న్ గిఫ్ట్.

విన్నదంతా నిజం కాదు, చూసిందంతా నిజం కాదు. సో ఎస్, పాటలో విని పాపం హీరోయిన్ని అపార్థం చేసుకోకండి. అండ్ ఎస్, ఫుల్ ఆఫ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్తో ఉన్న ఫిలిం డెకాయిడ్, బట్ ట్రస్ట్ మీ, అ వెరీ వెరీ ప్యూర్ లవ్ స్టోరీ. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి మన లిజనర్స్ ఏమంటున్నారో చూద్దాం. సో పాపం పసివాడు చిత్రం అంటున్నారు ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప అండ్ రెబన్నా. ఓకే, అంటే లైక్ నేను మామూలుగా ఏదైనా జనరల్ నాలెడ్జ్ గురించి అడిగితే ఇట్లా 4-5 నేమ్స్ పంపించచ్చండి, బట్ నేను ఏమడిగానండి ఏ సినిమా చూసి ఏడ్చారు అని అడిగాను. సో మీరు దీనికి కూడా అందరూ పంపించేస్తే ముగ్గురు కలిసి ఏడ్చినట్ట కాదు కదా. ఇట్లాంటి అంటే పర్సనల్ క్వశ్చన్స్కైనా అట్లీస్ట్ ఎవరు ఆన్సర్ పంపిస్తున్నారు మీ ఒక్క నేమే పంపించండి. అండ్ ఇంకా నమస్తే అల్కనంద మేడం గారు అంటూ, ఎన్టీఆర్ సావిత్రి రక్త సంబంధం, చిట్టి చెల్లెలు, మాతృదేవభవ అంటూ ఇమానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం నుంచి పంపించారండి. ఓకే, సో యా, అవన్నీ ఎవర్ గ్రీన్ హిట్స్. బట్ నేనేం అడిగానంటే రీసెంట్గా అంటే ఈ మధ్య కాలంలో మీరు చూసిన చిత్రం, మూడు ఒకసారి చూసింటారు కదా, అదే అనమాట నా క్వశ్చన్. బట్ రక్త సంబంధం నిజంగా లాస్ట్ సీన్కి అయితే ఎంత ఎమోషనల్గా అనిపిస్తుందో. సో ఎస్, నెక్స్ట్ ఎవరు అంటే అనంతపురం నుండి అనురాధ గారు, మేడం నేను సినిమాలు చాలా చాలా చాలా తక్కువ చూస్తాను అంటున్నారు. అవునా, సరిపోయిందండి, నేను కూడా మీ జట్టే. సో అలా కొంచెం కొంచెం చూసిన వాటిని అలా అల్లుకుపోతాం అంతే. అండ్ మాతృదేవోభవ అఖండాలో కొన్ని సీన్స్ బాధ అనిపించింది అంటూ పంపించారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే గణేష్ రాజు, శ్రీవాస్త కోనాపూర్ నుంచి. ఓకే, సో గణేష్ గారు మీకు కూడా అంతే, నలుగురికి అదో అలా అనిపించిందా, ఎవరో ఒకళ్ళే కదా ఇప్పుడు ఆన్సర్ పంపిస్తుంది. సో ఇలా పర్సనల్ క్వశ్చన్స్ అడిగినప్పుడైనా ఒక నేమే పంపించండి. అండ్ ఇంతకు ఏ సినిమా అంటున్నారంటే ఆకాశమే నీ హద్దురా, నిన్న టీవీలో చూశాను, ఏదోలా అనిపించిందండి అంటున్నారు. యా, చాలా చాలా నచ్చింది నాకు కూడా ఆ సినిమా. అండ్ ఒకప్పుడు మాతృదేవో భవ చూసి ఏడ్చినంతగా తర్వాత ఎప్పుడూ ఏడవలేదు మేడం అంటున్నారు సుధాకర్ పోలకొండ బెంగళూరు నుంచి. అవునండి, ఆ సినిమా చూసి కనెక్ట్ అవ్వట్లేదు అంటే వాడు మనిషే కాదు అనిపిస్తుంది నాకు. అంతే కదా, అంటే ఐదర్ మనిషి కాదు అంటే నా ఉద్దేశం మళ్ళీ వేరేలా కాదు, అంటే అన్నీ చూసేసి ఇంత స్ట్రాంగ్గా ఉంటే తప్ప ఆ సినిమా చూస్తే ఏడుపు రాకుండా ఉండదు. అండ్ ఇంకా నెక్స్ట్ రాధా దురంధర్ అంటూ చెప్పారు. అబ్బా, అసలు నేను ఇవాళ ఈవినింగ్ గీత్ కథ చెల్లో దురంధర్ ఫిలిం గురించే చెప్పాను, మీరు అందరూ మరి విన్నారు లేదో, వాట్ ఏ కోయిన్సిడెన్స్. అండ్ మహంకాళి రాజేశ్వరి గారు గుడ్ ఈవినింగ్ అన్నారు, గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. బట్ క్వశ్చన్ వినలేదా, క్వశ్చన్ ఏమడిగాను అంటే నేను, మీరు లాస్ట్ ఏ సినిమా చూసి ఎమోషనల్ అయ్యారు ఆర్ బాధపడ్డారు ఆర్ ఏడ్చారు అని చెప్పి. సీతారామం అంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి వేముల పరశురాములు. అండ్ ఇంకా పద్మ గారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది, ఓకే సీతారామం అంటూ, అబ్బా సీతారామంకి ఎన్ని ఓట్లు పడ్డాయో ఇవాళ. సో నార్కెట్పల్లి మండలం నేమాని గ్రామం నుండి పున్నం వెంకటేశం, హేమలత గారు. ఏంటండి ఇద్దరికీ ఏడిపోచిందా, ఇద్దరికీ ఏడిపోచిందా, ఎవరి ఆన్సర్ పంపించారు, అందరూ రెండు రెండు పేరు పంపిస్తున్నారు, లేదా మీరు బాధపడ్డారు కాబట్టి మీ వైఫ్ని కూడా ఏంటి నీకు బాధ అనిపించట్లేదా, ఏడు నువ్వు కూడా ఏడు అంటున్నారా, అందరు రెండు పంపిస్తే ఎట్లా అండి, ఏమన్నా న్యాయమా చెప్పండి. అండ్ నెక్స్ట్ జాండ్రపేట నుండి సజ్జల లీలారాణి గారు, దురంధర్ సినిమా చూసి చాలా ఏడిపోచింది, ఎందుకంటే దూరంగా ఓకే ఎంతోమంది ఇట్లా త్యాగాల వల్ల మనం ఇక్కడ సుఖంగా ఉన్నాము అని చెప్పి, వాళ్ళు త్యాగాలు చేయడం వల్లే మనం ఇలా ప్రశాంతంగా ఉన్నాము అంటూ మెసేజ్ పంపించారు. అవును లీలారాణి గారు, సచ్ ఎ వండర్ఫుల్ ఫిలిం. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది, నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, సుమారు 30 సంవత్సరాల క్రితం సినిమా థియేటర్లో పుట్టింటి పట్టు చీర మూవీ చూసినప్పుడు అనేక మంది ఏడవడం చూశాను, ఈ రోజుల్లో మాత్రం సినిమాలు చూసి ఏడ్చేవాళ్ళు లేరు, ఈ రోజుల్లో నిజం తెలియదు కాబట్టి నిజం అనుకుని ఏడ్చారు. ఓహో, ఆ రోజుల్లో, ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు కాబట్టి ఏడవట్లేదు అంటున్నారా, అలా ఏం లేదండి, అప్పటికి ఇప్పటికీ కూడా కనెక్ట్ అయ్యేవాళ్ళు ఉన్నారు. ఎన్కానూర్ నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ స్పెషల్ షో అల్కనంద గారు, జవాబు వచ్చి కృష్ణ ఫేవరెట్ నండి నేను, కృష్ణ గారు ఎన్టీఆర్ ఫేవరెట్, ఎన్టీఆర్ జమునా జగ్గే వీళ్ళ మధ్య జరిగిన స్టోరీ చిరంజీవులు మూవీ. ఓకే, ఎన్టీఆర్ గారు యాక్షన్ చేస్తూ ఉంటే నా కళ్ళలో నీళ్లు అలాగే ఓకే కారిపోయాయి. ఎవరు ఫేవరెట్ అయినా అద్భుతంగా నటించిన హీరోల్ని మెచ్చుకోక తప్పదు, ఎంతో అద్భుతంగా అమోఘంగా నటించారు ఎన్టీఆర్ గారు, అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు, ఇప్పటి వరకు ఆ సినిమా మర్చిపోలేను అంటున్నారు. ఓకే సూపర్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఇప్పుడే ఇంట్లోనే ఉంటాను, అసలు బయటికి వెళ్ళను, నేను ఏ మూవీ చూసినా కూడా అలా ఎమోషనల్ అవుతాను అంటున్నారు సంధ్య.
నాగిల్దిన్నె నుంచి చిన్నప్పుడు సీరియల్స్ అండ్ ఇంకా మణిశంకర్ వరప్రసాద్ మూవీ. ఓకే, సో ఇట్లా శశికళ సమ్మర్ హాలిడేస్ వచ్చారు మా ఊరికి అంటూ చాలా పెద్ద మెసేజ్ పంపించారు సంధ్య గారు. ఓకే సంధ్య గారు, వెరీ గుడ్. ఎండల్లో అసలు బయటకు వెళ్ళకండి, మామూలుగానే బయటకు వెళ్ళను అంటూ ఉన్నారు. అండ్ నేను ఎక్కువగా పాత సినిమాలు చూస్తాను. గయ్యాల పాత్రధారి సూర్యకాంతం పెట్టే బాధలు చూస్తుంటే ఏడుపు వస్తుంది అంటున్నారు. అయ్యయ్యో, ఎవరు అంటే బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ ఇంకా అమరన్ సినిమా చూస్తే కన్నీళ్ళు ఆగలేదు అంటూ మెసేజ్ పెప్పారు. ఎస్, నిజంగా మన కోసం పోరాడుతున్న సోల్జర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఎస్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 7:37, బట్ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కే ఇంకా చాలా ఆన్సర్స్ వస్తున్నాయి. మరి ఏం చేద్దాం, ఈరోజుకి సెకండ్ క్వశ్చన్ క్యాన్సిల్ చేసేద్దామా? సో ట్రై చేస్తాను స్పీడ్గా చదివేయడానికి. మాతృదేవో బావ అండ్ ఇంకా పాపం పసివాడు అంటున్నారు ఫణి సత్యశ్రీ తెనాల నుంచి. ఓ మై గాడ్, ఇంకా మెసేజెస్ అయితే వచ్చేస్తున్నాయి. సో ఎస్, మరి ఇప్పుడే చూజ్ చేసిన వాళ్ళ కోసం మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. లాస్ట్గా ఏ సినిమా చూసి మీరు ఎమోషనల్ అయ్యారు ఆర్ ఏడ్చారు? సో ఈరోజు ఒకటే క్వశ్చన్, సూపర్ డూపర్ హిట్ క్వశ్చన్ కాబట్టి చాలా ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. మీ ఆన్సర్ కూడా పంపించేసేయండి అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488114. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ది గర్ల్ ఫ్రెండ్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్, స్టే ట్యూన్డ్.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జల్ నంద. అసలు ఏడుపు రాకపోయినా ఇప్పుడు ఈ లిస్ట్ చూస్తే ఒక్కొక్కళ్ళు డైలాగ్స్ కూడా పెడుతుంటే అయ్యో కదా అనిపిస్తుంది. సో చూద్దాం నెక్స్ట్ ఎవరు అంటే కేపీ తెనాల నుండి పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ ఫిలింలో సిస్టర్ మ్యారేజ్ అయ్యాక అరే నువ్వు కూడా నన్ను వంటరిని చేసి వెళ్ళిపోతున్నావా అంటారు. అప్పుడు ఏడ్ చేశాను అన్నారు అయ్యో కేపీ గారు. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. సో మీ సిస్టర్కి ఆర్ ఐ మీన్ మీ సిబ్లింగ్స్ ఎంత క్లోజ్గా ఉంటారో అర్థమైపోతుంది. అండ్ వంశీరాజ్ గుంటూరు నుంచి రాకాస సంగీ శోభన్ ఓకే నైన్ సారిక పాప కోసం రాక్షసుడి ఓకే రాక్షసుడికి మనసు ఉంటుంది అని అర్థం చేసుకుంటారు. పా అసలు ఎంత పెద్ద మనసు వంశీ గారు మీకు. ఆ సీన్ కూడా మీరు ఎమోషనల్ అయ్యారంటే సూపర్ అండి. అండ్ ఇంకా సంగారెడ్డి జిల్లా విలేజ్ భీమ్రా నుంచి రమేష్ గారు ఇంకా లక్ష్మి వీళ్ళందరూ స్వాతి చినుకులు అంటూ పెట్టారండి. సీతారామం అండ్ ఇంకా రాజు ఏంటండి రెండు మూడు పెట్టారు. నేను ఏమడిగాను లాస్ట్ ఏ సినిమా చూసి ఎమోషనల్ అయ్యారు అని చెప్పి ఇద్దరూ కలిసి చూసాం కాబట్టి చెప్పాను మేడం సమాధానం అంటున్నారు పున్నా వెంకటేశం గారు. ఓకే అండి నేనేం అనట్లేదు. సో సీతారామం చూసి మీరు మీ వైఫ్ ఇద్దరూ ఏడ్చారు అంటున్నారు అంతే కదా. ఓకే డన్. అండ్ ఇంకా పుట్టింటికి రా చెల్లి అంటున్నారు ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్లి విలేజ్ నుంచి. అండ్ ఇంకా పుట్టింటికి రావే చెల్లి ముద్దుల మావయ్య మాతృదేవోభవ అంటూ దస్తగిరి సంధ్య మెసేజ్ పంపించారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి గుడ్ ఈవినింగ్ అండి అంటున్నారు హిమ్వంత్ కుమార్ గారు. హిమ్వంత్ కుమార్ గారు క్వశ్చన్ వినలేదు కదా, సెకండ్ క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ పంపించేసేయండి. అండ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు. అమరన్ మూవీ ఓల్డ్ మూవీస్కి ఓకే బాగా కనెక్ట్ అవుతాను అంటూ మెసేజ్ పంపించారు. నాని జెర్సీ మూవీ అండి అంటున్నారు దివ్జీ కృష్ణ ఫ్రమ్ కోదాడ. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఓకే. గీతా షాన్విక్ రామ్ ఫ్రమ్ మచిలీపట్నం. నందుజీ ఎలా ఉన్నారు? ఆన్సర్ కంటి నుండి తెలియకుండా నీళ్ళు వచ్చేసే సినిమాలు పాపం పసివాడు జీవన్ తరంగాలు మాతృదేవోభవ ఈ మూడు చాలా ఇష్టం అంటున్నారు. యా అర్థమైంది. గోరింటాకు మూవీ అండి సావిత్రి గారి యాక్షన్ చాలా బాగుంటుంది అంటున్నారు. అండ్ ఓకే ఒక సీన్ గురించి దీనిలో పెట్టారనమాట. ఎస్ ఆ పాప గోరింటాకు వేసుకుని ఉంటే వాళ్ళ ఫాదర్ విసిరు కొడతాడు అసలు ఏడు పాగదు ఆ సీన్ చూస్తే అన్నారు సివి కృష్ణ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే శివ ఫ్రమ్ పోరంకి. శ్రీమంతుడు ఫిలిం చూసి ఏడ్చానండి జనాల కోసం ఏడిపించాడు మహేష్ బాబు అంటున్నారు. అవునండి అవును మహేష్ బాబు గారు అలాంటి ఫిలిం సెలెక్ట్ చేసుకోవడం నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయాల. అండ్ ఎమోషనల్ సీన్కి బాగా కనెక్ట్ అయిపోతాను. జై భీమ్ మూవీ బాగా ఏడిపించింది అంటున్నారు సుసీ మధు మేగు గుడ్లవల్లే నుంచి. ఎస్ ఫ్రెండ్స్ మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అందరూ మరి ఆ మూడ్ నుంచి బయటకు వచ్చేసేయండి లేదంటే ఇదే మూడ్లో ఉంటారు నాకు అర్థమైపోయింది. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఇదేం గిఫ్ట్ రా బాబు అనిపించేలా మీకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా ఆర్ ఏంటి ఆ గిఫ్ట్ అంటే ఏంటి గిఫ్ట్ దీన్ని ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి అసలు దేనికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా అనిపించిన గిఫ్ట్ ఏంటి. సో ఆ ఎమోషనల్ సీన్స్ నుంచి బయటకు వచ్చేసి దీనికి కనెక్ట్ అయిపోయి నాకు ఆన్సర్స్ పంపించేసేయండి. అండ్ ఎస్ మీకోసం అయితే సీతారామం నుంచి ఒక లవ్లీ ట్రాక్ వినిపిస్తాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

సో ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజల్ నింద. మీరందరూ మెచ్చిన సినిమా సీతారామంలోంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వినిపించేదాను. హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ అండ్ ఎస్, ఆ మూడ్ నుంచి బయటకు వచ్చేసేయండి అని చెప్పాను కదా. అండ్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇదేం గిఫ్ట్ రా బాబు అనిపించేలా మీకు ఎవరైనా ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా అని చెప్పి. సో పి జానకిరామ్ మాతృదేవభవ నందిగామ, ఓకే మాతృదేవభవ అంటూ నందిగామ నుంచి జానకిరామ్ గారు పంపించారు ఫస్ట్ క్వశ్చన్కి. అండ్ సెకండ్ క్వశ్చన్కి ఓకే, బర్త్డే గిఫ్ట్గా చాక్లెట్ అంటూ రాజన్న సిరిసిల్ల గ్రామం నుంచి వేముల పరశురాములు గారు, చాక్లెట్ ఇచ్చినా పర్వాలేదండి, ఇదేం గిఫ్ట్ ఏముంది, హ్యాపీగా తినచ్చు, ఇట్స్ అ స్వీట్ మెమరీ. బట్ వెరైటీ వెరైటీ గిఫ్ట్లు ఇస్తారు కొంతమంది దాని గురించి అన్నమాట. ఓకే, మ్యారేజ్ యానివర్సరీకి ఫ్రెండ్స్ తలనొప్పికి రాసుకునే బామ్ ఉంటుంది కదా, అది ఇచ్చారంట. సో కోడమూరి వీరేష్ అండ్ ఊర్మిళ మెసేజ్ పంపించారు. అప్పా, అసలు అప్పుడు మీ ముఖ చిత్రం ఏంటో, మీరు ఎలా స్పందించారో. అండ్ ఇంకా వేదాంతం, జానకి శ్రీనివాస్, గీతా షాన్విక్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మచిలీపట్నం నుంచి ఒకసారి బహుమతిగా వచ్చింది ఏమిటంటే, ఓకే అర డజను గాజు బౌల్స్ అండి, చూస్తే బరువుగా ఉంది, తీరా ఓపెన్ చేస్తే అంటున్నారు. అవి చాలా బెటర్ అండి, సమ్మర్లో ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు, మామిడి పళ్ళు వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకుని తినచ్చు. కానీ ఇంకా కొన్ని వెరైటీ ఉంటాయన్నమాట. అసలు ఆ ఫ్రేమ్స్ ఇస్తారు, ఆ ఫ్రేమ్స్ని ఇంకా వాల్ క్లాక్స్ కూడా ఈ మధ్యన కొంతమంది ఇస్తున్నారు ఇంకా ఇప్పటికీ, బికాజ్ వాల్ క్లాక్స్ అసలు యూజువల్లీ మనం అంత వాడం. ఇంకోటి ఏంటంటే, ఆ వాల్ క్లాక్ మీద నెంబర్ల కన్నా ఎవరైతే గిఫ్ట్ ఇచ్చారో, అంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారో, వాళ్ళ పేర్లే పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట. సో అండ్ సో బెడ్స్, సో అండ్ సో అని చెప్పి అప్పుడు అనిపిస్తుంది, ఇది ఏం పబ్లిసిటీ రా స్వామి అని చెప్పి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఇదేం గిఫ్ట్ రా బాబు అనిపించేలా మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఆర్ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా. అండ్ ఇంకో వెరైటీ ఒక గిఫ్ట్ ఉంది, అదేంటో తెలుసా, ఈ జెన్జీ వాళ్ళు, అంటే జెన్జీ వాళ్ళే కాదులేండి, పిచ్చికి పరాకాష్ఠ ఎవరైతే ఏముంది, కానీ సారీ జెన్జీ మిమ్మల్ని అన్నందుకు అందరినీ అంటున్నాను. ఇప్పుడు బర్త్డే అనుకోండి, ఫ్రెండ్స్ బర్త్డేకి వాళ్ళకి పాలపీక తీసుకెళ్ళి ఇస్తున్నారనమాట. అసలు అదే అనుకుంటా, ఎందుకు ఇప్పుడు దానివల్ల మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఇట్స్ మియర్ మనీ వేస్ట్ అని అనిపిస్తుంది. అండ్ ఇంకా అల్కిందవాడి గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, కొన్ని సినిమాలు మన కన్నుల ముందు జరుగుతున్నట్టు అనిపిస్తాయి, అలాంటి సినిమాలు చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది అంటున్నారు. ఉమ్మడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, ఓకే మొహమ్మద్ జైనుద్దీన్ గారు వచ్చేసేయండి, సెకండ్ క్వశ్చన్కి వచ్చేసేయండి. నేను ఏం అడిగానంటే, ఇదేం గిఫ్ట్ రా బాబు అనిపించేలా మీకు ఎప్పుడైనా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా అని చెప్పి. సో ఎస్, మీ ఆన్సర్స్ అన్ని పంపించేసేయండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ ఘాటీ. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ RJ అల్క్నందా.

సుయస్ ఫ్రెండ్స్, ఎలా అయినా ఆ జానపద స్టైల్లోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ పాట. సుయస్ ఫ్రెండ్స్, మరి నేనైతే అడిగేశాను, ఏంట్రా ఇదేం గిఫ్ట్ రా బాబు అనిపించేలా, మీకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే వై రమణ గారు బెజవాడ నుంచి. అబ్బా రమణ గారు ఎంత కష్టం వచ్చిందండి, కువైట్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఏదేదో తెచ్చేస్తారు అనుకుంటే ఇంతకీ పాపం లో దుస్తులు ప్యాక్ చేసి ఇచ్చారంట. పోన్లేండి, ఏదో ఒకటి తెచ్చారని సంతోషపడండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే కర్నూలు నుంచి తాతారావు గారు. సారంగధర్య మ్యూజిక్ ఇష్టపడినట్టు ఇప్పుడు మీరు వినిపించే మ్యూజిక్ ఇష్టం పడలేదు, కానీ ఈ మ్యూజిక్ కూడా బాగానే ఉందండి అంటున్నారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఆ ఫ్లూట్ బీట్ అది నచ్చింది నాకు, అందుకని పెట్టాను. ఆ పాట గురించి అని కాదు, మీరు ఈ మెసేజ్ పెట్టాక అబ్బా నాకు ఎంత ఆనందంగా ఉందో. అండ్ ఇంకా నూతి సత్యానంద హయత్ నగర్ నుంచి గుడ్ ఈవినింగ్ అన్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఎస్, నెక్స్ట్ ఓకే. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏం మురహరి యశోద జానకిరాజు ఐ అని పెట్టారు, అది మరి ఏం పెట్టారో నాకు అర్థం అవ్వలేదు. అండ్ ఇంకా సివి శ్రీనివాస రెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి, ఓకే మేడం నాకు ఒక అలారం క్లాక్ ఇచ్చారండి, ఆ అలారం క్లాక్లో ఏం రాసిందో తెలుసా, ఒరే మొద్దు నిద్రపోకు నేను ఉన్నాను అంటూ ఉందంట. వావ్, ఈ క్యాప్షన్ హైలైట్ అండి. అండ్ గణేష్ గారు కోనపూర్ నుంచి అమేజింగ్ ఆన్సర్ అండి, సో మేమైతే అందరికీ భగవద్గీత ఇస్తాము అంటూ మెసేజ్ పంపించారండి. ఎస్, ఇవ్వడమే కాదండి, వాళ్ళకి వెరిఫికేషన్ కాల్ చేస్తూ ఉండండి నెల రోజులకు ఒకసారి, ఏంటి దాన్ని ఎక్కడ పెట్టారు, అసలు తీసి అవుతున్నారా లేదా అని చెప్పి. గణేష్ గారు అర్థమవుతుందా, బికాజ్ తీసుకున్నప్పుడు దాన్ని తీసుకుని మళ్ళీ ఎక్కడో పూజా మందిరంలో పెట్టి పూజ చేయడం కాదు, చదవమని చెప్పండి. అ వెరీ గుడ్ మెసేజ్ అండ్ వెరీ నోబుల్ కాజ్. అండ్ అల్కంద మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, 10 సంవత్సరాల క్రితం మా మిత్రుడు రామాగౌడ్ దుబాయ్ నుండి వచ్చాడు, అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే నాకు ఇష్టమైన ఒక రేడియో ఇచ్చాడు, చాలా బాగుంది అంటున్నారు ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్. ఓకే అండి, దట్స్ సో స్వీట్. సో అయితే నేను నచ్చిన వాటి గురించి అడిగాను, మీరు నచ్చిన వాటి గురించి పెట్టారు. అండ్ ఇంకా ఎం హిమ్వంత్ కుమార్ విజయవాడ నుంచి, ఓకే ఓకే, నా మ్యారేజ్కి గ్లాసెస్ ఇచ్చారు, సో గ్లాసెస్ బౌల్స్ ఇవన్నీ ఇప్పుడు ఒక కామన్ ట్రెండ్ అనమాట, ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ మారుతుంది. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే సంధ్య ఫ్రమ్ నాగల్ దినేయక, మా సైడ్ ఈరోజు ఫుల్ వర్షం, సో ఎస్ అంటూ చాలా పెద్ద మెసేజ్ పెట్టేసింది. సో ఓకే సంధ్య, ఎంజాయ్ ది రెయిన్. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇది మరి ఈనాటి మనసున మనసాయి ప్రోగ్రామ్. సో మీరు పంపించిన మెసేజెస్ అన్నీ కూడా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి యునిక్గా పెట్టారు. అండ్ ఎస్, స్టూడియోలో టైం అయితే 8:00 వస్తుంది, ఇప్పుడైతే వింటర్ ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్, స్టే ట్యూన్డ్.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల 90 యవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం నిర్మాణంలో ఉన్న ట్రాన్స్కో సబ్స్టేషన్లను వేగంగా పూర్తి చేయాలని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు అవసరాల కోసం సబ్స్టేషన్లు ఫీడర్ల సామర్థ్యం పెంచుతూ అప్గ్రేడ్ చేయాలని ఈ సందర్భంగా సూచించారు. తెలుగుదేశం పార్టీలో ఇకపై మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ మహానాడు వేదికగా కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయినా అవకపోయినా పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ బిల్లుకు అస్సాం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉత్తరాఖండ్ గుజరాత్ తర్వాత దీనికి ఆమోదం తెలిపిన 3వ రాష్ట్రంగా నిలిచింది. పర్యావరణ హితమైన సుస్థిర రవాణా దిశగా దేశంలోని తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడిచే రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారత రైల్వే ఆమోదం తెలిపింది. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్ సోనిపట్ మార్గంలో 10 బోగీలతో కూడిన హైడ్రోజన్ రైలు నడపనున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉగాండా నుంచి బెంగళూరుకు వచ్చిన మహిళకు నిర్వహించిన ఎబోలా వైరస్ పరీక్షలో నెగిటివ్ వచ్చిందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని, తప్పు లేని ఓటర్ జాబితాను రూపొందించడమే లక్ష్యంగా పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించాలని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు. కర్నూలులో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ప్రక్రియను ఈరోజు కలెక్టర్ పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం తదితర అంశాల్లో అవినీతికి పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి హెచ్చరించారు. ఏలూరు స్థానిక కలెక్టరేట్ నుండి పోలవరం ప్రాజెక్టు R&R ప్యాకేజ్, భూసేకరణ, రహదారులు, ప్రభుత్వ ప్రాజెక్టుల భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 142 పాయింట్లు, నిఫ్టీ 6.55 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 95.69 రూపాయల వద్ద కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.

మీరు వింటారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజల్ కింద స్టూడియోలో సమయం 8:05, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రాంలోకి. సో డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రాంలో లవ్లీ ట్రాక్స్ అన్ని వినిపించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. అండ్ ఎస్, పండగ వాతావరణం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మరి రేపైతే అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు బక్రీద్. అండ్ అందుకే చిల్ అవ్వండి, కూల్గా రేపు హాలిడే ఉన్నవాళ్ళు అండ్ పండగ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా రిలాక్స్ మోడ్లోకి వచ్చేసేయండి హ్యాపీగా మా 101.3 ఎఫ్ఎం వింటూ. అండ్ ఎస్, ఇప్పుడైతే పర్దా ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ మీ అందరికోసం స్టూడియో టూ వివిధ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఈ డ్యూయట్స్ వింటూ. ఎస్ ఫ్రెండ్స్, మరి ఈ డ్యూయట్స్ కంటిన్యూ చేద్దాం. బట్ రైట్ నౌ అయితే 8:30 మీకోసం వస్తున్నాయి తెలుగులో వార్తా ప్రసారం. స్టే ట్యూన్డ్.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సార్థక్ పీడిఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా టొరంటోలో వ్యాపార వర్గాలతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు సమర్థించింది. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ఈరోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక భాష, సంస్కృతి, పర్యావరణాన్ని పరిరక్షించే ప్రత్యేక బాధ్యత విశ్వవిద్యాలయంపై ఉందని చెప్పారు. విద్య ద్వారా తమను తాము శక్తివంతులుగా తీర్చిదిద్దుకుని సమాజం, దేశ శ్రేయస్సు కోసం కృషి చేయాలని విద్యార్థులకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. సిక్కిం తన సహజ సౌందర్యం, సంస్కృతి, జీవ వైవిధ్యం కారణంగా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉందని అన్నారు. 2016 సిక్కిం భారతదేశపు మొట్టమొదటి పూర్తి సేంద్రీయ రాష్ట్రంగా అవతరించడం గర్వ కారణమని రాష్ట్రపతి అన్నారు. అభివృద్ధి, ప్రకృతి పరిరక్షణ రెండూ కలిసి సాగగలవని సిక్కిం నిరూపించిందని ద్రౌపది ముర్ము పేర్కొంటూ,
2: నార్త్ ఈస్ట్ కా వికాస్ దేశ్ కి సమగ్ర వికాస్ కే లియే అనివార్య హే. పూర్వోత్తర క్షేత్ర కా వికాస్ ఔర్ రాష్ట్రీయ వికాస్ కే లక్ష్య ఆపస్ మే జుడే హుయే హే. యహాన్ కే యువాఓ మే అసీమ్ ప్రతిభా హే. సిక్కిం సహిత అన్య రాజ్యో సే ఆయే హుయే విద్యార్థియో సే మే ఆగ్రహ కర్నా చాహుంగీ కి ఆప్ సబ్ ఏక్ దూసరే కే సంపర్క్ మే రహే ఔర్ మిల్ జుల్ కర్ రాష్ట్రీయ వికాస్ మే యోగదాన్ దేనే కా భావనా మే ఆగే బఢే.
1: దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం పోస్ట్ ద్వారా దేశ ప్రజలకు కోరారు. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు నీటిని తమ వెంట తీసుకువెళ్లాలని, అలాగే తగినంత నీరు త్రాగాలని నరేంద్ర మోదీ సూచించారు. ప్రజల రోజువారీ జీవితంలో ఈ అధిక ఉష్ణోగ్రతలు ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. మధ్యాహ్నం తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలని, వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా జంతువులు, పక్షులను దృష్టిలో ఉంచుకొని ఇళ్ల బయట పైకప్పులపై నీటితో నింపిన ఒక చిన్న పాత్రను ఉంచాలని కోరారు. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహకరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సార్థక్ పీడిఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం కాలంలో ఈ పథకానికి 25,530 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల అంతర్రాష్ట్ర రవాణా నిర్వహణ ఖర్చులు, చౌక దుకాణాల డీలర్ల మార్జిన్ ఖర్చులు, భర్తీకి కేంద్ర సహాయ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఈఏ నిర్ణయించింది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరిస్తూ,
3: ఏ సుధార్ హే పీడిఎస్ కే సిస్టమ్ మే, పూరే డెలివరీ సిస్టమ్ మే, లాజిస్టిక్స్ మే, ట్రాన్స్పోర్టేషన్ మే, మటీరియల్ హ్యాండ్లింగ్ మే ఔర్ పీడిఎస్ కే బెనిఫిషరీస్ కి గ్రీవెన్స్ కి రిడ్రెసల్ కే లియే బహుత్ బడా యే స్ట్రక్చరల్ రిఫార్మ్ మే. और पीडीएस एक ऐसी व्यवस्था है जिसमें केंद्र और राज्य मिलकर ही सारा काम करते हैं. दूर दराज के क्षेत्र हो, महिलाएं हो, वंचित हो, सबको कवर किया जाता है.
1: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా 3 భాషలను అభ్యసించాలని సిబిఎస్ఈ ఇటీవల నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి దీనిని అమలు చేయాలని తీర్మానించింది. సిబిఎస్ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ఈ క్రమంలోనే సిజెఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం కేంద్రం సిబిఎస్ఈ ఎన్సిఈఆర్టీలకు ఈ అంశంపై నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ

0: ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా 2వ రోజున టొరంటోలో కెనడాకు చెందిన సీనియర్ వ్యాపార వర్గాలు, పెట్టుబడిదారులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, వ్యూహాత్మక రంగాలలో పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడం ఈ సమావేశాల లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన సందర్భంగా పీయూష్ గోయల్ కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిందర్ సిధూను కలిశారు. భారత్, కెనడాల మధ్య పెరుగుతున్న వాణిజ్య సంబంధాల గురించి చర్చించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 మిలియన్ డాలర్లకు విస్తరించడం, ఈ ఏడాది చివరి నాటికి సిఏపిఏ చర్చలను ముగించడం అనే తమ ఉమ్మడి లక్ష్యాన్ని ఇరు వర్గాలు పునరుద్ఘాటించాయని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా టొరంటోలో ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వ్యాపారం, సాంకేతికత, విద్యారంగం, ఆవిష్కరణలు, సామాజిక నాయకత్వం వంటి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం విలువలను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రవాస భారతీయులు నిలబెడుతున్నారని ప్రశంసించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ కంటే ఎస్ఐఆర్ భిన్నంగా ఉన్నంత మాత్రాన దీన్ని కొట్టివేయలేమని, ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదని, చట్టబద్ధమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ఓటర్ల నమోదు నిబంధనలు 1960కి విరుద్ధమనే వాదనను తిరస్కరించింది. ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. దేశంలోని ఉత్తర మధ్య భారతదేశం అంతటా తీవ్రమైన వడగాలుల్లో పరిస్థితులు కొనసాగుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయ్యిందని పేర్కొంది. రాజస్థాన్లోని 5 జిల్లాల్లో వడగాలుల పరిస్థితుల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ఐఎండీ జారీ చేసింది. జోధ్పూర్, బికనీర్, కోటా డివిజన్లోని కొన్ని ప్రాంతాలతో పాటు శెఖావతి ప్రాంతంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ను దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల గురించి ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ శక్తికాంత్ మిశ్రా తెలియజేస్తూ,
1: టుడే హీట్ వేవ్ సీమ్ రెడ్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్. రిడక్షన్ ఇన్ మాక్సిమం టెంపరేచర్ అండ్ అబేట్మెంట్ ఆఫ్ హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ లైక్లీ ఫ్రమ్ 29th May. ఐసోలేట్ హెవీ టు వెరీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ నార్త్ ఈస్ట్ అడ్జోయినింగ్ ఈస్ట్ ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఇండియా, ఎస్పెషలీ డ్యూరింగ్ నెక్స్ట్ 2 డేస్ ఓవర్ నార్త్ ఈస్ట్ అండ్ అడ్జోయినింగ్ ఈస్ట్ ఇండియా అండ్ ఓవర్ సౌత్ వెస్ట్ ఇండియా ఆన్ టుడే, దట్ ఈస్ 27th May, అండ్ ఓవర్ తమిళనాడు డ్యూరింగ్ 27 to 29. మోడరేట్ టు సీవియర్ థండర్ స్టార్మ్ యాక్టివిటీ విత్ స్క్వాలీ విండ్స్ ఇస్ బి రీచింగ్ అప్ టు 70 kmph ఓవర్ నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా అండ్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ 28 to 30th May.
0: ఐపీఎల్లో భాగంగా పంజాబ్లోని ముల్లాన్పూర్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. ఇందులో గెలిచిన జట్టు గుజరాత్ టైటాన్స్తో ఈ నెల 29న 2వ క్వాలిఫైయర్లో ఆడుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. ముఖ్యాంశాలు మరోసారి. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా టొరంటోలో వ్యాపార వర్గాలతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు విన్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ జయలనంద అండ్ మనం ఉన్నాము డ్యూయెట్ డ్యూయెట్ ప్రోగ్రాంలో. సో బ్యూటిఫుల్ డ్యూయెట్స్ అన్ని కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. మరి ఇప్పుడైతే అందరూ ఉన్నప్పుడు చాలాసార్లు ప్రేమికులకి ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్కి వచ్చే సమస్య ఓపెన్గా ఆ ప్రేమ గురించి బయటికి చెప్పలేకపోవడం, అంటే వ్యక్తపరచలేకపోవడం. కానీ అలాంటప్పుడు మాటలే అవసరమా ఏంటి, ఇట్లా కను సైగలతో కూడా మేము చెప్పదలుచుకుని చెప్పేస్తాము అంటూ ఇక్కడైతే ఒక జంట ఒక బ్యూటిఫుల్ డ్యూయెట్ కళ్ళతోటే పాడేసుకుంటున్నారు. మరి అసలు వాళ్ళు ఏం పాడుకుంటున్నారు, ఏ చిత్రంలో ఉంది తెలియాలంటే ముందు మీకోసం సాంగ్ ప్లే చేయాలి కదా. ఎస్, హాయ్ నాన్న ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం స్టూడియో టూ విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం విన్నాం జివేర్ జివేర్ ప్రోగ్రాంలో. సో బ్యూటిఫుల్ జివేర్స్ అని కూడా వింటున్నారు కదా. సో కథ క్లైమాక్స్ వచ్చింది అని అనుకున్నాము, అంటే అర్థం పెళ్ళి అయిపోయింది అని చెప్పి. సో ప్రేమించుకుని అలకలతోటి గొడవలతోటి మనస్పర్ధలతోటి మొత్తానికి అన్నీ క్లారిఫై చేసుకుని కథ క్లైమాక్స్కి వచ్చింది అంటే ఆ వెడ్డింగ్ వచ్చింది ఆర్ ఆ టైం వచ్చింది అని చెప్పి అర్థమైపోతుంది. సో అలా పెళ్ళంటే నూరేళ్ల పంట, మరి ఆ మూమెంట్ కోసం ఎంతగా అందరూ వెయిట్ చేస్తారో అందరికీ తెలియాలి అంటే ఈ లవ్లీ డ్యూయెట్ తోటి ఈనాటి డ్యూయెట్ డ్యూయెట్ కార్యక్రమానికి టెటబెబ్బే చెప్పేద్దాం. ఎస్, ది ఫ్యామిలీ స్టార్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్ట్రీట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అందిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు

0: పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. ఎంత సీసీఆర్ రాజల్ నంద అండ్ మనం ఎంటర్ అయిపోయాం మధుర స్వరాలు కార్యక్రమంలోకి. తండ్రిగా కొడుకుకి కథలు అందించి ప్రపంచ ఖ్యాతి సంపాదించింది 2015లో అయ్యుండొచ్చేమో, కానీ ఒక రచయితగా తన సినీ జర్నీ 1988లోనే జానకీరాముడి చిత్రానికి స్టోరీ అందించి మొదలుపెట్టారు కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్ గారు. అదే అండి మన డైరెక్టర్ రాజమౌళి గారి తండ్రి. మరి ఈరోజు విజయేంద్ర ప్రసాద్ గారి బర్త్డే. సో ఈరోజు మధురస్వరాలు కార్యక్రమంలో ఆయన అందించిన కథల గురించి మాట్లాడుకుంటూ ఆయన అందించిన ఆ కథల్లోని చిత్రాల్లోని కొన్ని పాటలు మీకోసం. సో ఎస్, మరి ముందుగా అయితే మగధీర చిత్రం నుండి ఈ లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి మధురస్వరాలు కార్యక్రమం స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్డ్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ రాజల్ గుందా. అండ్ మనమున్నాము మధుర స్వరాలు కార్యక్రమంలో. సో ఈరోజు మరి స్టోరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారి బర్త్డే సందర్భంగా ఆయన సినీ జర్నీ గురించి తెలుసుకుందాము అని చెప్పాను. సో మరి ముందుగా వింటున్న లిజనర్స్ అందరూ హాయిగా ఫోన్ చేసి రిలాక్స్ అవుతూ మా 101.3 ఎఫ్ఎంలో పాటలన్నీ కూడా ఆస్వాదిస్తున్నారా? సో ఎస్, ఈ సమ్మర్ అంతా కూడా ఇలానే మా పాటలు ఎంజాయ్ చేస్తూ కూల్ కూల్గా ఇంటి దగ్గరే ఆర్ ఆఫీస్లోనే ఎక్కువ ఉండండి, బయట అస్సలు తిరగండి. అండ్ ఎస్, మరి కమింగ్ బ్యాక్ టు మధురస్వరాలు, 1942 మే 27 కొవ్వూరులో జన్మించిన విజేంద్ర ప్రసాద్ గారు ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో చదువు ముగించుకుని కొన్ని రోజులు కర్ణాటక రాయచూరులో బిజినెస్ చేసి సినిమాల పైన తన అన్న శివశక్తి దత్తాకి ఉన్న మక్కువతో కుటుంబం అంతా చెన్నై చేరుకున్నారు. అలా అన్నతో పాటు సినీ రంగంలో ఉన్న వ్యక్తులతోటి తనకి కూడా పరిచయాలు ఏర్పడడం. అండ్ ఇంకా ఆ పరిచయంతోనే కె రాఘవేంద్రరావు గారి దగ్గర చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసే ఛాన్స్ రావడం స్టార్ట్ అయింది విజయేంద్ర ప్రసాద్ గారికి. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఎలా అసలు తను వెండి తెరకి పరిచయం అయ్యారు, అవన్నీ కూడా తెలుసుకుందాం. బట్ ఇప్పుడైతే మీ అందరి కోసం వినిపించేస్తున్నాను ఛత్రపతి ఫిలిం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జల్ గంధ అండ్ మనం ఉన్నాము మధురస్వరాలు కార్యక్రమంలో స్టోరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారి గురించి తెలుసుకుంటున్నాం. మరి అలా రాఘవేంద్రరావు గారితో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అండ్ ఇంకా ఆయనతో వర్క్స్ చేయడం స్టార్ట్ చేసి ఆయన నమ్మకం సంపాదించుకుని 1988లో జానకిరాముడు ఫిలిం ద్వారా వెండి తెరకి పరిచయం అయ్యారు విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ రైటర్గా. అది బాక్సాఫీస్ హిట్ అవడంతో 1994లో బంగారు కుటుంబం ఇంకా బొబ్బిలి సింహం వంటి వండర్ఫుల్ స్టోరీస్తో మనల్ని అలరించారు. ఇంకా 1996లో రిలీజ్ అయిన అర్ధాంగి ఫిలిం ద్వారా డైరెక్టర్ల డెబ్యూ చేసి డైరెక్టర్గా కూడా అందరితో శభాష్ అనిపించుకుని తనేంటో ప్రూవ్ చేసుకున్నారు మన డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గారు. సో ఇప్పుడైతే ఆయన కథ అందించిన మరొక అద్భుతమైన చిత్రం సై. సో సై ఫిలింలోంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం స్టేట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

విజయేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ కథ అందించిన చిత్రం జానకి రాముడు. చిత్రం నుంచి వండర్ఫుల్ ట్రాక్ విన్నారు కదా. సో మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ అజయల్ కందా, అండ్ మనమున్నాము మధురస్వరాలు కార్యక్రమంలో. సమర్సింహారెడ్డి సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ స్టోరీస్తో పాటు ఇండస్ట్రీకి ఒక పవర్ఫుల్ డైరెక్టర్ని కూడా తన ఫిల్మ్స్తో మనకి అందించారు విజయేంద్ర ప్రసాద్ గారు. సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగతీరా, ఈగా, బాహుబలి, మణికర్ణిక, ట్రిపులర్, అండ్ ద మోస్ట్ అవేటెడ్ వారణాసి, ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందిస్తూ మన టాలీవుడ్ స్థాయిని మరికాస్త పెంచేశారు విజయేంద్ర ప్రసాద్ గారు. అండ్ ఎస్, ఇంతకీ ఎవరు ఆ పవర్ఫుల్ డైరెక్టర్ అని చెప్పి నేనైతే చెప్పవసరం లేదు. అండ్ ఎస్, హీఈస్ ఎస్ఎస్ రాజమౌళి గారు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే హల్క్నంద. మరి మనము నాము మధుర స్వరాలు కార్యక్రమంలో. సో ఈరోజు విజేంద్ర ప్రసాద్ గారి బర్త్డే సందర్భంగా తన ఫిలిం జర్నీ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. తెలుగులోనే కాకుండా హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన బజరంగి భాయ్జాన్, సో ఎంత అద్భుతమైన ఫిలిమో. అంటే మానవత్వానికి ఆ రీజనల్ ఫీలింగ్ అదంతా ఏమీ ఉండదు. ఎవరైనా కొంచెం ఆపదలో ఉన్నారు అంటే వెంటనే స్పందిస్తాం, అదే కదా నిజమైన మానవత్వం అంటే అని చెప్పి ఎంతో అద్భుతంగా ఆయన తెర పైన తెరకెక్కించిన చిత్రం బజరంగి భాయ్జాన్ అనే చెప్పాలి. సో ఎస్, సచ్ ఏ లవ్లీ ఫిలిం. అండ్ ఇంకా అలానే తమిళ్లో మర్సల్ తలైవి వంటి ప్రాజెక్ట్స్ కూడా చేశారు. అండ్ అంతేకాదండి, సో మధ్యలో ఆయన డైరెక్టర్ డెబ్యూ అర్ధాంగి ఫిలింతో చేశారు అన్నా కదా, మళ్ళీ మధ్యలో బ్రేక్ తీసుకుని అంటే మేబీ నా వారసుడు వస్తున్నాడు అనుకున్నారో ఏమో, సో ఆయన కొంచెం గ్యాప్ తీసుకున్నారు. బట్ ఆ తర్వాత శ్రీవల్లి అండ్ ఇంకా రాజన్న వంటి ఫిలిమ్స్కి డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. మరి మన తెలుగు చిత్ర ఖ్యాతి పెంపొందించే ప్రాజెక్ట్స్ ఇంకా ఎన్నో చేయాలి మన విజయేంద్ర ప్రసాద్ గారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఎన్నో అవార్డ్స్ కూడా అందుకున్నారు ఆయన ఖాతాలో. సో అంటే ఆయన అందించిన ఆ చిత్రాలకి గాను ఎన్నో వండర్ఫుల్ అవార్డ్స్ అందుకున్నారు. మరిన్ని కూడా అలాంటి అవార్డ్స్ కూడా ఆయనకి రావాలి అని చెప్పి, సో బజరంగి భాయ్జాన్ ఫిలింకి కూడా ఆయనకి అవార్డు రావడం జరిగింది. అండ్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే విజయేంద్ర ప్రసాద్ గారి గురించి ఎన్నో ఎన్నెన్నో. సో స్టోరీస్లో చూసుకుంటే కనుక మనం అన్ని ఫిలిమ్స్లో ఒక మోరల్స్ అండ్ ఎథిక్స్కి వాల్యూ ఇచ్చే ఎలిమెంట్ అయితే ఖచ్చితంగా ఆయన ఫిలిమ్స్లో మనకు కనిపిస్తుంది. అండ్ అందుకే మరి ఇన్ని అవార్డ్స్ వచ్చి ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ రాజన్న ఆయన ఓన్ డైరెక్షన్, అంటే ఆయనే డైరెక్ట్ చేశారు. సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలింగా నంది అవార్డ్ 2011లో అందుకున్నారు రాజన్న ఫిలింకి. అండ్ బజరంగి భాయ్జాన్ ఫిలింకి ఫిలింఫేర్ అవార్డ్, ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్, సో ఐఫా అవార్డు కూడా బెస్ట్ స్టోరీ అండ్ ఇంకా బెస్ట్ స్క్రీన్ ప్లే కోసం అందుకున్నారు మన విజేంద్ర ప్రసాద్ గారు. సో యస్ ఫ్రెండ్స్, ఇది మరి ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమం. మన రాజమౌళి గారి తండ్రి గారైన విజేంద్ర ప్రసాద్ గారి సినీ జర్నీ గురించి, సో ఆయన అందించిన చిత్రం బంగారు కుటుంబం అండ్ ఇంకా సమ్మర్ సింహారెడ్డి చిత్రంలోని లవ్లీ ట్రాక్స్ తోటి ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమానికి టటవైపు చెప్పేద్దాం. స్టే ట్యూన్డ్.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆజియల్ నింద అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. మరి ఈరోజు కార్యక్రమంలో ఒక ప్రముఖ తొలితరం సంగీత దర్శకుల గురించి తెలుసుకుందాం. మరి ఎవరైనా ఏ చిత్రాలకి సంగీతం అందించారో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ముందుగా ఒక చక్కటి పాటతోటి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం ప్రారంభిద్దాం. గులేబకావళి కథా చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట విన్న తర్వాత

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. మరి మీరు విన్న ఆ అద్భుతమైన పాట రక్త సంబంధం చిత్రంలో ఉంది, పాడింది ఘంటసాల పీసుశీల, సంగీతం అందించింది కూడా ఘంటసాల గారు. మరి అయితే ఈరోజు వినిపించని రాగాలే కార్యక్రమంలో ఒక ప్రసిద్ధ సంగీత దర్శకుల గురించి తెలుసుకుందాము అని చెప్పాను. మరి వారే

మరి సాలూరి రాజేష్రావు గారి అన్నయ్య సాలూరి హనుమంతరావు గారు. ముందుగా ఈయనే సినీరంగ ప్రవేశం చేశారు, మరి ఈయన తర్వాతే సాలూరి రాజేష్రావు గారు మన వెండితెరకి పరిచయం అయ్యారు. మరి ఈరోజు ఆయన సినీ ప్రయాణం ఎలా మొదలైంది అవన్నీ కూడా తెలుసుకుందాం. మరి ముందుగా ఇప్పుడైతే మీకోసం వినిపిస్తున్నాను నిప్పు లాంటి మనిషి చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నా వినిపించని రాగాలే కార్యక్రమంలో మరి ఎవర్ గ్రీన్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిలిం రంగూన్ రౌడీ విన్నారు కదా. ఓ జాబిలి వెన్నెల ఆకాశం పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ ఇంకా సుశీల రచించింది వేటూరి గారు. మరి ఈరోజు వినిపించని రాగాలే కార్యక్రమంలో మన సాలూరి రాజేష్ రావు గారి అన్నయ్య సాలూరి హనుమంతరావు గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. 1917 శివరాంపురం విజయనగరం జిల్లాలో జన్మించారు సాలూరి హనుమంతరావు గారు. సాలూరి రాజేష్ రావు గారు గారిన 4 సంవత్సరాలు పెద్దవారు హనుమంతరావు గారు. 12 ఏళ్ల వయసులో రాజేష్ రావు గారు హనుమంతరావు గారు ఇద్దరూ కూడా కలిసి ద్వారం వెంకటస్వామి నాయుడు గారి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత గాలిపెంచుల నరసింహారావు గారి ఆర్కెస్ట్రాలో చేరారు. ఇంకా అక్కడే వీణా, సితార్, సారంగి, హార్మోనియం, వయలిన్, క్లార్నెట్, వేణువు ఇలాంటివన్నిటివి కూడా నేర్చుకోవడం జరిగింది. అసలు అప్పుడు వాళ్ళకు ఉన్న ఓపికకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళని అట్లీస్ట్ ఒక్క దానిపైన అంటే ఒక టాలెంట్ పైన శ్రద్ధగా వెళ్ళి క్లాసెస్ అటెండ్ అయ్యి అభ్యసించండి అంటే అస్సలు అబ్బా అకాడమిక్స్లో వెనకాల పడిపోతాం ఇలాంటివన్నీ పెట్టుకుంటే అంటారు. కానీ బట్ వాస్తవానికి ఏమంటారు అంటే ఈ డాక్టర్స్ ఆ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కూడా ఇలాంటి ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్ ఆర్ట్ ఫామ్స్ నేర్చుకుంటే బ్రెయిన్ ఇంకా షార్ప్గా పనిచేస్తుంది అండ్ ఇంకా అలానే మెమరీ కూడా పెరుగుతుంది అని చెప్పి. అందుకే మరి అప్పటి వాళ్ళు అన్నిట్లో కూడా రాణించేవాళ్ళు, ఇంకా అన్నీ ఉన్నా ఎంతో అణుకువగా ఉండేవాళ్ళు. ఆ గుణం అయితే ఇప్పుడు వాళ్ళలో ఖచ్చితంగా లేదు అని చెప్పి నేను రాసివ్వగలను. అంటే అప్పుడు వాళ్ళని చూస్తే ముందు అన్నీ ఉన్నాకు అణిగిమణిగి ఉంటుంది అంటారు కదా, దానికి నిలువెత్తు నిదర్శనం అప్పుడు వాళ్ళు అనిపిస్తుంది. మరి కొన్నాళ్ళ తర్వాత సోదరులిద్దరూ కలిసి రాజేశ్వరరావు అండ్ పార్టీ అనే పేరుతో ఆర్కెస్ట్రాలు మొదలుపెట్టారు. అలా ఫేమస్ అయ్యి 1947లో రాధికా చిత్రానికి మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసే అవకాశం లభించింది సాలూరి హనుమంతరావు గారికి. మరి ఇంకా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మూగ మనసులు చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ యాజువల్ నింద మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో సాలూరి హనుమంతరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన సినీ ప్రయాణం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇప్పుడు మీరు విన్న ఆ పాట కరుణారసభరిత అనే పాట ఉషా పర్ణయం చిత్రంలో ఉండి మరి ఇది స్వరపరిచింది సాలూరి హనుమంతరావు గారు. మరి అలా మొట్టమొదటిగా 1947లో రాధిక అనే సినిమాతో ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా వెండితెరకి పరిచయం అయ్యారు సాలూరి హనుమంతరావు గారు. చాలాసార్లు జంట మ్యూజిషియన్స్ అంటే లైక్ శంకర్ జయకిషన్, కళ్యాణ్జీ ఆనంద్జీ, విశ్వనాథన్ రామ్మూర్తి, ఇంకా రాజన్ నాగేంద్ర, రాజకోటి ఇలాంటి పేర్లు వింటూ ఉంటాం. అయితే సాలూరి రాజేశ్వరరావు గారు, హనుమంతరావు గారు అన్నదమ్ములైనప్పటికీ కూడా జంటగా ఏ చిత్రానికి సంగీతం అందించినట్టుగా మనకి అంటే తెలిసినట్టుగా ఎక్కడా లేదు. అయితే ఒక అనుకోని పరిస్థితిలో మాత్రం ఇద్దరూ ఒక సినిమాకి పనిచేయాల్సి వచ్చింది. అది ఎలాగా అంటే మరి సాలూరి రాజేశ్వరరావు గారు ఆల్రెడీ చరణదాసి చిత్రానికి కొంత సంగీతం అంటే కొన్ని సాంగ్స్ అందించడం జరిగింది. కానీ ఆ సమయంలో కొంచెం అనారోగ్యం వల్ల ఆ ఫిలిం లేట్ అవ్వకూడదు, అది కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆ ఒక్క సినిమాకి మాత్రం హనుమంతరావు గారు నేను ఫినిష్ చేస్తాను ఆ మిగిలిన సాంగ్స్ అని చెప్పడం. అలా ఇద్దరు జంట సంగీత దర్శకులుగా కాదు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కలిసి చరణదాసి చిత్రానికి సంగీతం అందించడం జరిగింది. మరి ఇప్పుడైతే సాలూరి హనుమంతరావు గారు స్వరపరిచిన భలే అమ్మాయిలు చిత్రంలోని ఈ పాట విందాం, ఆ తర్వాత ఇంకా తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. అన్నయ్య కల్లే పండెను అనే ఈ అద్భుతమైన పాట ఆత్మీయుల చిత్రం నుండి విన్నాం కదా. మరి ఈరోజు వినిపించని రాగాలే కార్యక్రమంలో సాలూరి హనుమంతరావు గారి గురించి తెలుసుకుంటున్నాం. తెలుగులో మాత్రమే కాదు, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 50 చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించారు హనుమంతరావు గారు. అయితే తెలుగులో ఈయన ఎక్కువగా సంగీతం అందించిన చిత్రాల్లో ఎన్టీ రామారావు గారి చిత్రాలే ఉన్నాయి అండ్ అవన్నీ కూడా హిట్ అయ్యాయి. సో రాధిక, రాజీనా ప్రాణం, భలే అమ్మాయిలు, ఉషాపర్ణయం, దక్షయజ్ఞం, చంద్రహాస, బాంధవ్యాలు, ముఖ్యంగా బాంధవ్యాల్లో ఈ పాట అయితే అందరికీ ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే హుషారైన పాటలనైనా మర్చిపోగలం కానీ ఇలా కొంచెం ఫిలసాఫికల్ టచ్ ఉన్న పాటల్ని మర్చిపోదామా చెప్పండి.

0: నిజమే కదా, మంచితనానికి మిగిలేది ఆ రోజుల్లో కాదు, ఈ రోజులకి వేదన మాత్రమే. మరి అందుకే పడుకునేటప్పుడు ఎందుకు ఈ వేదన అని చెప్పి ఈ పాట అయితే మీకు కొంచెం రుచి చూపించా కానీ వినిపించదలుచుకోలేదు. సో అలా ఎన్నో అద్భుతమైన పాటల్ని 50కి పైగా చిత్రాల్లో మనకి అందించారు. ఇప్పుడు మీరు విన్న ఈ పాట ఇంకా అలానే ఉషా పర్ణయ్యలో మన ప్రేమ కథ అమర కథ అనే పాట కూడా ఎంతో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కాకపోతే మరి వేరే భాషల్లో ఆయన సంగీతం అందించడం, ఇంకా చేసిన చిత్రాల్లో ఒకటి రెండు ఫ్లాప్ అవడం, అంటే అప్పటికే ఎలా అంటారంటే హిట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ మీద అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. అందుకనేమో ఆయన ఉన్న టాలెంట్కి తగిన పేరు అయితే రాలేదు అని సినీ ప్రముఖులు ఎందరో అనేవారట. నిజంగానే విన్నారు కదా, అద్భుతమైన పాటలు, ఇంకా అలానే 50కి పైగా చిత్రాలకి సంగీతం అందించారు. ఇంకా సాలూరు రాజేశ్వరరావు గారి అన్నయ్య అని కూడా, అంటే హనుమంతరావు గారు తెలుసుండొచ్చు కానీ ఈయన అన్నయ్య ఆయన అని కూడా చాలామందికి తెలియదు. మరి ఒక్క పాట లేదా ఒక్క స్వరం స్వరపరిచిన చాలు, దానిలో వాళ్ళ టాలెంట్ ఏంటి అని మనం తెలుసుకోవచ్చు. అలాంటిది ఆయన 50 చిత్రాలకి సంగీతం అందించారంటే మామూలు విషయం కాదు. మరి ఇంత అద్భుతమైన తొలితరం సినీ దర్శకులు, సినీ సంగీత దర్శకులు సాలూరి హనుమంతరావు గారిని మరొక్కసారి ఆయన వర్ధంతి నాడు స్మరించుకుంటూ ఇది మరి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం. మరి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమంలో లక్ష్మీ నివాసంలోని ఈ పాట, మరి అసలే వేసవికాలం కదా, ఈ పాటతోటే ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం కూడా ముగిద్దాం. స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నంద.
1: తోడే

సాస్ తోడా, పోలీస్ తోడా, జిల్ జిల్ తోడా, తోడా తోడా, ఆమ్ సాస్ తోడా, పోలీస్ తోడా, జిల్ జిల్ తోడా, తోడా తాగు తెలుగుడా, చల్లని తోడా, దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా. తోడా తాగు తెలుగుడా, చల్లని తోడా, దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా. తోడా తోడా, ఆంధ్ర తోడా, పోలీస్ తోడా, జిల్ జిల్ తోడా, నిత్య సుధలు తాగుతున్న దేవతలైనా, ఆంధ్ర తోడా తోడి కోరి తాగుతారోయ్, అది లేకుంటే వడ దెబ్బకు వాడుతారోయ్. తోడా తోడా, ఆంధ్ర తోడా, పోలీస్ తోడా, జిల్ జిల్ తోడా.

ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు పునఃప్రారంభం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనంద సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. జై హింద్.